0: The tongue, being highly skillful, manages to move amidst being surrounded by the sharp teeth. Likewise, man also should learn to conduct himself. Never forget this good word.
1: శంకర్లవారు మానవ జీవితముల గురించి కేవలము ఇది ఒక నాటక రంగం వలె నటించి జీవించి సుఖించి దుఃఖించి మరణించి మాయమవుతున్నాడని ప్రబోధించారు.
0: శంకర టాట్ దట్ ఆల్ ది వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ అండ్ వి ఆర్ ఆల్ యాక్టర్స్. వి యాక్ట్ అండ్ లీవ్ ద స్టేజ్, కమెన్సింగ్ విత్ బర్త్, గ్రోత్, ఎండింగ్ విత్ డెత్.

0: bayam bayam bayam bayam latuku bayam bayam bayam bayam bayam latuku bayam. Life is full of fear. It is all of Padma Vyuha specially devised. The whole life is full of tears. Is it going to be gift? Are they going to be our relations? There's no destiny. The whole family, household life is totally broken.
1: Itti abhimanamulato, itti aveshanato, itti ahankaramulato, koodinatvanti ee manavattamulo chikkinatvanti sukham emiti?
0: In this life of attachment, full of agitation and frustration, what is the happiness you get out of it?
1: Ee chikke aanandam kudanu bhayamto koodinatvanti aanandame.
0: Even this happiness, fraction of it you get, it's also momentary.
1: Nirbhayam anetvanti ee jeevitamulo ekkada kanipinchatam ledu.
0: There is no fearless state at any time.
1: Ekkada nirbhayamu. Ekkada vairagyamo akkada nirbhayam.
0: Where there is renunciation, there is fearlessness.
1: Aa vairagyam ekkada manaku labhyam avutundi?
0: Where is it possible to cultivate the detachment?
1: Daiva sannidhi endi maatrame vairagyam labhyam avutundi.
0: It's only in the proximity of the divine you develop this detachment.
1: Kanuka manavulara,
0: so oh man,
1: meeru ee bhayamunu dooram gaavinchukoni అభయత్వాన్ని పొందే నిమిత్తమై ఆత్మకు చేరండి, ఆత్మ సన్నిధి చేరండి అని ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్.
0: సో శంకర ఇన్ హిస్ టీచింగ్ సెడ్, రన్ అవే ఫ్రమ్ ది సిచ్యువేషన్ ఆఫ్ ఫియర్ సో హ్యాస్ టు బి ఫియర్లెస్, విచ్ ఇస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఆత్మన్.
1: అక్కడికి వెళ్ళినప్పుడే ఈ భయం అనేటువంటి యొక్క యథార్థము మనకు చక్కగా అర్థమవుతుంది.
0: దేర్ వెన్ వన్స్ యు ఆర్ ఇన్ ద స్పిరిట్ యు నో ద రియాలిటీ,
1: సుఖము దుఃఖము, పాపము పుణ్యము, లాభము నష్టము, చీకటి వెలుగులు, ఇవన్నీ కూడాను ఒకదాని యొక్క అభావం లే. ఇది ప్రత్యేకించినటువంటి వేరు వేరు కాదు.
0: ద సిన్ అండ్ ద మెరిట్, ద డే అండ్ ద డార్క్, ద ప్రాఫిట్ అండ్ ద లాస్ ఇస్ జస్ట్ ది అనదర్ వర్షన్, ద అదర్ సైడ్ ఆఫ్ ది సేమ్ కాయిన్,
1: పెయిన్ అండ్ ప్లెజర్,
0: ద పెయిన్ అండ్ ద ప్లెజర్.
1: దీనికి మూలాధారం ఒక్కటే.
0: ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ వన్,
1: అది ఏ ఆత్మ,
0: దట్ ఈస్ ఆత్మ.
1: అట్టి ఆత్మను ఆధారం చేసుకునే అనేక విధములైనటువంటివి అక్కడ నుంచి ఉద్భవిస్తూ వస్తున్నాయి.
0: ఎవ్రీథింగ్ ఎమనేట్స్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఆత్మ.
1: ఇది ఒక పుష్పము,
0: హియర్ ఇస్ ఎ ఫ్లవర్,
1: ఇక్కడ అనేక రేఖలు ఉంటున్నాయి,
0: దర్ మెనీ పెటల్స్.
1: ఈ రేఖలు వేరువేరుగా కనిపిస్తున్నాయి,
0: యు ఫైండ్ దెమ్ సెపరేట్,
1: కానీ అన్ని రేఖలు కూడాను ఒకే స్థానం నుండి పుట్టుతూ వచ్చినాయి. ఇవన్నీ ఒకే దగ్గర నుంచి పుట్టుతూ వచ్చాయి.
0: ఆల్ పెటల్స్ అరైజ్ ఫ్రమ్ ద సేమ్ స్టాక్ అట్ ద సేమ్ పాయింట్.
1: ఇది ఏ ఆత్మస్థానము,
0: దట్ మెయిన్
1: ఆత్మస్థానం నుండి అన్ని రేఖలు ఉద్భవిస్తూ వస్తున్నాయి.
0: ఇట్ ద మెయిన్ ప్లేస్, ద స్టార్టింగ్ పాయింట్ తెలం.
1: కానీ మనం ఒకే పుష్పంగా మనం దీన్ని విశ్వసిస్తున్నాము.
0: బట్ యూ టేక్ ఇట్ ఎస్ ఎ సింగిల్ ఫ్లవర్,
1: పుష్పం ఒక్కటే, రేఖలు భిన్నము.
0: ఫ్లవర్ ఇస్ వన్ బట్ పెటల్స్ ఆర్ మెనీ.
1: ఈ రేఖలన్నీ ఒక్కటే, స్థానం ఒక్కటే.
0: Petals are many, but the place of origin is one.
1: Anantamainatunte sagaram nandu,
0: infinite ocean,
1: asankhyakamulainatunte alalu bayal deerutunnayi,
0: has so many infinite waves.
1: Aithe oka alavale maroka ala undatam ledu.
0: One wave does not look like another.
1: Oka alavale maroka ala kanipinchatam ledu.
0: And one wave is different from the other.
1: Alalu anekanga untunnayi.
0: There are innumerable waves.
1: ఎక్కడ నుంచి వస్తున్నాయి?
0: వేర్ ఫ్రమ్ దేర్ రైజ్.
1: దీనికి మూలాధారం ఏమిటి?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఆల్ దిస్?
1: అది సముద్రము.
0: ఇట్ ఈస్ ది ఓషన్ ఇట్
1: సెల్ఫ్. సముద్రం ఒక్కటే,
0: ఓషన్ ఇస్ వన్.
1: అలలు భిన్నంగా కనిపిస్తున్నాయి,
0: బట్ వేవ్స్ ఆర్ సెపరేట్.
1: దీనికి రూపనామములు కూడా భిన్నంగా కనిపిస్తున్నాయి,
0: దే వేరీ ఇన్ నేమ్ అండ్ ఫామ్.
1: రూపనామములు భిన్నం కనిపించినప్పటికీ సముద్రంలో ఏ చలి, ఏ తెల్లదనము, ఏ తడి ఉన్నదో, ఈ అలలు ఎందుకు ఆ చలి, ఆ తడి, ఆ యొక్క రుచి ఉంటుంది.
0: Therefore, the three fundamental qualities of the mighty ocean, being wet and cool and also white in color, are equally noticed in a wave.
1: Alallo chuchina tadi untundali.
0: The wave also is wet.
1: Alallo chuchina chaladanam untundali.
0: It's also quite cool.
1: Alallo chuchinappudiki telladanam untundali.
0: It's also white in color.
1: Samudramlo kudano ave untundai.
0: So also in an ocean.
1: సముద్రం యొక్క చుక్కను నోటిలో వేసుకుంటే అది ఉప్పుగా ఉంటుండాలి.
0: ఇఫ్ యు టేస్ట్ ద డ్రాప్ ఆఫ్ ఎన్ ఓషన్, ఇట్
1: అలలోని నీటి బిందువు నోటిలో వేసుకుంటే అది కూడా ఉప్పగానే ఉంటుంది.
0: సో ఆల్సో డ్రాప్ ఆఫ్ ఎ వేవ్ విచ్ ఇస్ సాల్ట్.
1: అయితే ఈ అలల నుంచి కూడా తిరిగి నురుగు వేరే ఆవిర్భవిస్తున్నాయి.
0: వన్స్ అగైన్ దే మర్చ్ బ్యాక్ ఇన్ ది ఓషన్ ఆల్ ద వేవ్స్.
1: ఫోమ్,
0: దే అవుట్ ఆఫ్ ది వేవ్స్ యు గెట్ ద ఫోమ్.
1: ఈ ఫోమ్ అనేది దానికి ఆధారం ఏమిటి?
2: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్ ఫోమ్?
1: దీనికి వేవ్స్ ఏ ఆధారము?
2: అండ్ ఫోమ్ గెట్స్ కలెక్టెడ్ ఓవర్ ద వేవ్స్.
1: ఈ వేవ్స్ ఆధారం ఏమిటి?
2: ద బేసిస్ ఫర్ ద వేవ్స్
1: సముద్రమే ఆధారం,
2: ద ఓషన్.
1: ఈ మూడింటికి ఆధారం ఏమిటి?
2: What is the primal thing for all the three?
1: Ayokka samudrame aadharam.
2: It is the ocean again.
1: Kanukane samudram nandunnatvanti okka jalame alaluga bayalderi alallo nunnatvanti okka dinige nurugga bayalderi moodu roopane dharistuntundadi.
2: And therefore same water out of the ocean takes the form of wave and finally the foam that
1: covers over it. Adiye pratyakshamu parochamu anumanamu.
2: One is the direct, other is indirect, another is కనుక
1: ప్రత్యక్ష పరోక్ష అనుమానములకు మూల కారణము ఒకే స్థానమే.
2: దేర్ఫర్ ఫర్ ఆల్ ది ఎవిడెన్సెస్ ఇట్స్ ఓన్లీ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: ఇది ఏ అద్వైతము?
2: దిస్ ఇస్ నాన్ డ్యూయలిజం.
1: దీనిని దైవత్వానికి త్రిపుటి అన్నారు.
2: దిస్ ఇస్ కాల్డ్ ట్రినిటీ ఆర్ త్రిపుటి.
1: మూడు కూడినటువంటి యొక్క ఏకత్వమే ఆత్మతత్వము.
2: The atmic principle is this unity of chit, the Trinity.
1: Achit Isharatva, moodinti yokka bhagame.
2: The three chit, achit and Isharatva, all the three unite.
1: Chit anaga jadamu.
2: Chit is water.
1: Each.
2: What?
1: Jadamu.
2: Jadamu. Inert. Inert. Jadamu. Inert.
1: Achit anaga bhautikamu.
2: Achit is physical.
1: Isharatva anaga trikala bhajyam.
2: ఈ సురత్వ ఈస్ విచ్ ఇస్ చేంజ్.
1: మూడింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క జీవితం యొక్క అంతరార్థము.
2: ది యూనిటీ ఆఫ్ దిస్ ట్రినిటీ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: అది ఏ? ఒకటి దేహము, ఒకటి మనస్సు, ఒకటి ఆత్మ.
2: ద సేమ్ ఇస్ బాడీ, ద మైండ్ అండ్ ఆత్మ.
1: బాడీని మనసును ఆధారం చేసుకుని ఉన్నది.
2: బాడీ డిపెండ్స్ ఆన్ ది మైండ్.
1: మైండ్ ఆత్మను ఆధారం చేసుకుని ఉన్నది.
2: మైండ్ రిలైజ్ ఆన్ ఆత్మ.
1: అన్నింటికి ఆత్మనే ఆధారము.
2: ఆత్మ ఈస్ ద మెయిన్ బేసిస్ ఫర్ ఆల్.
1: కనుకనే ఈ మానవత్వమునకు మూలాధారం ఆత్మనే.
2: Therefore for the entire human life the fundamental principle is ఆత్మ.
1: కనుక అది అద్వైతము అని బోధిస్తూ వచ్చాడు.
2: That is the teaching of non-dualism.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు,
2: persons who do not understand this truth,
1: ఏదో భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క విషయ మార్గంలో ప్రవేశించి,
2: they go by the fleeting world, the ephemeral world,
1: అనేక విధములైనటువంటి శ్రమల కోర్చి
2: కట్టకడబడకు ఆత్మతత్వాన్ని రియలైజ్ చేసుకుంటున్నారు. అండ్ దే పుట్ దెమ్సెల్వ్స్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్ అండ్ అల్టిమేట్లీ రియలైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
1: శుద్ధోదనకు లేకలేక ఒక కుమారుడు పుట్టాడు.
2: శుద్ధోదన హ్యాడ్ ఎ సన్ ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైమ్.
1: అతని పేరు సిద్ధార్థి.
2: హిస్ నేమ్ ఇస్ సిద్ధార్థ.
1: ఈ కుమారుడికి ఈ ప్రాకృతమైన జగత్తునందు ఏ విధమైనటువంటి యొక్క కష్టము, బాధ, దుఃఖము కలిగించకుండా చూసుకోవాలని ఇల్లును వదిలి బయటికి పంపటం లేదు.
2: శుద్ధోధన నెవర్ వాంటెడ్ హిస్ సన్ సిద్ధార్థ టు వాచ్ ఎనీ సార్ట్ ఆఫ్ గ్రీఫ్ ఆర్ పెయిన్ ఆర్ డిఫికల్టీ ఆర్ ట్రబుల్ ఇన్ ద వరల్డ్, సో హీ హాజ్ నాట్ అలౌడ్ హిమ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ద ప్యాలెస్.
1: ఒకానొక సమయం లోపల,
2: ఎట్ వన్ టైమ్,
1: శుద్ధోధన ఒక పండితుడు మహర్షి రాగానే అతనికి ఈ పిల్లవాడిని చూపించాడు తండ్రి.
2: హీ హాస్ introduced his son when a great soul, noble soul visited him.
1: Aa mahaneenu vaakku amrita vaakku.
2: What all he says that noble soul is, will be true.
1: Suddhodana,
2: he said,
1: ee pillavaadu kevalam teevra vairagyaga maari pothaadu annadu.
2: This great sage said this boy is going to be a renunciant.
1: Intiye kaadu,
2: not only this,
1: kevalam yavat prajalaku kudanu ఒక విధమైనటువంటి సందేశాన్ని అందించేటువంటి యొక్క స్వరూపుడైపోతాడు.
2: నాట్ ఓన్లీ దట్ హీ విల్ పాస్ ఆన్ ద మెసేజ్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: ఈ మాట విన్న తక్షణమే శుద్ధోధనుడు చాలా భయపడిపోయాడు.
2: ఆన్ హియరింగ్ దిస్ శుద్ధోధన వాజ్ ఫియర్ స్ట్రికెన్.
1: ఇంక ఏదీని చూస్తే ఈ పిల్లవాడికి వైరాగ్యం కలుగుతుందని ఎక్కడికి బయటకు పంపటం లేదు.
2: He's completely afraid of the situation of renunciation, so he didn't allow his son to step out of the palace.
1: కొంత పెరుగుతూ వచ్చేటప్పటికి 18వ సంవత్సరంలోని వివాహం చేశాడు.
2: As he was aging at the age of 18 he was
1: వివాహం చేయటమే కాకుండా యువరాజుగా కూడాను పట్టం కట్టాడు.
2: And not only he got him married but he coronated him as the prince of that kingdom.
1: యువరాజుగా తయారైన తర్వాత,
2: having become a prince,
1: ఈ సిద్ధార్థి,
2: the సిద్ధార్థ,
1: ప్రపంచాన్నంతా చూడాలి, నా రాజ్యాన్ని నేను చూడాలి,
2: wanted to see his own kingdom of which he is the prince.
1: Raju kevalam antapuramlo kuchovatam kaadu, rajyananta parisilana cheyali,
2: king should not confine himself to the palace.
1: Kanaka nenu rajyam chudaniki bayataku vellutanu annadu tanna daggara.
2: So he asked his father to permit him to go around his kingdom.
1: Tandi chala bhayapadutune unnadu.
2: The father is completely afraid of the situation.
1: Kani vivaham chesukunnadu kanaka ekkadiki podu aneetundi oka mooda nammakam kaligindi.
2: He has got some blind faith because the boy is married already, he would not run away.
1: Kani ratham paina kucchunnadu.
2: He sat on the chariot.
1: Kontha ooru dooraku vellaadu.
2: He sat on the chariot, went to the outskirts of the kingdom.
1: Oka vruddhuralu vongi poyinatundi vruddhuralu maraku karram cheta pattukoni vongi vongi adurthu nadustu untundadi.
2: He saw an old lady with hunch, totally bent, walking with the help of a stick.
1: Chuchadu.
2: He saw her.
1: Pratisaradani adigadu emiti ee mrugamu idi chala vintaga kanipistundade annadu.
2: He asked the charioteer, what is this animal that looks quite funny?
1: కాదు ప్రభు, ఇది ఒక మనిషి. వయస్సు మీరిపోయేటప్పటికీ ఈ విధంగా వంగిపోతుంది, వణుకుడు పుడుతుంది, ఈమె కూడా ఒక మనిషి అని ఉన్నాడు.
2: The charioteer said, O king, not animal, just a human being. As one ages, there will be bending over there.
1: అందరూ కూడా వయసు అయిపోతే the body shivers. వస్తారా అని ప్రశ్నించాడు.
2: The king asked, will everyone get into that stage?
1: రాక తప్పదు.
2: Yes, one must.
1: ఇది సృష్టి యొక్క నైజము.
2: Is natural.
1: Law of nature.
2: It's a law of nature.
1: కాని ఇంకా కొంత దూరం పోయాడు.
2: He proceeded.
1: ఒక రోగి ఒక చెట్టు క్రింద కూర్చొని టీబీ రోగి దగ్గుతూ దగ్గుతూ ఆయాసపడుతూ చాలా అబ్బా అని అరుస్తూ ఉంటుండాలి.
2: He saw a TB patient, tuberculosis, was gasping for breath and suffering.
1: ఏమిటి ఇది, ఎందుకు ఈ అవస్థ పడుతుండాలి అని ప్రశ్నించాడు.
2: The immediate king asked, what is it that the person is suffering over there?
1: శరీరముకు అనేక రకములైనటువంటి యొక్క వ్యాధులు ఉంటున్నాయి.
2: Body has so many types of diseases.
1: ఈ శరీరమే ఒక రోగముల యొక్క గంప.
2: The body is the center of many diseases.
1: కనుక ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి రోగం ప్రాప్తిస్తుందో చెప్పడానికి వీలు కాదు. ఇది ఒక రోగము అన్నాడు.
2: What sort of disease one would be afflicted with, nobody can say right now.
1: ఎవరికి వస్తుందో ఎవరికి రాకుండా పోతుందో చెప్పడానికి వీలు కాదు.
2: హూ విల్ సఫర్, హూ విల్ నాట్, నో వన్ కెన్ డిసైడ్.
1: సరే, మనసు కొంత మార్పు కలిగింది, ఇంకా కొంచెం దూరం పోయాడు.
2: హిస్ మైండ్ చేంజ్ టు సర్టన్ ఎక్స్టెంట్ యట్ హీ ప్రొసీడెడ్.
1: ఒక డెడ్ బాడీని బాగా ఒక దీని చుట్టి నలుగురు మోసుకుంటూ శ్మశానానికి తీసుకుని పోతున్నారు.
2: హీ సా ద డెడ్ బాడీ క్యారీడ్ బై ఫోర్ పీపుల్ టు ద ఫ్యూన్ క్రిమేషన్ గ్రౌండ్.
1: సారది, ఏమిటి అది మోసుకుని పోతుండేటువంటిది అన్నాడు.
2: యా చారిటీ, వాట్ ఇస్ దట్ దే ఆర్ క్యారీయింగ్?
1: అది శవం ప్రభు అన్నాడు.
2: హి సెడ్, ఓకే,
1: శవం అంటే ఏంటి? ప్రాణము లేనటువంటిదే శవము.
2: హి ఆస్క్డ్, వాట్ ఇస్ ది డెడ్ బాడీ? హి సెడ్, ద వన్ వితౌట్ లైఫ్ ఇస్ ద డెడ్ బాడీ.
1: మనము మనం శివం.
2: వేర్ యాస్ వి ఆర్ శివం.
1: శివం అనగా ప్రాణం ఉంటుండాలి.
2: శివం మీన్స్ ద వన్ విత్ లైఫ్.
1: ఆ ప్రాణం లేనటువంటిదే శవము.
2: వెన్ వన్స్ దేర్ ఇస్ నో లైఫ్, ఇట్ ఇస్ శవం.
1: ఆ ప్రాణం తిరిగి పోతుంది, అందరికీ పోతుందా అని ప్రశ్నించాడు సిద్ధార్థి.
2: సిద్ధార్థ ఆస్క్, విల్ ఎవ్రీ వన్ డై లైక్ దాట్?
1: తప్పినది కాదు.
2: నో వన్ కెన్ ఎస్కేప్.
1: ఒక పర్యాయము, ఆ ప్రాణం పోతుంది అన్నాడు.
2: నో వన్ కెన్ ఎస్కేప్. వన్ టైమ్ ఆర్ అదర్ వన్ ఇస్ బౌండ్ టు డై.
1: విన్నాడు.
2: హి హర్డ్ దిస్.
1: ఇంకా తన టూర్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు.
2: హి డ్రాప్ హిస్ టూర్ ఎని లాంగర్.
1: ఇంటికి వచ్చాడు.
2: హి రిటర్న్ హోమ్.
1: భోజనం చేయలేదు.
2: హి డిడ్ంట్ ఈట్ దట్ నైట్.
1: రాత్రి పండుకున్నాడు.
2: హి స్లెప్ట్.
1: నిద్ర రాలేదు.
2: హి కుడ్ంట్ స్లీప్ వెల్.
1: కాని భార్య, యశోధర, కుమారుడు పండుకున్నారు.
2: బట్ దేర్ బై హిస్ సైడ్ ప్రెజెంట్ వైఫ్ యశోధర అండ్ ఆల్సో సన్.
1: చూచాడు, ఒకే దృష్టితో చూచాడు.
2: హి జస్ట్ లుక్డ్ ఎట్ దెమ్.
1: సర్వం దుఃఖం, దుఃఖం, దుఃఖం అన్నాడు.
2: Then he stated, everything is nothing but grief and grief and grief alone.
1: Sarvam bhayam, bhayam, bhayam.
2: The second he said, everything is fear and fear and fear.
1: Sarvam anityam, anityam, anityam.
2: Then he said, everything is fleeting, fleeting, changing.
1: Sarvam sunyam, sunyam, sunyam.
2: Then he declared, everything is emptiness, emptiness. And then he left and left the home.
1: ఈ తీవ్ర వైరాగ్యము చూచారా? మనం ఎన్నో రోగులను చూస్తున్నాము, ఎన్నో వృద్ధులను చూస్తున్నాము, ఎన్నో శవాలను చూస్తున్నాము, కానీ అందరికీ ఈ వైరాగ్యం కలగలేదు. ఒక్క సిద్ధార్థికి మాత్రమే కలిగింది.
2: సీ దిస్ ఇంటెన్స్ రెనన్సియేషన్ We come across many sickly people, old people and dead bodies. It was only given to Siddhartha to be an ascetic finally.
1: Atti indriya nigrahanni kaligeetvanti oka shaktini sadhinchalante adi oka bhagavat anugrahame kavali.
2: One can have total sense control only with the divine grace.
1: Adhe vidhamgane oka rajakumarudu aranyaniki shikaratamai vellaadu.
2: A prince went to the forest.
1: వెళ్ళి చాలా తిరిగి తిరిగి అలసిపోయాడు.
2: హి వెంట్ రౌండ్ అండ్ హి వాస్ టైర్డ్.
1: అలసిపోయి ఒక ఆశ్రమంలో ప్రవేశించాడు నీటి కోసమని.
2: యాస్ హి వాస్ థర్స్టీ హి స్టెప్డ్ ఇన్ టు ఎ హెర్మిటేజ్ ఫర్ వాటర్.
1: ఆ ఆశ్రమంలో నివసిస్తున్నటువంటి ఒక స్వాములు వారు, ఎవరండి మీరు అని ప్రశ్నించాడు.
2: ఎ సేజ్ రిసైడింగ్ ఓవర్ దేర్ ఇన్ ద హెర్మిటేజ్ ఆస్క్డ్, హూ ఆర్ యూ సర్?
1: నా పేరు జితేంద్రియుడు.
2: హి సెడ్ మై నేమ్ ఇస్ జితేంద్రియ.
1: మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
2: Then sage asked, where do you come from?
1: జితేంద్రియ రాజ్యం నుంచి వచ్చాను.
2: He says, I belong to the Jitendriya kingdom.
1: అన్నాడు.
2: He said,
1: కానీ నాకు నీరు కావాలి అన్నాడు.
2: I want water.
1: నీరు ఇచ్చాడు, కూర్చోబెట్టాడు.
2: He offered him water and he drank and he
1: కానీ పేరుకు తగిన ప్రవర్తన ఉండదా అని విచారించాడు ఈ సన్యాసి.
2: This sage started investigating whether the conduct is in accordance with the
1: name. పెనువే పవిత్రుండ్రు, ఒకరి పేరు ధర్మరాజు అని పెట్టుకుంటుంటాడు, వాడంతా ధర్మమే చేస్తుంటాడు.
2: వన్ హ్యాస్ ద నేమ్ ఆఫ్ ఎ ధర్మరాజు, వన్ ఆఫ్ రైచియస్నెస్, బట్ ఆల్ హిస్ కాండక్ట్ ఈస్ అన్ రైచియస్, టోటలీ ఆపోజిట్.
1: అదే విధంగానే త్యాగరాజు అతనికి పేరు పెట్టారు.
2: వన్ హ్యాస్ ద నేమ్ ఆఫ్ త్యాగరాజు, వన్ ఆఫ్ సాక్రిఫైస్,
1: కానీ పేరు తగినగా ప్రవర్తించాడు.
2: అండ్ హిస్ కాండక్ట్ ఈస్ ఇన్ అకార్డెన్స్ టు ద నేమ్.
1: ఇతను జితేంద్రియ అని పేరు పెట్టుకున్నాడు.
2: హిస్ నేమ్ ఇస్ జితేంద్రియ.
1: ఇతను జితేంద్రియుడు తగినటువంటి రీతిగా తన ఆచరణలో చూపగలడా?
2: హ్యాస్ హీ సెన్స్ కంట్రోల్?
1: తన రాజ్యం పేరు కూడా జితేంద్రియ రాజ్యం అంటున్నాడు.
2: హిజ్ నేమ్ ఈజ్ ఆల్సో జితేంద్రియ కింగ్డమ్.
1: అక్కడికి వెళ్ళాడు.
2: హి వెంట్ దేర్.
1: ఏం చేస్తున్నాడు ఈ పిల్లవాడి? బట్టలంతా తీసుకుని తన సన్యాస వస్త్రములంతా పిల్లవాడికి కట్టి, బాబు 2 దినాలు మీరు ఇక్కడ ఉండండి, నేను ఇంతటి పోయి వస్తానని ఆ బట్టలు తీసుకుని దానిపైన అంతా ఎర్రని రంగు చల్లుకొని ఆ బట్టలు తీసుకుని పోయాడు జితేంద్రియ రాజ్యానికి.
2: ద సేజ్ మేడ్ ద ప్రిన్స్ వేర్ ద ఆకర్ రోబ్స్ వైల్ ద సేజ్ కలెక్టెడ్ ద డ్రెస్ ఆఫ్ ద ప్రిన్స్ అండ్ స్ప్రింకిల్డ్ రెడ్ కలర్ ఆన్ దట్.
1: సింహద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికే అక్కడ వాచ్మ్యాన్ ఉంటాడు, సిపాయిలు.
2: దేర్ ద మెయిన్ గేట్ ద సిపాయిస్ విల్ బి దేర్.
1: ఈ సన్యాసి వచ్చాడని చెప్పి వారు నమస్కారం అన్నారు.
2: వాచింగ్ ది సన్యాసి కమింగ్ ఓవర్ దేర్ దే సల్యూట్.
1: నాయన, ఒక వార్తను చెప్పే నిమిత్తమే నేను ఇక్కడికి వచ్చాను.
2: హి సెడ్,
1: ఈ వార్తను రాజుగారికి తెలియజేయండి అన్నాడు.
2: ఐ హావ్ కమ్ హియర్ టు కమ్యూనికేట్ ఎ మెసేజ్, ప్లీజ్ కన్వే టు అవర్ కింగ్.
1: యువరాజు మృగముల చేత చిక్కి మరణించాడు.
2: ద ప్రిన్స్ వాస్ కాట్ బై వైల్డ్ యానిమల్స్ అండ్ దేర్ హి డైడ్.
1: అతని దుస్తులను ఇదిగో తీసుకుని వచ్చాను అని చూపించాడు.
2: అండ్ హియర్ ఆర్ హిస్ క్లోత్స్, ఐ బ్రాట్ దెమ్ విత్ మీ.
1: అక్కడ ఉన్నటువంటి వాచ్మ్యాన్ చెప్పాడు.
2: ద వాచ్మ్యాన్ సెడ్,
1: నవ్వినాడు.
2: హి సింప్లీ స్మైల్డ్.
1: గుడ్డలు ఎందుకు తెచ్చావు ఇవి ఇక్కడ?
2: Why have you brought clothes here?
1: ఎవరికి మరణం లేదు.
2: Who is going to escape from death?
1: పుట్టిన ప్రతి వ్యక్తి కూడాను మరణించక తప్పదు.
2: Those who are all born are bound to die.
1: జననములకు ప్రక్కనే మరణం ఉంటుంటారు. రెండు ఒకే పర్యాయమే పుట్టి వస్తున్నాయి, కానీ ప్రత్యేకంగా పుట్టి రావటం లేదు.
2: The birth and death follow. They're born at the same time.
1: జననముతోనే మరణం కూడా చేరి వస్తుంటుంది.
2: The birth and death follow each other.
1: ఈ మోడర్న్ ఏజ్ లోపల కూడాను,
2: in this modern age,
1: చాలా మంది మీరు చూచారో లేదు, ఈ రైల్వే కోచింగ్ ఫ్యాక్టరీస్ అంతా ఉంటాయి.
2: మోస్ట్ ఆఫ్ వెదర్ యూ హావ్ నోటీస్డ్ ఆర్ నాట్, యూ ఫైండ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీస్.
1: అక్కడంతా కూడాను ఈ యొక్క బాక్సెస్ అంతా తయారు చేస్తుంటారు, వ్యాగన్స్.
2: దేర్ ద మ్యానుఫ్యాక్చర్ వ్యాగన్స్.
1: ఈ వ్యాగన్స్ అంతా ఒక్కో దగ్గరికి అవసరం వచ్చిన దగ్గరికి పంపిస్తుంటారు.
2: దీస్ వ్యాగన్స్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ వేరెవర్ దే ఆర్ నీడెడ్.
1: దానిపైన రిటర్న్ అని ఒక నంబర్, ఒక డేట్ పెట్టి పంపిస్తుంటారు.
2: దేర్ ఆన్ ఎవ్రీ వేగన్ దే ఇట్ విల్ బి రిటర్న్ లైక్ దిస్, రిటర్న్ ద డేట్.
1: ఈ బాక్స్ ఫలాన్ డేట్ లోపల మీరు రిటర్న్ పంపించాలా?
2: దిస్ వేగన్ మస్ట్ బి రిటర్న్ బ్యాక్ ఆన్ ద డేట్ స్పెసిఫైడ్.
1: మన యొక్క సంబంధమైనటువంటి ఈ యొక్క ఈ రైల్వే దేహంలోనేటువంటి ఈ కంపార్ట్మెంట్ కు ఇక్కడ కూడా ఉంటుండాలి, కానీ కనిపించడం లేదు ఆ రిటర్న్ అనేటువంటి.
2: దిస్ బాడీ విచ్ ఇస్ ఆల్సో రైల్వే వేగన్ హ్యాస్ గాట్ ద నేమ్ ఆఫ్ రిటర్న్ బట్ వీ డోంట్ సీ.
1: ఈ మాదిరి చావక తప్పదని చెప్పేటప్పటికీ ఎవరో వీడు యువరాజుపై ద్వేషంగా ఉన్నాడేమో అని తాను భావించుకొని తిరిగి లోపలికి వెళ్ళాడు.
2: హి వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అట్ ద ఆన్సర్ అండ్ హి స్టిల్ హస్ గాట్ ఇన్.
1: రాజు దగ్గరికి వెళ్ళాడు.
2: హి వెంట్ టు ద కింగ్.
1: రాజా,
2: ఓ కింగ్,
1: నీ కుమారుడు మరణించాడు,
2: యువర్ సన్ డై
1: అని ఏడ్చిరాడు.
2: హీ క్రైడ్.
1: ఈ సన్యాసి ఏడిస్తే రాజు పక్కన నవ్వుతున్నాడు.
2: వెన్ దిస్ అసెటిక్ క్రైడ్ ద కింగ్ స్టార్టెడ్ లాఫింగ్.
1: మీరు ధరించినది కాషాయ వస్త్రము,
2: యు హావ్ వర్న్ ఆకర్ రోబ్స్,
1: కానీ మీ మాటలు కషాయంగా ఉంటున్నాయి.
2: But your words are not appropriate.
1: Enduku yechadaniki kaaranam em untundadi?
2: Why do you cry?
1: Idi yechavalsinattundi kaade.
2: This is not anything that calls for crying.
1: Vicharinchavalsinattundi kaadu.
2: Nothing to be worried or bothered.
1: Oka chettu paina sayankalam aneka pakshalu vachi vaalipothuntayi.
2: We find many birds resting on the branches of trees every evening.
1: Tellavaru ayyetappudiki ye pakshalu vaatiki pakshiki egiripothuntayi.
2: By the early hours of the morning they fly off.
1: Oka chettu paina kurchunnatundi pakshalaku andariki ye sambandha bandhavyam untundadi.
2: What sort of relationship exists between birds that rest on branches?
1: కాబట్టి నా కుటుంబము అనేటువంటి చెట్టు పైన అన్ని అంత వాళ్ళనైన భార్య బిడ్డలు కొడుకు కోడళ్ళు అందరూ పక్షులు అనేటువంటి వాళ్ళనై.
2: సో ఆన్ ద ట్రీ ఆఫ్ మై ఫ్యామిలీ సో మెనీ బర్డ్స్ ఆర్ రెస్టింగ్.
1: ఎప్పుడు ఏ పక్షి ఎగిరిపోతుందో,
2: విచ్ బర్డ్ గోస్ ఇన్ విచ్ డైరెక్షన్,
1: దీనికి
2: హూ కెన్ సే,
1: విచారించిన అవసరం లేదు.
2: దెన్ వై డు యూ వారీ?
1: ఇది సహజము,
2: ఇట్స్ లా ఆఫ్ నేచర్.
1: బా ఎంత కఠినప్పుడు ఈ రాజు అనుకున్నాడు. తిరిగి రాణి గారిని చూడటానికి వెళ్ళాడు.
2: Then he was surprised at the words of the king and he wanted to
1: తల్లి ఏ విధంగానైనా దుఃఖపడుతుంది, తప్పినది కాదు అనుకున్నాడు మనసులో.
2: And he thought in his mind the mother will certainly cry for the loss.
1: తల్లి ఇదిగో మీ కుమారుడు మరణించాడు, దుస్తులు ఇవిగో అని చూపించి,
2: oh mother your son died, here are his clothes.
1: ఆమె కూడాను పక్కన నవ్వింది.
2: She too laughed at once.
1: సన్యాసి మీరు సర్వసంగ పరిత్యాగులు కదా, మీ కుడును ఈ అభిమానం ఎందుకు?
2: Oh sage, you have given up everything, what sort of attachment you have? Why?
1: ఆత్మపురికి మధ్య మార్గంలో అనేక మంది ప్రయాణాలు చేస్తుంటారు, మధ్య చక్రాల్లో కొంతమంది ఆగుతుంటారు.
2: Many people as they travel, some stop their travel and stop and come to stand still there.
1: ఆ చక్రంలో రాత్రి ఆగుతారు, తెల్లవారులేస్తారు, ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు.
2: Some stay there in the chawal tree while others will pass on.
1: కనుక జీవితం ఒక చత్రం వంటిది.
2: సో లైఫ్ ఇస్ ఎ చౌల్
1: ట్రీ. ఈ చత్రంలో అందరూ చేరారు.
2: ఆల్ అసెంబుల్ దేర్.
1: ఈ దేహాలు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి వదులుతుందో ఎవరికి చెప్పడానికి వీలు కాదు.
2: నో వన్ కెన్ డిసైడ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు ద బాడీ ఇన్ నెక్స్ట్ మూమెంట్.
1: చింతన అవసరం లేదు అన్నాడు.
2: సో యూ డోంట్ నీడ్ టు గ్రీవ్ ఎనీ మోర్.
1: సరే ఇంకా వారి భార్య ఉంటుండాలి కదా, తప్పక ఆమె ఏడుస్తుంది అనుకున్నాడు.
2: దెన్ ద సేజ్ థాట్ హి హస్ గాట్ ద వైఫ్, షీ ఇస్ బౌండ్ టు క్రై నౌ.
1: తీసుకుని వెళ్ళి తల్లి మీ యొక్క పతి మరణించాడు అని చెప్పి.
2: He said, look here, your husband died.
1: అప్పుడు ఆమె చెప్పింది.
2: Then she said,
1: వర్షం లోపల గాలికి చెట్టు కొమ్మలు రాలిపోతుంటాయి, కూలిపోతుంటాయి.
2: Because of the heavy rain, the branches break.
1: అక్కడ ప్రవాహం కూడా జరుగుతుంటుంది.
2: And you also find
1: ఎక్కడో ఒక అడవిలో కొట్టుకుని నుంచి వచ్చిన కొక్కర్ర, మరొక అడవి నుంచి కొట్టుకుని వచ్చిన ఒక్కర్ర, రెండు కర్రలు ప్రవాహంలో చేరుతుంటాయి.
2: We find the two different logs of wood running along the current of water.
1: మధ్య మధ్య కలుస్తుంటాయి, తర్వాత వీడిపోతుంటాయి, కలుస్తుంటాయి, వీడిపోతుంటాయి.
2: They go together at one point and get separated.
1: ఈ సంసారం అనే సాగరం లోపల నేను ఒక అడవి కర్ర, ఆయన ఒక అడవి కర్ర, ఇరు కర్రలు రెండు చేరినాయి, కానీ కలిసినాయి, వీడిపోయినాయి, కలిసినాయి. దీనికి ఎందుకు ఇంత విచిత్రం? ఇదేం ఆశ్చర్యం కాదే అనింది ఆమె.
2: In this growing together,
1: మమకారం లే మూల కారణాలు.
2: For all this is attachment and possessiveness that are responsible.
1: అంతే కాని అవస్థలు ఏ మాత్రము భేదం కాదు.
2: There is nothing wrong with the position or the plan.
1: అవస్థలు సహజమే.
2: There is the law of nature.
1: కనుక ఇదంతా కూడా మనం విచారించిన అవసరం లేదు.
2: So we don't need to worry about it.
1: సరే అనుకున్నాడు. అందరినీ పరీక్ష చేశాను, ఇది నిజంగా జితేంద్రియ రాజ్యమే అనుకున్నాడు. తిరిగి ఆ రాజకుమారుని పరీక్ష చేయాలి కదా.
2: Having examined everybody in that Jitendriya kingdom, having been satisfied, he wants to test the prince.
1: Rajakumara, pararajulu vachi mee rajyam paina padi rajyanni swadhinam chesukoni mee amma nannulu kuda charsallo pettesaru, chaala avasthala palayipothunnaru, tatchame nee vellu varini vidipinchu, varatu yuddham cheyi annadu.
2: The sage told the prince, oh prince, the kings of the neighboring kingdoms conquered, invaded and they imprisoned your parents, better you go back and rescue them.
1: అప్పుడు ఆ కుమార్ రాజు చెప్తున్నాడు.
2: అండ్ ద ప్రిన్స్ స్టార్టెడ్ టెలింగ్,
1: అంతా దైవ సంకల్పమే,
2: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ విల్.
1: ఆ రాజ్యాన్ని నేను పుట్టే సమయం తెచ్చుకున్నానా?
2: డిడ్ ఐ బ్రింగ్ దట్ కింగ్డమ్?
1: నేను పోయే సమయంలో తీసుకుని పోతానా?
2: విల్ ఐ బి ఏబుల్ టు టేక్ ఇట్ విత్ మీ అట్ ద టైమ్ ఆఫ్ డెత్?
1: నేను పోయి దీన్ని యుద్ధం చేసి జయించాలనా? అది నా రాజ్యం కాదు.
2: వై షుడ్ ఐ గో అండ్ ఫైట్ అండ్ విన్?
1: నా రాజ్యం ఆత్మ సామ్రాజ్యమే. నా రాజ్యము,
2: మై కింగ్డమ్ ఈస్ ది కింగ్డమ్ ఆఫ్ ది
1: ఆత్మ సామ్రాజ్యం నిమిత్తమే నేను పోరాడుతున్నాను.
2: am just struggling hard for the kingdom of
1: the spirit. Adi kingdom of heaven.
2: That is the kingdom of heaven.
1: అది నాకు లభ్యం కావాలి.
2: దట్ ఐ షుడ్ గెట్ ఇట్.
1: దాంతో పోరాడితే లభ్యమయ్యేటువంటిది కాదు.
2: ఇట్ నాట్ ద వన్ బై ఫైటింగ్.
1: ప్రేమతో దానిని సాధించాలి.
2: యు షుడ్ యు కెన్ ఓన్లీ అచీవ్ త్రూ లవ్.
1: కాబట్టి ఈ రాజ్యాలంతా నాకు అక్కర్లేదన్న.
2: ఐ డోంట్ వాంట్ దీస్ కింగ్డమ్స్.
1: అప్పుడు ఆ సన్యాసి ఈ కుమార రాజాకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
2: అండ్ ఇన్ దిస్ స్టేజ్ ప్రోస్ట్రేటెడ్ టు దిస్
1: ప్రైస్. మేము సన్యాసులుగా వేషాలు వేసుకున్నాము.
2: ఐ థింక్ దట్ ఐ యామ్
1: వేషానికి తగినటువంటి ఒక ప్రవర్తనలు మాలో లేవు.
2: వి హావ్ ద డ్రెస్ ఆఫ్ రెనన్షియంట్ బట్ నాట్ ద కాండక్ట్.
1: సంసారంలో నిజమైనటువంటి వైరాగ్యం లోపల జీవితాన్ని గడుపుతూ ఉంటున్నారు.
2: దేర్ ఆర్ మెనీ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ హౌస్ హోల్డర్స్
1: చెప్పి
2: హూ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: శంకరాచార్యులు ఒక చక్కని ఒక ఉదాహరణ తీసుకున్నాడు.
2: శంకరాచార్య హెస్ పిక్డ్ అప్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు టీచ్ దిస్.
1: ఒక నటకుడు
2: ఎన్ యాక్టర్
1: ఒక శంకరాచార్య వేషం వేసుకుని
2: ఇన్ ది డ్రెస్ ఇన్ ద రోల్ ఆఫ్ శంకరాచార్య
1: రాజ్యసభలో ప్రవేశించాడు.
2: హీ ఎంటర్డ్ ఇన్ టు కోర్ట్.
1: మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునః అంత్యకాలే మహాదుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ప్రవేశించాడు.
2: He started chanting various things, saying there is no father, no mother, no property, nothing. Be careful, be careful. That's what he was chanting as he stepped into that open court.
1: Raju garu vachi umatasanam ichadu.
2: King made him
1: kuchinnadu chakkani aadhyatmikanga aatmatattvani ekatvani advaitani chakkaga bodhinchadu oka ganta sepu.
2: He gave a spiritual discourse for one full hour on the principle of non-dualism, unity and oneness.
1: అంతా సభ పూర్తి అయిన తర్వాత
2: రాజు
1: ఆజ్ఞను పురస్కరించుకుని మంత్రి వారు ఒక తట్టలో బంగారు కాసులు పోసుకుని తీసుకుని వచ్చారు.
2: బేసింగ్ ఇన్ రెస్పాన్స్ ద కమాండ్ ఆఫ్ ద కింగ్ ద మినిస్టర్ బ్రాట్ గోల్డ్ కాయిన్స్.
1: ఇదిగో మీ యొక్క గోల్డెన్ వర్డ్స్.
2: యువర్ వర్డ్స్ ఆర్ గోల్డెన్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి వర్డ్స్ మేము వినగలిగాము.
2: వీ కుడ్ హియర్ యువర్ సీక్రెట్ వర్డ్.
1: బహుమతిగా ఇస్తున్నానన్నాడు.
2: వి ఆర్ ఆఫరింగ్ దిస్ గిఫ్ట్ టు యూ.
1: మాకు ఇది అక్కర్లేదు.
2: He said, I don't want this.
1: నేను వేసినది ఏమిటి?
2: What is it I have put on?
1: నేను సన్యాసిని.
2: I am a sannyasi.
1: సర్వసంగ పరిత్యాగే సన్యాసి యొక్క ప్రధాన లక్ష్యం.
2: The main feature of a sannyasi is to give up everything in this world.
1: నేను మీ బహుమానం నిమిత్తమే నేను రాలేదు.
2: I have not come here for these gifts.
1: మీ బహుమానం నాకు అవమానము.
2: The gift is a matter of shame to me.
1: కనుక నాకు అక్కర్లేదు అన్నాడు.
2: I don't want.
1: వెళ్ళినాడు.
2: He went.
1: రెండవ దినము
2: సెకండ్ డే
1: ఆ నటకుడే
2: ద సేమ్ యాక్టర్
1: నర్తక వేషం వేసుకుని వచ్చాడు. డాన్సర్.
2: హీ కేమ్ ఇన్ ద రోల్ ఆఫ్ ఎ డాన్సర్. నెక్స్ట్ డే
1: మంచిగా స్త్రీవలే అలంకారం చేసుకున్నాడు.
2: హీ హాస్ డెకరేటెడ్ హిమ్సెల్ఫ్ లైక్ ఎ బ్యూటిఫుల్ లేడీ.
1: వచ్చాడు, నృత్యం చేశాడు ఆ సభ లోపల.
2: అండ్ స్టార్టెడ్ డాన్సింగ్.
1: సభలో ఉండినటువంటి వారందరూ కూడా తన్మయత్తున అయిపోయినారు.
2: ఆల్ గాట్ దెమ్సెల్ఫ్ లాస్ట్ ఎంజాయింగ్ దిస్ డాన్స్.
1: భూమిని తగిన కాలు తాళం విడిచిన చెయ్యి ఈ విధంగా నాట్యం ఆడాడు.
2: The movements are...
1: కాదం పాదములు తలపు ఒక భూమి పైన నిలవలేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ ద ట్యూన్ ఇన్ ద రిథమ్ వాస్ సో లైక్ దట్ ద ఫీట్ డిడ్ స్టాండ్ ఆన్ ద.
1: ఈ నృత్యం చూస్తూ ఉన్నటువంటి రాజు అట్టనే స్తంభించిపోయాడు.
2: ద కింగ్ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్ డాన్స్ పర్ఫార్మెన్స్.
1: కానీ మంత్రులు చాలా తెలివితేటలు కలవారు.
2: బట్ మినిస్టర్స్ ఆర్ హైనాటి
1: మంత్రులు.
2: మినిస్టర్స్ ఆఫ్ దోస్ డేస్ ఎనీవే.
1: జాగ్రత్త పడ్డాడు, అందుకోసమనే మంత్రులు పెట్టుకుంటుంటారు.
2: దట్స్ వెరీ పర్పస్. Of having ministers in a court.
1: రాజుకు తెలియకపోయినప్పటికీ రాజుకు తలపైన వజ్ర వైడూర్య మలక్త మాణిక్య గోమేధిక పుష్పరాగాలతో కూర్చున్నటువంటి ఒక బంగారు కిరీటం ఉంటుంది.
2: ద కింగ్ విల్ హ్యావ్ ఎ క్రౌన్ ఆఫ్ ప్రెషస్ జెమ్స్.
1: కానీ తల లోపల రాళ్ళు ఉంటాయి.
2: బట్ ఇన్ సైడ్ ది హెడ్ దేర్ విల్ బి స్టోన్.
1: అందుకోసమనే వాళ్ళకి సలహాలు ఇచ్చే కోసం మంత్రులని పెట్టుకుంటారు.
2: దేర్ఫోర్ దే హావ్ మినిస్టర్స్ టు అడ్వైజ్ దెమ్.
1: వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుండదు రాజులకు.
2: ద కింగ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ యూజువల్లీ.
1: అందువల్ల రాజు చక్కగా గుర్తించాడు.
2: సో కింగ్ కుడ్ నో వాట్ ఆల్.
1: గుర్తించి నిన్నటి దినం వచ్చినటువంటి ఈ యొక్క శంకరాచార్య వేషం వేసుకున్నటువంటి నటుడే ఇతను అనుకున్నాడు.
2: హి కుడ్ ఫైండ్ అవుట్ దట్ ద సేమ్ యాక్టర్ హూ కేమ్ ఇన్ ద రోల్ ఆఫ్ శంకర యెస్టర్డే ఈజ్ అగైన్ హియర్ ఇన్ దిస్ రోల్ ఆఫ్ దిస్ డాన్సర్ టుడే.
1: రాజు గారి ఆజ్ఞ ప్రకారము తిరిగి బంగారు కాసులు తీసుకొచ్చి ఆమెకు బహుమానంగా ఇచ్చాడు.
2: As king commanded, the minister brought gold coins as a gift.
1: రాజా, నా నర్తనకు ఇంత మాత్రమేనా బహుమానము? నాకు ఇంకా ఎక్కువ కావాలి అన్నాడు.
2: Then the dancer said, after all, is this the gift you are going to offer for my grand performance?
1: చెప్పాడు,
2: I want more.
1: నిన్నటి దినం మీరు సన్యాసి వేషంతో వచ్చారు, నాకు అక్కర్లేదన్నావు. ఈనాడు ఇంకా ఎక్కువ కావాలంటున్నావి, ఏమిటి దీని యొక్క అంతరార్థం అన్నాడు.
2: దెన్ యూ ఆస్క్ ఎ క్వశ్చన్, యెస్టర్డే ఇన్ ద రోల్ ఆఫ్ ఎ రెనన్షియంట్ యూ సెడ్ నో ఐ డోంట్ వాంట్, టుడే యూ వాంట్ మోర్, వాట్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్?
1: అప్పుడు ఆ నర్తకి చెప్పింది.
2: దెన్ ద డాన్సర్ సెడ్,
1: వేషము తగినటువంటి ప్రవర్తన దీనికి అత్యవసరము.
2: ద బిహేవియర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద డ్రెస్ ఇస్ ఎసెన్షియల్.
1: కనుకనే నామము తగినటువంటి యొక్క నడతలు చాలా ప్రత్యేకము.
2: దేర్ఫోర్ ద కాండక్ట్ ఆల్సో షుడ్ బి ఇన్ ట్యూన్.
1: నర్తకి,
2: ఐ మే డాన్సర్,
1: నా నామం తగినటువంటి యొక్క దీనికి ఆశ నాకు ఉండాల్సింది.
2: దేర్ఫోర్ ఇస్ ద డాన్సర్ ఐ హావ్ డిజైర్.
1: అతను సన్యాసం, ఆ నేమం, ద పేరు.
2: Previous day, the role was that of a renunciant.
1: సన్యాసికి తగినటువంటి త్యాగం అతనికి ఉండవలసింది.
2: దేర్ఫోర్ యూ మస్ట్ బి వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: నామం తగినటువంటి యొక్క ప్రవర్తన, నామం తగినటువంటి వర్తన, ఈ రెండు చేరిందే నర్తన.
2: దేర్ఫోర్ ది యాక్షన్ మస్ట్ బి ఇన్ అకార్డెన్స్ టు ద నేమ్ అండ్ ద బిహేవియర్, వర్తన.
1: ఆ విధంగా చెప్పి, మీరు మానవులుగా పుట్టారు.
2: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవునికి తగినట్టుగా నటించాలి, మానవత్వంగా నీవు జీవించాలి.
2: యూ షుడ్ లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్.
1: ఇది శంకర్లు బోధించినటువంటిది.
2: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ శంకర.
1: ఏ వేషములకు ఆ నడత చాలా అవసరము.
2: యాజ్ ఇస్ ది డ్రెస్ సో షుడ్ బి ద బిహేవియర్.
1: ఏ యొక్క రూపమునకు ఆ ప్రవర్తన అత్యవసరము.
2: యాజ్ ఇస్ ద ఫార్మ్ సో షుడ్ బి ది కాండక్ట్.
1: కనుక ఓ మానవులారా,
2: ఓ హ్యూమన్ బీయింగ్స్,
1: మీరు మానవాకారం ధరించినారు.
2: యు ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హ్యూమన్.
1: మానవతా విలువలు మీరు ప్రపంచించాలి.
2: యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్.
1: మానవతా విలువలు మీరు నటించాలి.
2: యూ షుడ్ ఎగ్జిబిట్ హ్యూమన్.
1: మానవతా విలువలు మీరు తెలుసుకోవాలి.
2: యూ షుడ్ డెవలప్ హ్యూమన్.
1: లేకపోతే ప్రయోజనం ఏంటి? మానవత్వం అన్నందుకు చాలా అవమానకరంగా అవుతుంటాయి.
2: ఆర్ ఎల్స్ ఇట్ బి మ్యాటర్ ఆఫ్ షేమ్ టు బి ఎ హ్యూమన్.
1: అది ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
2: వాట్ ఈస్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ఏమిటి ఈ మ్యాన్ కైండ్?
2: వాట్ ఇస్
1: ఏమిటి మా విలువలు?
2: వాట్ ఈస్ వాల్యూ హియర్?
1: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ టుగెదర్.
2: ద హార్మనీ, ది టుగెదర్నెస్ ఆఫ్ థాట్స్, వర్డ్స్ అండ్ డీడ్స్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వానికి సరైనటువంటి అర్థము.
2: The unity of thought, word and deed is the true meaning of
1: it. ఇది వేదాంతమునందు త్రికరణ శుద్ధి అని చెప్పారు.
2: This in Vedanta is called త్రికరణ శుద్ధి or
1: purity. ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే ప్రేమ ఆవిర్భవిస్తుంది.
2: Because of the unity of the Trinity, you find the love.
1: ఈ ప్రేమ మనలో ఆవిర్భవించిన హృదయకమలం వికసిస్తుంది.
2: When once there is love in you, the lotus flower of
1: ఈ
2: your heart
1: కమలం వికసించగానే సర్వసంగ పరిత్యాగం ఏర్పడుతుంది.
2: ద మూమెంట్ దట్ లోటస్ ఫ్లవర్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ బ్లాసమ్స్, యూ విల్ డెవలప్ డిటాచ్మెంట్.
1: కనుక వైరాగ్యం రానటువంటి వారికి హృదయ కమలం విచ్చలేదు.
2: దోస్ హూ ఆర్ నాట్ డిటాచ్డ్, ఇట్ ఓన్లీ మీన్స్
1: హృదయ కమలం విచ్చకుండా పోవడానికి ప్రేమతత్వం అంతలో ప్రారంభం కాలేదు.
2: ద లోటస్ ఫ్లవర్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ హాస్ నాట్ బ్లాసమ్.
1: ఈ ప్రేమ లేకపోవడం చేతనే అనిమల్ గా జీవిస్తున్నాడు.
2: బికాస్ ఆఫ్ దిస్ హీ లీడ్స్ లైఫ్ ఆఫ్ ఎన్ అనిమల్.
1: అడవిలో సంచరించేటువంటి క్రూర మృగములకు ప్రేమనే ఉంటుండదు.
2: In fact, the wild animals in the forest has no trace of love.
1: Adiye chinna pillavaadanti prahladudu tandriki cheptunnadu.
2: This is the lesson of a tiny tot prahlada to his father.
1: Tandri meer enno vidyanu nerchinaru.
2: Father, you have learnt many
1: ento vedantaani chucharu.
2: You also have gone
1: ento shastra vichetanalo meer chucharu.
2: You read so many
1: kaani
2: but
1: మీరు మానవులు వలె ప్రవర్తించడం లేదు.
2: బట్ యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ ఎ హ్యూమన్.
1: అడవిలో ఉన్నటువంటి మృగములకైనా ఒక దయా దాక్షిణ్యం ఉంటుంటుంది.
2: అట్లీస్ట్ ద వైల్డ్ యానిమల్స్ దేర్ హావ్ గాట్ సమ్
1: కన్న కొడుకే, కట్టుకున్న భార్యే అనే అవమానం కూడా లేకుండా వాళ్ళని చాలా హింసిస్తున్నావు.
2: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ హర్ట్, యు ఆర్ హర్టింగ్ యువర్ ఓన్.
1: కనుక నీకంటే అడవి మృగములు చాలా మేలు అన్నాడు.
2: దేర్ ఫోర్ వైల్డ్ యానిమల్స్ ఆర్ మచ్ బెటర్ దెన్ యూ.
1: కనుక ఇతరులు బాధించి తాను బాధపడేటువంటి వాడు మృగముతో సమానమే.
2: దేర్ ఫోర్ ద The one who hurts and hurts himself is an animal.
1: Kanukane, be good.
2: So be good.
1: Neevu motta motta manchiga untundu.
2: So you must be good first.
1: Do good.
2: Then do good.
1: Ee renniki yokka tattvam chetane ee yokka jeevitamu good ayipothundi.
2: With these two, your whole life will be good.
1: ఈ జీవితం మంచి కావాలనుకుంటే అది ఏ మన యొక్క మంచి గుణములు ప్రారంభించుకోవాలి.
2: So in order to make our life good, we should have good qualities.
1: ఈ విధంగా శంకర్ల వారు,
2: like this Shankara,
1: అనేక ప్రాంతములకు బయలుదేరి,
2: went to many places,
1: అనేక విధములైన ఈ అద్వైతాన్ని, ఈ దుఃఖంతో కూలిపోయేటువంటి యొక్క మానవులకు ధైర్య సాహసాలు ఇచ్చి మానవత్వం యొక్క విలువను కూడా చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
2: He taught human values to the frustrating society, the disappointed souls over there, so that they could pick up the courage and strength.
1: ఈ యొక్క ప్రభువు ఈ రకమైనటువంటి యొక్క బోధన చేస్తున్నాడని తమ వెంట ఉండినటువంటి ఈ 14 మంది యొక్క శిష్యులు కూడా వారు కూడా భజగోధం లోపల ఒక 12 శ్లోకాలు చెప్తూ వచ్చారు.
2: His disciples all 14 of them could absorb his teachings and started composing their own.
1: చేసుకుంటూ వచ్చి వారు కూడా దాంట్లో లీనమైపోయారు.
2: They also got themselves totally identified with non-dualism.
1: Appude Bharatadesham nandu Advaita Siddhantam anetundi sthirapadipoyindi.
2: It was only then the theory of non-dualism has come to stay in Bharat.
1: Kramakramena tirigi ఈ ఆధునిక ప్రారంభం కాగాని అద్వైత మతము చల్లబరుతూ వచ్చింది.
2: బట్ యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ ఏజ్ ది థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ దట్ ఎఫెక్టివ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
1: మీరు సన్యాసం తీసుకోమని నేను చెప్పడం లేదు.
2: భగవాన్ నెవర్
1: మీకు వైరాగ్యాన్ని పొందమని చెప్పడం లేదు.
2: భగవాన్ నెవర్
1: మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించుకుంటూ
2: భగవాన్ వాంట్స్ యు టు డూ యువర్ డ్యూటీ.
1: లక్ష్యం భగవంతుని పైన ఉంచి
2: Having aim on God,
1: అన్నిటికీ ఒకటే మూలాధారం ఒకటి ఉన్నది అనే సత్యాన్ని గుర్తించండి.
2: నో ద ట్రూత్ దట్ దేర్ ఇస్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఆల్ దిస్.
1: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు తమంతట తామే ఒక విధమైనటువంటి యొక్క వైరాగ్యం ప్రారంభిస్తుంది.
2: When once you recognize, understand this truth, you'll develop detachment.
1: కాన వైరాగ్యం అనేటువంటిది ఒక ఫోర్స్ తో ఒక విధమైనటువంటి యొక్క బలవత్తరంతో వచ్చేటువంటిది కాదు.
2: Detachment is not the one that
1: భగవంతుని పైన ప్రేమ పెరిగే కొలది వైరాగ్యం.
2: As you develop love towards God more and more, the detachment also will grow simultaneously.
1: ఈ డిటాచ్మెంట్ ఈజీగా పోతుంది.
2: Then detachment would be easy.
1: మన మనసు త్రిపుటంలోనే ఉంటుండాలి ఇది.
2: It difference lies in the turning of the mind.
1: ఇది ఒక బీగము.
2: This is
1: lock.
2: This is a lock.
1: This is one key.
2: This is the key.
1: Put a key.
2: Put the key into the lock.
1: Turn left side.
2: Turn left side.
1: Open.
2: And it gets open.
1: Turn right side.
2: Turn right side. It gets locked.
1: Same lock, same key.
2: Same lock, same key.
1: Turning difference.
2: Difference is there in the turning.
1: Kabatti lock e bondage.
2: The locking is
1: open bondage. Liberation.
2: Opening it is liberation.
1: Kabatti liberation and bondage rendu okate gaane untundadu kanakane manayeva manushyanam karanam bandham vachayo manase deeniki moola karanam.
2: Therefore it is the same mind that is responsible for the
1: kabatti mana hrudayame oka lock.
2: Our heart is the lock.
1: Mana manase key.
2: Mind is the key.
1: Deenni bhagavantunu vaipu tippite detachment.
2: If you turn towards God's side, it's
1: liberation. If you turn towards the
2: world's side, it's
1: attachment.
2: You may find question how it is possible.
1: Unnaru meeru ippudu.
2: Here you are.
1: Meeku rendu legs unnai, rendu kaalu unnai.
2: You have two legs.
1: Kaani parikshalo pass ayipoyi MBA teeskunna tarvata edo oka udyogamlo praveshinchina tarvata amma naannalu oka ammayini kattesestaru.
2: After getting your MBA degree, you secure a job and your parents will see to it that you get married.
1: Parents kattavachu lekapothe neeve kattukovachu.
2: Or you yourself may pick up one
1: wife. Kaani yeremi appudu naaluku kaallu aitayi.
2: Then you will have four legs.
1: Neevu rendu aamevu rendu.
2: You are two and your wife two.
1: Mari tarvata inkoka 1 year or 2 years ku ayipothe inkoka 6 legs aipothayi.
2: At 1 or 2 years you will have 6 legs.
1: Tarvata mari 8 legs aipothayi.
2: Then 8 legs.
1: Tarvata 10 legs aipothayi. ఈ లెగ్స్ అనేది అధికమయ్యే కొద్ది నడక చల్లారిపోతుంది.
2: యాజ్ యూ హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లెగ్స్ యూ విల్ బి స్లో యాజ్ టు
1: వాక్. అదే బాండేజ్ అన్నారు.
2: దాట్ ఈస్ బాండేజ్.
1: కనుక ఈ బాండేజ్ ఎక్కడి నుంచి వచ్చేది కాదు, నీ డిజైన్స్ నుంచి, నీ డిజైన్స్ నుంచి వస్తున్నాయి.
2: సో బాండేజ్ హ్యాస్ నాట్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇట్స్ ఓన్లీ ఫ్రమ్ యువర్ ఓన్ డిజైర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అన్నారు.
2: సో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: జీవితం చాలా దీర్ఘ ప్రయాణం అయినటువంటిది.
2: లైఫ్ ఇస్ అ లాంగ్ జర్నీ.
1: ఈ దీర్ఘ ప్రయాణం లోపల మనం ఈ లగేజ్ ని కొంచెం తగ్గించుకుంటూ పోవాలి.
2: ఇన్ దిస్ లాంగ్ జర్నీ వీ షుడ్ హ్యావ్ లెస్ లగేజ్.
1: అది ఆనందం పెరుగుతూ వస్తుంది.
2: దెన్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క బాధ్యత తగ్గే కొలది ఆనందం పెరుగుతూ పోతుంది.
2: యాజ్ యూ లెసన్ ది వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్ యూ విల్ బి మోర్ అండ్ హ్యాపీ.
1: ఒక చిన్న ఉదాహరణము,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్. సో యాజ్ టు
1: అదే బాండేజ్ అన్నారు.
2: దాట్ ఈస్ బాండేజ్.
1: కనుక ఈ బాండేజ్ ఎక్కడి నుంచి వచ్చేది కాదు, నీ డిజైన్స్ నుంచి, నీ డిజైన్స్ నుంచి వస్తున్నాయి.
2: సో బాండేజ్ హ్యాస్ నాట్ కమ్ ఫ్రమ్ అవుట్.

ఏక పరమశా.

దివ్య సంస్కృతి తత్వంబు తెలుసుకునగా భవ్య భావాలు కూడిన భారతీయ దివ్య తత్వం దివ్య సంస్కృతి తత్వంబు తెలిసి కొనగా భారతీయుల యత్నింప నేరరైరి ఇంతకంటెను

0: ఇంతకంతెను దౌర్భాగ్యమేమి కలదు.
1: ఇండియన్ భారతీయ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద సేక్రెడ్ కల్చర్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ అండ్ ది హైయెస్ట్ మోస్ట్ ఎలివేటెడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్. వాట్ గ్రేట్ బ్యాడ్ లక్ అండ్ అన్ఫార్చునేట్ థింగ్ కెన్ హ్యాపన్ దాన్ భారతీయులు దెమ్సెల్స్ నాట్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ దెర్ ఓన్ కల్చర్ విచ్ ఇస్ సో సీక్రెట్.
0: దివ్యాత్మ స్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: భారతీయులు స్వతంత్రమును పొందగలిగిరి కాని ఐక్యతను సాధించలేకపోతున్నారు.
1: భారతీయ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ అండ్ అచీవ్ యూనిటీ.
0: ఐక్యత లేని స్వాతంత్రము కరెంటు లేని వైరు వంటిది.
1: ఇండిపెండెన్స్ విచ్ ఈజ్ నాట్ సపోర్టెడ్ బై యూనిటీ ఈజ్ లైక్ ఎ వైర్ విచ్ డస్ నాట్ హ్యావ్ కరెంట్.
0: భారతీయులది పవిత్రమైన సనాతన ధర్మము.
1: ది కల్చర్ ఆఫ్ ఇండియా ఈజ్ బేస్డ్ అపాన్ సేక్రెడ్ ఈక్వాలిటీ.
0: ఇది ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యంతో కూడినటువంటిది.
1: దిస్ ఈజ్ ఫుల్ ఆఫ్ సేక్రెడ్నెస్ డివినిటీ అండ్ క్యారెక్టర్.
0: అవతారములకు ఇది ఆటపట్టు.
1: దిస్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ ది డిసెండెంట్స్ ఆఫ్ అవతారాస్.
0: ఋషులు, మునులు, యోగులు, వీరులు, ధీరులు, సూరులు, పతివ్రతా మతాలు కూడా ఇది పుట్టినిల్లు.
1: భారత్ ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ద నాట్ మెర్లీ ఆఫ్ ది అవతార్స్ రిషీస్ మునీస్ సీక్రెట్ పీపుల్ అండ్ గ్రేట్ చేస్ట్ విమెన్.
0: మబ్బులు కప్పిన సూర్యుడు కొంతకాలం కనిపించకపోవచ్చును, కానీ సూర్యుడు వేయడానికి వీలు కాదు. అది ఏ విధంగానే కొన్ని సాంప్రదాయములు, కొన్ని ఆధునిక పద్ధతులు, అనేటువంటి మేఘములు అడ్డగించడం చేతనే భారతీయ సంస్కృతి కొంత మరుగైనది. కానీ ఇది దీనికి ఏనాటికి నాశం లేదు.
1: జస్ట్ యాజ్ సన్ మే నాట్ బి సీన్ వెన్ హీస్ కవర్డ్ బై ది క్లౌడ్స్ ఫర్ ఎ షార్ట్ వైల్ అండ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ విచ్ సన్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్స్ అండ్ షైన్. సో ఆల్సో భారతీయ కల్చర్ ఫర్ సమ్ టైమ్ ఐట్ హావ్ బీన్ కవర్డ్ బై డార్క్ క్లౌడ్స్ బట్ ఇట్ కెన్ నెవర్ బి
0: యుగమునందు ఇట్టి మహాపురుషులు అవతరిస్తూనే ఉన్నారు.
1: ఈవెన్ టుడే యూ కెన్ కమ్ అక్రాస్ సచ్ గ్రేట్ సోల్స్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఇట్టి మహాపురుషులు అవతరించినటువంటి యుగమే లేదు భారతదేశమునందు.
1: ఇన్ ది హిస్టరీ ఆఫ్ భారత్ దెర్ ఇస్ నో టైమ్ వెన్ సచ్ గ్రేట్ పీపుల్ ఆర్ నాట్ బోర్న్.
0: విదేశీయులు భారతీయ దేశం పైన సహస్ర నేత్రములతో కన్ను పెట్టి చూస్తున్నారు.
1: ఫారినర్స్ ఆర్ వాచింగ్ భారత్ విత్ ఆల్ కాన్సన్ట్రేషన్ విత్ 1000 ఐస్.
0: కేవలము భారతీయుల యొక్క సిద్ధాంతమే కాక ఆధ్యాత్మిక తత్వం పైన అనేక విధములైన ఆశలు కల్పించుకుని విదేశీయులు దీనిని ఆశ్రయిస్తూ వస్తున్నారు.
1: ఫారినర్స్ ఆర్ ఎంటర్టైనింగ్ గ్రేట్ హోప్ అబౌట్ ది స్పిరిచువాలిటీ అండ్ ది కల్చరల్ కంటెంట్ ఆఫ్ భారత్ అండ్ దే ఆర్ అప్రోచింగ్ విత్ రెవరెన్స్.
0: కానీ భారతీయుల వారసత్వమైనటువంటి ఈ సంస్కృతిని భారతీయులే తొలగించుకున్నట్టు ప్రయత్నిస్తున్నారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ భారతీయ జనరల్స్ ఆర్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ అప్ సచ్ సేక్రెడ్ కల్చర్ విచ్ ఈస్ దేర్ బర్త్ రైట్ అండ్
0: యొక్క వైచిత్ర్యం.
1: దిస్ ఈస్ రాదర్ సర్ప్రైజింగ్.
0: నిజముగా భారతీయ సంస్కృతిని ఇట్టిది అట్టిదని వర్ణించడం ఎవరి తరము కాదు.
1: నో వన్ కెన్ పాసిబిలీ డిస్క్రైబ్ ది నేచర్ అండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ భారతీయ కల్చర్.
0: కనుక ఈనాడు భారతీయులు లౌకికమైన భోగ భాగ్యములను ఆశించి దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి మన సంస్కృతిని విస్మరిస్తూ ఉన్నారు.
1: భారతీయ టుడే టెంప్టెడ్ బై ద మెటీరియల్ కంఫర్ట్స్ అండ్ లగ్జురీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ గివింగ్ అప్ సేక్రెడ్ కల్చర్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు కంపేర్ విత్.
0: క్షణభంగురమైన ఈ భౌతిక సంపదలు అవసరమే, కానీ భౌతిక సంపదలతో పాటు ఆధ్యాత్మిక సంపదని కూడా మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే తిరిగి మనం ఇతర దేశాలకు కొంచెం ఆదేశం అందించేటువంటి అధికారులమవుతాం.
1: నో డౌట్ వరల్డ్లీ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ మే బి నెససరీ, బట్ అలాంగ్ విత్ వరల్డ్లీ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ స్పిరిచువల్ వెల్త్ హావ్ టు బి అక్వైర్డ్, దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ఎ ఫుల్ లైఫ్ అండ్ వీ కెన్ హోల్డ్ ఎగ్జాంపుల్.
0: ఈనాడు భారతీయ సంస్కృతిని ప్రభుత్వం కూడా విస్మరించి దానికి విరుద్ధమైనటువంటి మార్గములను అవలంబిస్తూ వస్తున్నారు.
1: అన్ఫార్చునేట్లీ ఈవెన్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఎ గో బై ఫర్ భారతీయ కల్చర్ టుడే.
0: వీరి యొక్క భాషలను వీరి యొక్క ఆదేశాలను గంభీరంగా ఉండవచ్చును, కానీ వీరి దృష్టి అంతే కూడాను పాశ్చాత్య నాగరికతపైననే అభిరుచి కలుగుతూ ఉంటున్నది.
1: దేర్ టాక్ అండ్ దేర్ ప్రొక్లమేషన్స్ మే బి గ్రాండ్ బట్ దే ఆర్ ఓరియంటెడ్ టువర్డ్స్ వెస్ట్రన్ కల్చర్ అండ్ వెస్ట్రన్ ఐడియాస్.
0: భారతీయులు కూడాను ఈ యొక్క పాశ్చాత్య నాగరికతను కొంచెం దృష్టి అభివృద్ధిపరిచి లక్ష్యమంతేకును దాని అందే అనిస్తూ ఉన్నారు.
1: భారతీయాస్ ఆల్సో ఆర్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ టర్నింగ్ టువర్డ్స్ వెస్ట్రన్ సివిలైజేషన్ అండ్ వేస్ ఆఫ్ లైఫ్.
0: గొప్ప దురదృష్టము.
1: దిస్ ఈస్ గ్రేట్ మిస్ ఫార్చ్యూన్.
0: మిన్నడి కాంతితో మేలు పర్వతముండ వెండి బంగారు కై వెతకనేలా.
1: వెన్ యూఆర్ హ్యావింగ్ ఎ గోల్డ్ మౌంటైన్ ఆఫ్ గోల్డ్ ఇట్సెల్ఫ్ వై డు యూ గో ఇన్ సర్చ్.
0: కోరిన ఫలమిచ్చు కామధే గోమిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరట పుష్పమునకై ప్రీతి ఏలా.
1: వెన్ యూఆర్ హ్యావింగ్ ఎ విష్ఫుల్ ఫుల్లింగ్ ట్రీ రైట్ వెరీ నియర్ యూ వై షుడ్ యూ గో ఇన్ ఫర్ సర్చ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఎల్స్వేర్.
0: అడిగిన పాలిచ్చు కామహేనువయుండ ధనమిచ్చి ఆవును కొనగనేలా.
1: వెన్ యూఆర్ హ్యావింగ్ కామధేను ఇట్సెల్ఫ్ విచ్ కెన్ గివ్ ది నెక్టరైన్ మిల్క్ వై షుడ్ యూ పే ఫార్ అండ్ బై ద మిల్క్.
0: ఎన్న భారతే తన్న భారత అని భారతమందు లేనటువంటిది మరి ఏ దేశమునందు కూడా కనిపించదు.
1: దెర్ ఇస్ ఎ గ్రేట్ డిక్లరేషన్ దట్ వాట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ భారత్ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్.
0: ఇట్టి సర్వ కళ్యాణములతో సర్వ గుణములతో సర్వ శక్తులతో ఇమిడి ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని విస్మరించి కేవలము ఈ భారతదేశాన్ని తూలనాడటము భారతదేశాన్ని ఆశాస్పదంగా చూసుకోవటము భారతీయ సంస్కృతిని విస్మరించి కొంతవరకు దీన్ని విమర్శించడానికి ప్రయత్నించడము ఇది భారతీయుల యొక్క దురదృష్టము.
1: It would be a great misfortune and bad luck for Bharatiyas if they criticize Bharatiya culture, which is full of spiritual wealth and all ideas, and start imitating the other cultures and other civilizations.
0: Nijamuga Bharatiyulu yokka mahabhagyam anaitundi inta antane cheppataku veelu kaadu.
1: It is impossible to describe what great good fortune is that of Bharatiyas.
0: దానిని అనుభవించడానికి యోగ్యత కూడాను అత్యవసరము.
1: ఇట్ ఈస్ నెససరీ టు హ్యావ్ సమ్ క్వాలిఫికేషన్ టు రియలీ ఎంజాయ్ దట్.
0: పాండిత్యం ఉండవచ్చును,
1: స్కాలర్షిప్ మే బి దేర్.
0: విద్యావంతుడు కావచ్చును,
1: దేర్ మే బి పీపుల్ హు ఆర్ ఎడ్యుకేటెడ్.
0: శక్తివంతుడుగా ఉండవచ్చును,
1: దేర్ మే బి ఫిజికల్ పవర్ అండ్.
0: కానీ ఎన్ని బలము నుండి కూడాను ఆధ్యాత్మిక బలమే లేనప్పుడు ఇది నిరుపయోగమే తోస్తుంది.
1: విత్ ఆల్ దీస్ పవర్స్ అండ్ స్ట్రెంగ్ ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ స్పిరిచువల్ పవర్ ఇట్ కమ్స్ టు ఎ నాట్.
0: వేద శాస్త్రములు వివరించి వదిలితే చెప్పించవచ్చు తా చదవచ్చు.
1: One may read scriptures and make great scholars repeat those scriptures.
0: Yajnayadikta pambulu adhikaru dhanu cheyinchavachu ta cheyavachu.
1: You may also get great sacrifices performed by people who are authorized for that and you may yourself do it.
0: Illalonagala teerthamulakegi punyamu sadhinchavachu ta sadavachu.
1: You may go to various pilgrimages and may earn the merits of visiting.
0: Ashtanga yoga vidyalanu aryulaku upadeshinchavachu ta cheyavachu.
1: You may also get అష్టాంగ విద్యా స్టార్ట్ అండ్ డిక్లర్ అండ్ యూ ప్రాక్టీస్ దెమ్ ఆల్సో.
0: కానీ దేహేంద్రియములను కట్టి మనసు నిలిపి అంతఃకరణము నిలిపి ఆత్మతత్వము పొందేటువంటిది ఎవరికి సాధ్యము కాదు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ టు జస్ట్ కంట్రోల్ ద మైండ్ టర్న్ ద మైండ్ ఇన్వర్డ్ అండ్ ఎంజాయ్ ఆత్మ కంటిన్యూస్లీ అండ్ ఎటర్నల్.
0: దాని తత్వమును గుర్తించినటువంటి వారికే భారతీయుల యొక్క మహాభాగ్యమును గుర్తించడానికి అధికారులు అవుతారు.
1: ఓన్లీ దోస్ పీపుల్ హూ హావ్ అండర్స్టాండ్ దట్ సీక్రెట్ కెన్ అండర్స్టాండ్ అండ్ అప్రీషియేట్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారతీయాస్.
0: భారతదేశీయులందరూ కూడా ఒక తల్లి బిడ్డలే.
1: ఆల్ ది భారతీయాస్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ వన్ మదర్.
0: దేశ భాషలు వేరు కావచ్చును,
1: ది లాంగ్వేజెస్ మే బి డిఫరెంట్.
0: దేశ భాషలు వేరు కావచ్చును,
1: ది అటైర్ అండ్ ది డ్రెస్ మే బి డిఫరెంట్.
0: కానీ అందరూ ఒక్క కుటుంబంలో సంబంధించినటువంటి వారే.
1: బట్ ఆల్ ఆఫ్ us బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
0: మనది భారతీయులందరి దిగ్గర ఒక్క మానవ జాతి అని.
1: ది భారతీయ షుడ్ బిలీవ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: ఈ జాతికి ప్రభు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ లార్డ్ అండ్ వన్ మాస్టర్ ఫర్ దిస్ కాస్ట్,
0: భగవంతుడు.
1: దట్ ఈస్ గాడ్.
0: అట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పాత్రకు కావాలంటే నీ పదవులు, నీ విద్య, నీ యుక్తి, నీ యొక్క యోగములు ఏమాత్రం కూడా పనికిరావు.
1: వితౌట్ అర్నింగ్ ది గ్రేస్ ఆఫ్ సచ్ మాస్టర్ హూ ఇస్ గాడ్, వాట్ ఎవర్ ఎల్స్ యూ అకాంప్లిష్ అండ్ అచీవ్ ఇట్ ఇస్ ఎ బిగ్.
0: ఒక్క ప్రేమకు మాత్రమే బద్ధుడవుతాడు.
1: హీ కెన్ బి బౌండ్ ఓన్లీ ఫర్ లవ్, బై లవ్.
0: కారణమేమనగా భగవంతునికి ప్రేమ స్వభావము.
1: ది రీజన్ వై గాడ్ ఈస్ బౌండ్ బై లవ్ ఈస్ హీ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రేమ ద్వారానే మనం పొందవలను కాని అన్య మార్గంలో అతను లభ్యం కాడు.
1: గాడ్ హూ ఇస్ ద ఫారం అండ్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ కెన్ బి రీచ్డ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ బై నథింగ్.
0: మానవుని యందు కూడాను ప్రేమ ఉన్నది.
1: దేర్ ఈస్ లవ్ ఈవెన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
0: ఆ ప్రేమ చేతనే భగవత్ ప్రేమను సంపాదించి ప్రేమతత్వమునందు ప్రేమాత్మను కలిపి ప్రేమని మయుడుగా తాను జీవించాలి.
1: By making use of the love inherent in man, man should reach the love of God and fill himself with it, sanctify his life.
0: Kevalamu ujjogamula chetanu vyaparamula chetanu dhanamunu manam sampadinchukuntam.
1: By undertaking various jobs, employment and business, we may earn money.
0: Ee dhanamundi kudanu anityamainatundi.
1: This money is transitory, temporary.
0: Nityamaina satyamainatundi yokka aadhyatmika dhanamunu kudanu manam sampadinchadaniki ప్రేమ ద్వారానే మనం పరమాత్మని ఆశ్రయించి పరమాత్మని అనుగ్రహాన్ని పొంది ఈ ప్రేమ ధనమును మనం సంపాదించుకోవాలి.
1: వీ హావ్ టు అప్రోచ్ గాడ్ టు అర్న్ స్పిరిచువల్ వెల్త్ త్రూ లవ్ అండ్ అర్న్ ఇట్ బై ప్లీజింగ్ హిమ్ బై గివింగ్ హిమ్ లవ్.
0: ప్రేమ ఒక దిక్సూచక యంత్రం వంటిది.
1: లవ్ మే బి కంపేర్డ్ టు ఎ కాంపస్.
0: దిక్సూచక కాంపస్ అయితే ఈ దిక్సూచక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ అది ఉత్తర దిశయందే తన యొక్క ముళ్ళు చూపుతుంది.
1: It always shows north or direction wherever you keep and whichever side you turn.
0: అదే విధంగానే పరమ భక్తుడైనటువంటి యొక్క మానవుని యొక్క దృష్టి ఏమి చేసినా ఏమి చూసినా ఏమి చెప్పినా ఏమి తలిచినా అది భగవంతుని వైపునే పనులుతుంది.
1: సిమిలర్లీ ఇఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ డివోటీ హీ షుడ్ వాట్ ఎవర్ హీ డస్ వాట్ ఎవర్ హీ థింగ్స్ వాట్ ఎవర్ హీ లుక్స్ టు ఇట్ టర్న్స్ టువర్డ్ గాడ్.
0: ప్రేమను మాత్రము మనము తనది పరది అనేటువంటి భేదము లేకుండా మనం పాటించాలి.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ మైన్ అండ్ దైన్ వీ షుడ్ కల్టివేట్ సచ్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ లవ్ ఇన్ అస్.
0: ఈ పరమ భక్తి అనేటువంటిది కేవలము ఒక దీర్ఘమైనటువంటి ఒక సూటి అనేటువంటి కత్తి వంటిది.
1: దిస్ సేక్రెడ్ లవ్ మే బి కంపేర్డ్ టు ఎ షార్ప్ స్వోర్డ్.
0: దీనికి తన పర అనేటువంటి భేదము లేదు.
1: దెర్ ఇస్ నథింగ్ లైక్ ది బిగినింగ్ అండ్ ఎండ్ ఫర్ దిస్ స్వోర్డ్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఈనాడు మనం అర్థం చేసుకోవడానికి జీవితాన్ని ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ యూటిలైజింగ్ అవర్ లైఫ్ టైమ్ ఫర్ అండర్స్టాండింగ్ సచ్ సేక్రెడ్ లవ్.
0: భగవంతుడు పరమ ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సుప్రీం లవ్.
0: ఆ ప్రేమను అర్థం చేసుకోవటం కూడా కొంత ఒక శక్తి కావాలి.
1: ఈవెన్ టు అండర్స్టాండ్ సచ్ గ్రేట్ లవ్
0: దానికి అర్హత ఉండాలి.
1: వన్ షుడ్ హావ్ ఎన్ అథారిటీ ఫర్ అండర్స్టాండింగ్ దాట్.
0: అప్పుడే ఈ యొక్క ప్రేమను సరి అయినటువంటి రీతిలో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: ఓన్లీ దెన్ హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్స్ లవ్ ప్రాపర్లీ.
0: కానీ తన భావములను పురస్కరించుకుని భగవంతుని యొక్క ప్రేమను కూడా తన భావములతో కూర్చుకున్నప్పుడు ఇది కేవలం ఒక విపరీతార్థంగా రూపొందుతుంది.
1: హీ వన్ ట్రైస్ టు అండర్స్టాండ్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ టెండెన్సీస్ హీ వుడ్ నెవర్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ లవ్ ఆఫ్ గాడ్ ప్రాపర్లీ.
0: దివ్యమైన ప్రేమతత్వము వ్యర్థమైనటువంటిది కాదు.
1: This sacred love can never be, never go away.
0: ఈ ప్రేమనే అహంకార పరమైనప్పుడు వికృతమవుతుంది. ఇది ఆత్మ పరమైనప్పుడు సుకృతమవుతుంది.
1: If the same love is associated with ego, it would be going in a crooked way. If it is associated with atma, it will be proper.
0: కనుకనే ఆత్మభావమే ప్రతి ఒక్క మానవునికి అత్యవసరము.
1: Every person therefore should develop the feeling of atma.
0: ఈనాడు మనం చేసే సర్వ సాధనలు కూడా ఆత్మాన్వేషణ కోసమని భావిస్తున్నాము. అదే చాలా పొరపాటు.
1: Today, whatever efforts we are doing, we are thinking that it is for search of Atma, but it is a mistake.
0: Anveshana cheyavalasinatundi kaadu Atma.
1: Atma is not such which will have to be
0: encountered. Sarvatra unnadi adiye. Chesevaadu taane, cheyinchukunedi taane. Sarva prapancham kudano adi aa yokka Atma swaroopamai unnadi.
1: Atma is all pervasive. The doer is Atma. The person who is worshipped is Atma. Everything is Atma.
0: Anatma anetundi padartham marokati ledu jagatlo.
1: There is nothing like anatma which is not atma.
0: Atma drishti lenappude anatma anetundi bhavam yerpadutundali.
1: If your vision is not associated with atma, then only you get the anatma bhava.
0: Kanuka mana drishtini marinchukotame kani marokati kaadu ee atma anveshana.
1: You have to correct your own vision. There is nothing else.
0: Drishti anaga kevalamu netramulato chuchetundi drishti kaadu.
1: When we say vision, it is not the vision of the physical eye.
0: నేత్రములు దేని ఆధారంతో చూస్తున్నామో అట్టి ఆధారాన్ని పురస్కరించుకుని విచారించడమే ఇది ఒక అంతర్దృష్టి.
1: ఫిజికల్ ఐస్ ఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. దెర్ ఇస్ అ పవర్ బిహైండ్ దాట్ దాట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్.
0: కనుక ఈ కన్నుల చేత చూసేటువంటి వాడెవరో అతన్ని చూడటానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు సీ ద పర్సన్ హూ కెన్ బి సీన్ బై దిస్ ఐస్.
0: కేవలం ఈనాడు ప్రతి సాధనలు కూడా మానసికంగా చేస్తున్నాము.
1: All the spiritual exercises we are doing only with the help of the mind.
0: Samasta sadhana kodunu manase deeniki oka adhipatiga untundadi.
1: Mind is the master of all the exercises undertaken by us.
0: Ee sadhanaku manasu adhipatiga undinanta varaku kudanu veedu gamyani ye matram kodunu artham chesukoledu cheraledu.
1: As long as mind is the master of all the exercises undertaken by the man, he would never be able to reach the goal.
0: Donga ye natikainanu tanu tanu pattinchukuntada?
1: Can a thief make an effort to get caught by someone else?
0: Manasu okka donga vantidi.
1: Mind may be compared to a thief.
0: Aa dongana aashrayiste tirigi taanu dongaga maarchaliki veelavutunda?
1: If you take shelter with such a thief, can you reach the goal of life?
0: Kanaka manasunu manam aashrayinchakoodadu.
1: We should not take shelter with under mind.
0: Mari ee vidhanga ee aatmanu darshinchali.
1: Then how can I get a vision of
0: manasunu maristhe unnadi aatmane?
1: If you forget the mind, then what remains is only atma.
0: కనుక మనోని క్రమం కాదు మనం చేయవలసినటువంటిది.
1: Therefore it is not controlling of mind.
0: ఆత్మ దృష్టిని మనము అభివృద్ధి పరచుకున్నప్పుడు మనసు సహజంగా దూరం అవుతుంది.
1: We have to develop a vision.
0: మనసు అదృశ్యమైపోతుంది.
1: A vision of atma, then mind disappears.
0: ఇట్టి మహాభాగ్యమును పొందే నిమిత్తమై అనేక మంది ఉపదేశములు ఉపదేశములు అని ఆశిస్తూ ఉంటారు.
1: For getting this good fortune, many people go to preceptors for teaching, ఉపదేశం.
0: ఉపదేశం అనగా ఏమిటి?
1: What do you mean by upadesha?
0: Om namah shivaya, om namo narayanaya, ilanti okka padamulu maatrame uchcharinchinanta maatram na upadesham avutunda?
1: By merely chanting om namah shivaya, om namo narayanaya, are we going to achieve anything?
0: Upadesham anaga swasthanamunaku samipinchatamune upadeshamu.
1: Real meaning of upadesha is going to the place of origin from where you have come.
0: Tana sthanamunaku samipanga chertatame upadeshamu.
1: Going closer and nearer to the place from where you have originated.
0: Kevalam naamamulu cheta uchcharinchinanta maatrame aa samipaadiki manam cheralemu.
1: By merely repeating the name, you are not going to reach the goal.
0: Ippudu Rama, Krishna, Govinda, Narayana aneetuvanti naamamulu uchcharistunnamu.
1: We may be repeating the name of Rama, Krishna, Govinda, Narayana.
0: ఇవన్నీ కూడా నువ్వు పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేర్లు కావు.
1: ఆల్ దీస్ నేమ్స్ ఆర్ క్రియేటెడ్ వన్స్, దే హావ్ బీన్ గివన్, దే ఆర్ నాట్ నేచురలీ ఎగ్జిస్టింగ్ దేర్ ఇట్సెల్ఫ్.
0: కనుక మనము పెట్టిన పేర్లను మాత్రమే మనం ఆధారం చేసుకున్నప్పుడు పెట్టినవి ఏనాటికి నీ స్థిరమైనటువంటివి కాదు.
1: ఎనీథింగ్ దట్ ఈస్ క్రియేటెడ్ ఈజ్ నాట్ పర్మనెంట్ అండ్ సచ్ ఎ నేమ్
0: పుట్టినవి అంతకంటే స్థిరము కాదు.
1: ద వన్ విచ్ హెస్ టేకన్ ఇస్ బర్త్ ఇట్ కెనాట్ బి పర్మనెంట్ ఐదర్.
0: అన్నింటికంటే మొట్టమొదట పుట్టినటువంటిది నేను నేను నేను అనేటువంటిది.
1: The one which has taken its birth in the very first instance is I. This is ego.
0: Kanuka mottamota ee nenu aneetundi sankalpanni gurtinchukodaniki prayatnam chesinappudu sarvam kuda nu gurtinchukunna vaadu avutadu.
1: If we can understand the real meaning of I, then we will have understood everything
0: else. Pranamu kuda nu nenu aneetundi sankalpam puttina tarvatane puttinadi kaani pranamam modati shabdam kaadu.
1: Even pranava has taken its origin only after I have taken its origin.
0: Anni sankalpamulakante motta motta nenu aneetundi sankalpam puttina tarvatane neevu atanu aneetundi sankalpalu migilinatundi sankalpalanta kudanu aavirbhavistunnayi.
1: In the very first instance this thought of I was born, then only the question of you, he, they, all of them have taken their birth.
0: Kanuka tanantana modalu nenevaru nenevaru aneetundi satyanni gurtinchukovali.
1: Therefore in the first instance one should recognize the truth behind who am I.
0: Nenu brahma, nenu brahma ani nirnayam chesukovachu.
1: You may come to the conclusion that I am brahma, I am brahma.
0: Aithe akkada kuda nu nenu brahma akkada kuda nu oka nenu unnadu kada.
1: Even there when you say I am brahma, there is I and brahma.
0: Nenu evaro telusukunnappudu brahma sahajanga artham avutundi.
1: If you can understand I, they, then who, you can understand who brahma is.
0: Ee naadu భౌతికమైన లౌకికమైనటువంటి సాధన ఎందే మన కాలమును వ్యర్థము గావించటము ఇది సరి అయినటువంటి సాధన కానేరదు.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ ఇన్ ఓన్లీ దిస్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్.
0: సర్వత్రా ఉన్నది ఒక్క దైవతత్వమే.
1: వాట్ ఎగ్జిస్ట్ ఆల్ ఓవర్ ఈజ్ ఓన్లీ డివినిటీ.
0: లౌకికము ఆధ్యాత్మికమైనటువంటి రెండు లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ వరల్డ్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
0: ఆధ్యాత్మిక యొక్క అంగమే ఈ లౌకికము.
1: Worldliness is only one limb of spirituality.
0: Adhichwala nundi erpadinatundi kadamule ee agni kadamulu.
1: All these things are like sparks from the fire of
0: ee jwalane daivamu.
1: This flame may be compared to God.
0: Adhichwala yokka kadamule ee jeevulu.
1: From this flame have emerged all these jeevis and as sparks of
0: adhi ee gunamulu untunnamo aa jwalalu kuda ade gunamulu untunnadi kadamulaku.
1: Just as the spark will have the same characteristics of the flame, we also have the same characteristics of God.
0: అంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ఇందులోనే మనం సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోవచ్చు.
1: We can understand the correct meaning of బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి on the basis of this.
0: తత్వం అసి ఈ మహావాక్యాలు ఉంటున్నవి.
1: There is another great vakya
0: తత్వం ఉన్నావు.
1: What are you there?
0: అది ఏదో నీవు అర్థం చేసుకుంటే కదా నేనుగా ఉన్నానని నీవు చెప్పడానికి అధికారం అవుతావు.
1: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ దట్ పర్టికులర్ థింగ్ ఈస్ దెన్ ఓన్లీ యూ కెన్ సే
0: ఉన్న విత్తనం ఉన్నది.
1: దెర్ ఇస్ ఎ సీడ్.
0: ఆ విత్తనం మొక్కగా ఏర్పడినది.
1: దట్ హెస్ బికమ్ ఎ సాప్లింగ్.
0: మొక్క వృక్షంగా మారింది.
1: దట్ హెస్ బికమ్ ఎ ట్రీ.
0: ఈ వృక్షంలో ఆకులు పువ్వులు ఫలములు ఏర్పడినాయి.
1: దేర్ ఆర్ లీవ్స్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఇన్ ద ట్రీ.
0: అయితే ఈ ఆకులు పుష్పములు ఫలములు ఈ యొక్క మొక్కలు కొమ్మలు రెమ్మలు అన్ని కూడాను తత్వం అసి ఆ బీజమే మేము అని చెప్తున్నాయి.
1: All these leaves, flowers, fruits, branches and limbs of the tree declare that we are the same as the seed.
0: వృక్షము పుష్పము ఫలము కాయలు అన్ని కూడా ఏర్పడాలంటే ఏది ఆధారము? అదే ఒక బీజము.
1: What is the basis for these branches, these leaves, this tree and all the
0: బీజము బీజముగా ఉన్నంతవరకు వృక్షంగా మారడానికి వీలు కాదు.
1: As long as seed remains a seed, it cannot be called a tree.
0: Bijamu tana roopanni tyagam chesinappude adi oka mokkaga bari vrukshanga maarutundadi.
1: Only when it is prepared to give up its form, then it can become a sapling and a tree.
0: Kanuka sarva dukkhamulaku sana anathamulakudunu ee dehapranthiye moola kaaranamu.
1: For all this sorrow and all this suffering, it is the
0: ee dehapranthi anetundide oka bijam yokka brahma.
1: It is the body consciousness which
0: dani ende sarvamu untunnadi.
1: And in this may be compared to a seed.
0: అయితే దీనిని దేహంగా మనం భావించుకుని దేహప్రాంతిలో ఉండే ఎంతకాలమైనా మనం మునిగినంత వరకు కూడాను ఈ ఆనందం అనేటువంటి ఫలాన్ని మనము అందుకోలేము.
1: So long as we delude ourselves that we are the body, we can never reach the goal of bliss.
0: దేహప్రాంతిని త్యాగం చేయాలి.
1: Give up the body consciousness.
0: జీవరుక్షంగా అభివృద్ధి కావాలి.
1: Develop yourself into the tree.
0: జ్ఞానఫలంగా రూపొందాలి.
1: And then we will not reach the
0: అప్పుడే ఆనందమనే భాగ్యం మనకు లభ్యమవుతుంది.
1: Then only we can get bliss.
0: కనుక మనము న కర్మణ న ప్రజాధనేన త్యాగేనేకి అమృతత్వ మానసం అని కేవలం ధనం వల్ల కానీ లేక సంపద వల్ల కానీ ఇంకే విధమైనటువంటి త్యాగం వల్ల కానీ కర్మల వల్ల కానీ ఈ దైవత్వం అనేటువంటి అమృతత్వం మనకు ప్రాప్తించదు.
1: ద ఇమ్మోర్టాలిటీ ఆఫ్ డివినిటీ కెనాట్ బి అటైన్డ్ ఎయిదర్ బై మనీ బై యాక్షన్ బై ఎనీథింగ్ ఎల్స్ ఎక్సెప్టింగ్.
0: నేను సాధన చేస్తున్నాను, నేను పండితుడిగా ఉంటున్నాను, నేను మహావాక్యాలంతా అర్థం చేస్తున్నాను అనుకున్నంత వరకు కూడా వారు అజ్ఞానియే.
1: As long as a person thinks that I am a scholar, I am a learned person, I have achieved everything, he is ignorant.
0: Tanaku thanu pettukunna perle kaani marokati kaadu.
1: Whatever he thinks of himself is the name given to him by himself.
0: Tanu taanuga unnananante arthaanni gurtinchinatuvanti vaade mahajnani.
1: He is the wisest person who recognizes who he really is.
0: అహంకారం ఉండినంత వరకు కూడాను ఆత్మ సందర్శనం చేయలేడు.
1: వన్ కెన్ నెవర్ గెట్ ది విజన్ ఆఫ్ ఆత్మ యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ ఈగో.
0: అహంకారం నిర్మూలంగా ఉంచి ఆచరించేటువంటి కర్మలే అకర్మలుగా మారుతాయి.
1: డిస్ట్రాయింగ్ ఈగో అండ్ పర్ఫార్మింగ్ యాక్టివిటీస్ అలోన్ విల్ బికమ్ అకర్మస్.
0: కనుకనే పరమ పవిత్రమైనటువంటి యొక్క భక్తి తత్వాన్ని మనం అనుసరించాలి.
1: Therefore, we have to follow the sacred path of devotion.
0: ఈ ప్రేమతత్వం అనేటువంటిది ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
1: There cannot be an easier path than the path of devotion and love.
0: అందరినీ ప్రేమించాలి.
1: Love everyone.
0: ఈ ప్రేమలో ఉండినటువంటి మహాపటత్వమైన శక్తి అదియే.
1: That is the great strength.
0: ఈ ప్రేమ చేతనే ఐకమత్యం చేరుతుంది.
1: Love can bring about
0: ఏకత్వం ప్రాప్తిస్తుంది.
1: There is possibility of
0: ఈ నాడు జగత్తులో కనిపించేటువంటి యొక్క భిన్నత్వం అన్ని కూడాను ఏకత్వం యొక్క అంశములే.
1: All this diversity which you see in the world is only a manifestation of that unity.
0: కనుక అన్ని భిన్నత్వములకు ఏకత్వమే మూలాధారము.
1: The basis of all this diversity is the unity which is underlying
0: it. మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించినప్పుడు ఈ భవిష్యమైనటువంటి యొక్క దీంట్లో మనం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
1: If we can recognize that root unity, then there is no problem whatsoever which we will face.
0: కనుక ఈనాడు భారతీయులు ముందు సాధించవలసినటువంటిది ఏకత్వము, అదే ఐకమత్యము.
1: భారతీయస్ what they will have to achieve in the future is unity. That is the most
0: important. ఐకమత్యము లేక ఏ చిన్న కార్యమును కూడా మనం సులభంగా సాధించలేము.
1: Without unity we cannot achieve anything.
0: 78 కోట్ల ప్రజలంతా కూడాను భారతదేశంలో ఉంటుండి ఒకరికొకరు కించిత్తైన కూడా సంబంధ బాంధవ్యం లేకుండా జీవిస్తున్నారు.
1: There are 78 crores of people. But there doesn't seem to be mutuality and love between one another.
0: ఏ వ్యక్తి చూచినప్పటికీ నీ స్వార్థము సప్రయోజనము, స్వార్థము సప్రయోజనమే. ఇది నా మానవుని యొక్క ప్రధానమైన విలువ.
1: Whomsoever you see, he is full of selfishness and self-interest. Is it the basis for all ananda?
0: స్వార్థము సప్రయోజనము కులము మతము అనేటువంటి వర్గభేదములను పూర్తి ధ్వంసం చేయాలి.
1: We have to destroy any feeling of selfishness based upon caste, community, religion, etc.
0: ఎవరి ఏ కులము కాదు, మానవ కులం, మానవ జాతి.
1: Everyone belongs to the religion of humanity. There is nothing like different religions.
0: నేను బ్రాహ్మణుడు, నేను క్షత్రియుడను, నేను శూద్రుడను, నేను వైశ్యుడను అని అనుకోవటము ఈ దేహభ్రాంతి వల్ల కలిగినటువంటివి కదా.
1: We call ourselves as I am a Brahmin, I am a Kshatriya, I am a Vaishya based upon the physical body and attachment.
0: నేను ఎవరును, నేను వృద్ధులను, నేను స్త్రీని, నేను పురుషులను అనుకోవటం కూడా దేహభ్రాంతే కదా.
1: Similarly, I am a boy, I am a man, I am a woman. All these things are based upon the physical body. There are women and men here.
0: మీరు నేను పురుషుడును అని నీవు ఉచ్చరిస్తున్నావు.
1: యూ సే దట్ ఐఎమ్ ఎ మ్యాన్.
0: ఈ పురుషుడు అంటే ఇంటి లోపల ఉన్నటువంటి ఆధారం ఏమిటి? నీ దేహభ్రాంతి వల్లనే నీవు పురుషుడు అంటున్నావు.
1: ఓన్లీ బేస్డ్ అపాన్ యువర్ ఫిజికల్ బాడీ యు ఆర్ కాలింగ్ యువర్ సెల్ఫ్ ఎ మ్యాన్.
0: వారు దేహాకారం చేతనే వారు స్త్రీలు అంటున్నారు.
1: దే ఆర్ ఆల్సో కాలింగ్ దెమ్సెల్ఫ్స్.
0: దేహాలతో అంత కట్టుకునేవే కానీ సరైన సత్యములు కావు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ అసోసియేషన్ విత్ ద ఫిజికల్ బాడీ వీఆర్ కాలింగ్ అవర్ సెల్ఫ్స్ సో.
0: కనుక దేహభ్రాంతి ఉన్నటువంటి వానికి ఈ భేదభావం అంతా కూడాను అతన్ని అరికట్టుతూ ఉన్నవి.
1: Only a person who is swayed by the physical bodies and
0: Bhagavantuni varaprasadamainatundi panchabhutamulaku ekulam untundadi.
1: What caste do you ascribe to the five elements given by God?
0: Neetu ekulamu, nippu ekulamu.
1: What caste do you call for water? Air.
0: Gaali ekulamu, gagana ekulamu.
1: And similarly to the fire and to other elements.
0: Ivi andariki samaname kada.
1: They are all common for everyone.
0: Ilanti ekatvanni manam enduku bhavinchadu kodadu abhirudhi gavinchukokodadu.
1: Why should we not develop a feeling of unity based upon this kind of truth?
0: Kanaku mana jeevitam antai kodunu dehabhrantilone deha aashanatone manam ankitam gavistunnamu.
1: We are wasting our entire life on the basis of physical body and body consciousness.
0: Devamulu ennaina pettukochu kaani సమస్య స్వరూపమైనటువంటి దేశతత్వం లోపల మనం అందరూ కూడా అన్నతమ్ములము అక్క చెల్లెండ్రు సత్యభావాన్ని గుర్తించాలి.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ దేర్ మే బి డిఫరెన్సెస్ బట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ ఆల్ బ్రదర్స్, వీ బిలాంగ్ టు వన్ నేషన్.
0: ఇలాంటి ఏకభావం మనలో ఏర్పడవాలంటే మనం సేవల్లో పాల్గొనాలి.
1: ఇఫ్ వీ షుడ్ రియలీ డెవలప్ దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ అమంగ్ అస్, వీ షుడ్ అండర్టేక్
0: ఇట్. వచ్చింది కానీ ఇది ఎంతవరకు ఎందుకోసం వచ్చింది?
1: ఐ గాట్ ఎ బాడీ, వై హావ్ ఐ గాట్ ఇట్?
0: దీన్ని చక్కగా విచారించాలి.
1: వీ షుడ్ ఎన్క్వైర్ క్లియర్లీ అండ్ ప్రాపర్లీ.
0: నిజంగా మనం యోచన చేస్తే దేహం ఒక విస్తరాకు వంటిది.
1: లైఫ్ బాడీ మే బి కంపేర్డ్ టు ఏ లీఫ్.
0: ఆ విస్తరాకు పైన రుచికరమైన పదార్థములు పెట్టుకుని మనం భుజించి ఆనందించి తదుపరి నిర్లక్ష్యంగా ఆ యొక్క విస్తరాకును పారవేస్తాం.
1: ఏ లీఫ్ ఈజ్ యూజ్ టు సర్వ్ డెలీషియస్ ఫుడ్ ఆన్ దాట్ అండ్ పార్టేక్ దాట్ అండ్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ ద ఫుడ్ వీ థ్రో అవే దట్ లీఫ్.
0: అదే విధంగానే ఈ దేహం అనేటువంటి విస్తరియందు సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తనలు అనేటువంటి యొక్క ఫల పదహారాలంతా పెట్టుకుని దానిని మనం అనుభవించి ఆనందించి పది మందికి అందించి తదుపరి ఈ దేహం అనే విషయంలో నిర్దాక్షిణ్యంగా విసిరి ప్రారంభించాలి.
1: సిమిలర్లీ వీ షుడ్ ఫిల్ దిస్ ఫిజికల్ బాడీ విత్ గ్రేట్ క్వాలిటీస్, గుడ్ వర్చ్యూస్, యూజ్ ద లైఫ్ ఫర్ ద గుడ్ అండ్ ఫర్ ది జాయ్ ఆఫ్ ఎవ్రీ వన్ అండ్ ఆల్ వర్ స్ట్రాంగ్ దిస్ బాడీ యాజ్ ఇట్ ఇస్ ఎ యూజ్లెస్.
0: అయితే విస్తర కలగలి కదా అని అసభ్యమైనటువంటి పదార్థములంతా అందులో ఉంచుకుని మనం ఆరగించడానికి ప్రయత్నిస్తామా?
1: ఇఫ్ ఇట్ ఈస్ ఎ లీఫ్ ఫర్ విచ్ ఫుడ్ ఈస్ సర్వ్డ్, జస్ట్ బికాస్ లీఫ్ కెన్ టేక్ ఎనీ ఫుడ్, కెన్ యూ టేక్ సమ్ ఫిల్తీ?
0: మంచి మంచి పదార్థములే మనం భుజించడానికి ప్రయత్నిస్తాము.
1: వీ టేక్ ఓన్లీ డెలీషియస్ ఫుడ్,
0: రుచికరమైనటువంటి పదార్థములే మనం ఆశిస్తాము.
1: వీ టేక్ ఓన్లీ టేస్టీ ఫుడ్,
0: ఆరోగ్యాన్ని అందించేటువంటి పదార్థములే మనం విశ్వసిస్తాము.
1: వీ డిజైర్ టు హ్యావ్ ఓన్లీ ఫుడ్ విచ్ కెన్ గివ్ అస్ నరిష్మెంట్.
0: కనుక మనం ఈ దేశం అనేటువంటి విస్తరియందు పవిత్రమైనటువంటి గుణాలను మనం వడ్డించుకోవాలి.
1: సిమిలర్లీ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ
0: పవిత్రమైనటువంటి భావాలను మనం ఆరగించాలి.
1: సేక్రెడ్ క్వాలిటీస్, సేక్రెడ్ ఫీలింగ్స్,
0: దివ్యమైనటువంటి యొక్క తత్వాలు ఇందులో మనం అనుభవించాలి.
1: వీ హావ్ టు ఎంజాయ్ ద డివైన్ ఫీలింగ్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: అది ఇష్టం వచ్చిన పనులు మనం చేయరాదు.
1: జస్ట్ బికాస్ వీఆర్ హ్యావింగ్ హ్యాండ్స్ యూ షుడ్ నాట్ అండర్టేక్ టు డూ ఎనీ యాక్టివిటీ.
0: తల ఉన్నది కదా అని అనవసరమైనటువంటి విషయాల్లో మనం ప్రవేశించరాదు.
1: జస్ట్ బికాస్ వీ హావ్ ఎ హెడ్ యూ షుడ్ నాట్ అండర్టేక్ టు థింక్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యూజ్లెస్.
0: కన్నులు ఉన్నవి కదా అని అనేక విధములుగా మనం కన్నులను దృష్టిని పాడు చేసుకోరాదు.
1: జస్ట్ బికాస్ వీ హావ్ ఐస్ యూ షుడ్ నాట్ వేస్ట్ ది పవర్ ఆఫ్ ద ఐస్ ఆన్ యూజ్లెస్ థింగ్.
0: చూడవలసినటువంటి దృశ్యములే మాత్రమే మనం చూడాలి.
1: వీ షుడ్ సీ సచ్ థింగ్స్ విచ్ ఆర్ వర్త్ సీయింగ్.
0: చూడలేని విషయంలో మాత్రం ఏమాత్రం మనం విశ్వసించరాదు.
1: వీ షుడ్ నాట్ జస్ట్ త్రో అవర్ విజన్ ఆన్ థింగ్స్.
0: చేతులతో మంచి పనులు మాత్రమే చేయాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ డూ గుడ్ డీడ్స్ త్రూ అవర్ హ్యాండ్స్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి కర్మల చేతనే ఈ యొక్క సార్థకమైనటువంటి జీవితాన్ని మనము పవిత్రము గావించుకోవాలి.
1: ఓన్లీ త్రూ దీస్ కైండ్ ఆఫ్ గుడ్ డీడ్స్ సేక్రెడ్ డీడ్స్ వీ కెన్ శాంక్టిఫై అవర్ ఫిజికల్ బాడీ అండ్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: అమితంగా మీరు ఆలోచనలు కలిపి కానీ విచారణ చేసి కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించడానికి ప్రయత్నించకూడదు.
1: డూ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు థింక్ ఎక్సెసివ్లీ అండ్ అండర్టేక్ ద స్పిరిచువల్ పాత్.
0: భారతీయుల యొక్క సంస్కృతి మూఢనమ్మకంతో కూడినటువంటిది కాదు.
1: భారతీయ కల్చర్ ఈజ్ నాట్ బేస్డ్ అపాన్ బ్లైండ్ ఫెయిత్.
0: ఇది అనేక విధములుగైనటువంటి యొక్క సాధనలు కలిపి పరిశోధనలు చేసి అనేక మహర్షులు అనుభవించి ఆనందించి పది మందికి పంచినటువంటి పదార్థములు.
1: భారతీయ కల్చర్ ఇస్ ది ప్రోడక్ట్ ఆఫ్ గ్రేట్ రీసెర్చ్ డన్ బై మహర్షీస్ అండ్ సచ్ సేక్రెడ్ పీపుల్.
0: ఇది వేద శాస్త్ర ఇతిహాస పురాణములు అనేటువంటి యొక్క దీని నుండి పవిత్రమైనటువంటి క్షీరమనేటువంటి దానిని తీసి ఇందులో మనము ఒక విధమైనటువంటి వెన్నముద్దగా అందుకున్నటువంటిదే భారతదేశము.
1: భారతీయ కల్చర్ ఇన్ బి కంపేర్డ్ టు బటర్ విచ్ హెస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ద మిల్క్ ఆఫ్ ఉపనిషద్.
0: భారతదేశము మట్టి ముద్ద కానీ మాంసపు ముద్ద కానీ కాదు. ఇది
1: షుడ్ నాట్ కన్సిడర్ భారత్ యాజ్ ఏ పీస్ ఆఫ్ మట్ ఆర్ అర్త్.
0: ఇది అమృతం ముద్ద.
1: వీ మస్ట్ ట్రీట్ దిస్
0: ఆనందపు ముద్ద.
1: ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
0: శాస్త్రమైనటువంటి యొక్క వెన్న ముద్ద.
1: దిస్ మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ లంప్ ఆఫ్ బటర్ విచ్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్
0: సేక్రెడ్. విచారించడానికి ప్రయత్నించక ఏదో తనకు తోచినటువంటి రీతిగా మనం ఇది యోచించటము, దానిని విశ్వసించటము, అనుసరించటము, ఇది మానవులకు సరైనటువంటి కర్తవ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ నాట్ టు థింక్ ఆన్ ద ప్రాపర్ లైన్స్ బట్ గో ఓన్లీ ఆన్ థింకింగ్ ఆన్ ద రాంగ్ లైన్స్ అండ్ కమ్ టు రాంగ్
0: కన్క్లూషన్. ఉండటం చేత అతను ఏ పని అయినా కూడా చేయవచ్చు.
1: God has manifested himself in all these forms. He can
0: understand adi chestada atta untada itta untada ani vicharinchi nirnayinchetundi shakti evariki adhikaram ledu.
1: You do not have, no one has the authority to judge. Can God do this? Can God work through such and such a person and do this particular thing?
0: Bhagavantudu emaina cheyinchu.
1: God can do anything.
0: Kanneeru teppinchu, kanneeru tappinchu.
1: He may make you weep and cry. He may save you from the tears.
0: Yogi bhogika cheyu, bhogi yogika cheyu.
1: He can transform a yogi into an indulgent person.
0: Pichinu vattinchu, pichi pogottunu.
1: He can save you from madness and he can confirm
0: that. Vattinchu, rakshinchu, atamanchu.
1: He can create, he can protect, he can destroy.
0: కనుక తనకు ఏ విధమైనటువంటి యొక్క సంకల్పం చేత ఏ కార్యమునందు ఏ వ్యక్తిని ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏ విధంగా మనం సత్యించాలనేటువంటిది దైవానికి తెలుసు.
1: గాడ్ నోస్ వాట్ టు డూ, వెన్, త్రూ హూమ్.
0: ఇవే చేయాలి అవే చేయాలి అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారం ఎవరికి లేదు.
1: నో వన్ హ్యావ్ ద పవర్ అండ్ అథారిటీ టు డిసైడ్ దట్ గాడ్ షుడ్ డూ ఓన్లీ సచ్ అండ్ సచ్ ఎ థింగ్ ఇన్ సచ్ అండ్ సచ్ ఎ ప్లేస్.
0: హిరణ్యకశిపుడున్నాడు.
1: దేర్ ఇస్ హిరణ్యకశిపుడు.
0: ప్రహ్లాదు ఉన్నాడు.
1: దేర్ ఇస్ ప్రహ్లాద.
0: ప్రహ్లాదుని రక్షించాడు, హిరణ్యకశిపుడిని శిక్షించాడు.
1: హిరణ్యకశిపు వాజ్ పనిష్డ్, ప్రహ్లాద వాజ్ సేవ్డ్.
0: అతని ప్రారంభము, అతని యొక్క సంచితము, అతని యొక్క ఆగామిని పురస్కరించుకుని ఆ కాలమునకు, ఆ శాపమునకు, ఆ పరిస్థితులకు అనుసరించినట్టుగా భగవంతుడే అన్ని విధాలా నటించి చేస్తాడు.
1: గాడ్ అండర్టేక్స్ టు డూ థింగ్స్ బేస్డ్ అపాన్ ద ప్రీవియస్ యాక్షన్స్ అండ్ ద ఫ్రూట్ దేర్ ఆఫ్ అండ్ వేరియస్
0: విశ్వస్వరూపం.
1: వరల్డ్ ఈస్ ది వెరీ ఫారం ఆఫ్ విష్ణు.
0: కనుక సర్వత్రా ఉండినటువంటి యొక్క భగవంతునికి అయితే ఇక్కడ స్వార్థము అనేటువంటి రూపంలో చేసినప్పుడు ఇది భిన్నంగా రూపొందుతుంది.
1: బట్ వెన్ ఎనీ మ్యాన్ టేక్స్ అప్ ఎనీ యాక్టివిటీ విత్ అ సెల్ఫిష్ మోటివ్ హీ విల్ హావ్ టు.
0: భగవంతునికి స్వార్థం అన్నదే లేదు.
1: గాడ్ హ్యాస్ నథింగ్ లైక్ సెల్ఫిష్నెస్.
0: స్వార్థము లేని భగవంతుడు ఏ పని చేసినా కానీ అది పదార్థమే.
1: గాడ్ హూ డజంట్
0: హావ్ పవిత్రమే.
1: వాట్ ఎవర్ యాక్టివిటీ ఈస్ డన్ బై గాడ్ ఇట్ ఈస్ సేక్రెడ్.
0: అది ధర్మమే.
1: ఇట్ ఈస్ రైట్నెస్. ఇట్ ఈస్ ట్రూత్ ఇట్సెల్ఫ్.
0: కనుక ఇట్టి సత్య స్వరూపమైనటువంటి దైవత్వాన్ని ఇట్టిని అట్టిని నిర్ణయించేటువంటి అధికారము ఎవరికి లేదు.
1: నో వన్ హ్యావ్ ద పవర్ అండ్ ది అథారిటీ టు డిసైడ్ దట్ గాడ్ షుడ్ డూ సచ్ అండ్ సచ్ ఎ థింగ్.
0: వేదములు కూడాను అనేక విధములుగా పరిశోధన చేసి, శాస్త్ర పరిజ్ఞానాలు కూడాను అనేక విధములుగా పరిశోధన చేసి, తడపటికి నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అనేటువంటి మార్గం వరకు పోయారే కానీ ఇది అనేటువంటి చెప్పడానికి ఎవరికి అధికారం లేకపోయింది.
1: ఈవెన్ ది గ్రేట్ మహర్షీస్ హూ హావ్ మాస్టర్డ్ వేదాస్ అండ్ ది అదర్ స్క్రిప్చర్స్ హావ్ గాన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ టెలింగ్ దట్ దిస్ ఇస్ నాట్ గాడ్, దిస్ ఇస్ నాట్ గాడ్, దిస్ ఇస్ నాట్ గాడ్.
0: కానీ ఇది అని చెప్పంగా కలరు, కానీ సత్యమిది అని చెప్పంగా ఎవరి తరము.
1: It is possible for anyone to say that this is not God. But who can say that such and such a thing is God alone?
0: Jagatikantayikunnu patradhari sutradhari thane.
1: The director and the actor and the wire puller, everything
0: is God. Neeru kudunu atanaku patradhariga natan chestunnadu.
1: Even in your forum, he has been playing the role of a
0: anedi thane, anipinchukunedi thane.
1: He is the one who comments and who is commented upon. He criticizes and he is criticized. He cries and he makes the others cry.
0: ఇలాంటి భగవంతునికి ఏది నిర్ణయమని నిర్ణయించడానికి వీలవుతుంది?
1: God is like that. How can you decide what is
0: it? ఆ దైవత్వానికి ఒక్కటి మాత్రమే ప్రేమతత్వము, ఆకర్షించేటువంటి ప్రేమతత్వం ఉంటుంది.
1: బట్ ఇట్ ఈస్ ఎ లవ్ విచ్ కెన్ అట్రాక్ట్ సచ్ డివినిటీ.
0: ఈ ఆకర్షణ అందరికీ ఉండడానికి వీలు కాదు.
1: It is not possible to have that power of attraction for everyone.
0: Samudramunake vishalamaina anantamaina agadhamainatunte lotu ettu poduvu untuntadi.
1: It is only the vast ocean which has got immeasurable
0: depth and volume. Danundi oka tumbler water ku neetikanta dani oka vishalata untada?
1: How can a tumbler which carries water from ocean have the same volume?
0: Undavachunu kani ee neetilo ee aneeru samudram kaaneradu.
1: The water may have the taste of the water of the sea,
0: అదే రీతిగా జీవులుగా ఉండేటువంటి వారికి వారి వారి శక్త్యానుసారము వారి వారి కెపాసిటీ అనగా వారి యొక్క హృదయ సంపర్కాన్ని సంస్కారాన్ని అనుసరించి అవి ఉండవచ్చునే తప్ప అంతకంటే అధికంగా ఉండడానికి వీలు కాదు.
1: సిమిలర్లీ ఇండివిజువల్ జీవిస్ మే బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ కాంప్రహెండ్ బేస్డ్ అపాన్ దేర్ ఓన్ లిమిటెడ్ కెపాసిటీ అండ్ సంస్కార.
0: లక్ష్మి సీత అందరూ కూడా నువ్వు సందేహిస్తూ వచ్చారు. ఒకనొక సమయంలో లక్షణుడు, లక్ష్మి, సీత వీరందరూ కూడా నువ్వు సందేహిస్తున్నట్టుగా నటన చేశారు.
1: వన్స్ అపాన్ ఏ టైమ్ లక్ష్మణ, సీత అండ్ అదర్స్ దే గివ్ ది ఇంప్రెషన్ దట్ దేవర్ డౌటింగ్ సంథింగ్.
0: వీరందరి యొక్క పరిస్థితులను పురస్కరించుకుని వారి ప్రవర్తనను కూడా నువ్వు పురస్కరించుకుని త్యాగరాజు కొంచెం అతను కూడా నువ్వు సందేహం ఆవిర్భవించింది.
1: In the context of the doubts expressed by these people, Tyagaraja also got a little doubt.
0: Inni lakshanamandi, inni velamandi, inni vidhamainatuvanti janamulanta kudanu aakarshinchadaniki itanlo edo okati undali kani adi lekapothe inni velamandi raavadaniki avakasam ledu kada.
1: There must be some power of attraction for him to attract these thousands and these lakhs of people. Otherwise, how would we able how
0: ee naadu inni vela mandi ikkada cheraru evarikaina oka invitation andinchama
1: today
0: ammani jobulu emaina raasama leka ee paper lo emaina prakatana chesama
1: today so many thousands have gathered here. Is there any invitation sent? Is there any declaration in the newspaper?
0: Aa prema yokka aakarshane deeniki moola kaaranam.
1: The basis for people coming here is the power of attraction, love.
0: కనుకనే త్యాగరాజు కూడా చెప్పాడు

0: You need not spend even a pi to get this particular thing. Oh, come devotees, accept this particular name and enjoy the bliss thereof.
1: దీనికి ఏ మాత్రము నయా పైసా ఖర్చు లేదు.
0: There is no expenditure of even a pi for
1: it. మీకు వచ్చి పోయే ఛార్జీలు మాత్రం ఖర్చు.
2: ఖర్చు కూడా ఒక పవిత్రమైనటువంటి ఒక ఖర్చే. Whatever expenditure you incur is also on a sacred cause, sacred work.
1: కనుక ఈ పుట్టపర్తి యాత్ర అనేటువంటి ఖర్చు కూడాను అదొక ఖర్చు కాదు, అదొక ప్రాప్తియే.
2: Whatever expenditure you incur in the pilgrimage,
1: ఖర్చు లేక ఈ ప్రాప్తి మీకు లభ్యం కాదు.
2: Without that expenditure, you cannot get this property.
1: ఒక స్టాప్ పైన మనం వెళ్లి ఒక హ్యాండ్ కర్చీఫ్ మనం కొనుక్కోవాలంటే వాడి ముఖాన పై 5 రూపాయలు కొట్టేస్తే వాడు మన ముఖాన ఒక కర్చీఫ్ కొట్టేస్తాడు.
2: Even if you have to buy a handkerchief, you have to pay some 5 rupees and then only you can get a handkerchief.
1: Manam ivvandi puchukodaniki adhikaram kaade.
2: Without giving, how can you get anything at all?
1: Adhe reetiga meeku ye kinchittaina kuda meeku tyagam chesi ikkada vachinappude ee vidhamainatundi yokka bhavam aneetundi meeku labhyam avutundi.
2: Similarly, only when you can make a little sacrifice and come here, you can get this kind of
1: bliss. Kanu bhagavat prema aneetundi itti puchukuneetundi prema.
2: God's love is such that it gives and receives.
1: Bhagavantudu emi chesina, ఏమి చెప్పినా, ఏమి తలచినా అంతకును ప్రజల నిమిత్తమే కాని తన నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు దృఢంగా మీరు విశ్వసించాలి.
2: యూ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ టుడే దట్ వాట్ ఎవర్ గాడ్ డస్, వాట్ ఎవర్ గాడ్ థింగ్స్ అండ్ వాట్ ఎవర్ గాడ్ డస్ ఇస్ ఓన్లీ
1: స్వార్థము అనేటువంటిది లేదు.
2: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యూ. దేర్ ఇస్ నో
1: నా నమ్మకపోయినప్పటికీ నాకు అందరూ ఒక్కటే.
2: బిలీవ్ ఆర్ యూ డోంట్ బిలీవ్, దేర్ ఇస్ నో
1: డిస్టింక్షన్. ప్రాప్తానుసారం కొంచెం ఉంటుంటుంది.
2: But depending upon their own property, I will be just giving.
1: Samudramulo kavalsinta neeru untundali.
2: There is so much of unlimited water in the
1: world. Enta patra teesukotaro anta patrike aa neeru labhyam avutundi.
2: But what water you can get depend upon the size of the vessel.
1: Ane vidhamga vaari karmanusaranga vaari praptanusaranga ee yokka adrishtam anetundi labhyam avutundi.
2: This good fortune is based upon the action.
1: Kanuka ee naadu manam sankalpalanu abhirudhi parchukovali.
2: Therefore, you develop good thoughts.
1: Sankalpam valane karma.
2: Only on the basis of thought there is action.
1: Karma valane sadhana.
2: Action leads to sadhana.
1: Sadhana valane seelamu.
2: Sadhana leads to character.
1: Seelamu valane prapti.
2: Character leads to
1: adi adrishtamu.
2: And that is
1: mana adrishtamulanta kudanu sankalpam paina aadharapadi untadi.
2: Good luck or bad luck depends upon only sankalpa.
1: Yes, sankalpamo atti phalam.
2: The fruit depends upon the sankalpa.
1: Kanuka mana karmalu manam daatadu tappadu. దానిని అనుసరించే తీరాలి.
2: వీ హ్యావ్ టు పర్ఫార్మ్ అవర్ డ్యూటీస్.
1: అయితే అనుసరిస్తూ కూడాను భగవంతుని ఆనందంగా ఆరాధిస్తూ ఉంటే ఇంతకంటే ఆ యొక్క ప్రాప్తి మరొకటి లేదు.
2: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ యూ వీ కెన్ బి థింకింగ్ ఆఫ్ గాడ్, కెన్ దర్ బి గ్రేటర్ గుడ్.
1: మనలో సద్భావములు దుర్గుణములు దురాలోచనలు పెట్టుకుని సద్భావములుగా మనం నటన చేస్తే ఇది మాత్రము భగవంతుని వంచినట్టు అవుతుంది.
2: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ యూ అండ్ బిహేవ్ యాజ్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్, you'll be deceiving God.
1: దానంతో దాగుడు మూతలాడడానికి ఇక్కడ ఏమాత్రం కూడా అవకాశం లేదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు విన్ గాడ్ బై వెల్త్.
1: గుణగణమును మనం పెంచుకోవాలి.
2: యూ హావ్ టు డెవలప్ గుడ్ క్వాలిటీస్.
1: విశ్వాస బలమును మనం పెంచుకోవాలి.
2: డెవలప్ ఫెయిత్ అండ్
1: శరణాగతి అనేటువంటి తత్వంలో మనం జీవితాన్ని సాధించాలి.
2: వీ హావ్ టు అచీవ్ ఇన్ లైఫ్.
1: అనేక అనుకుంటారు నేను సర్వము శరణాగతమైనను, నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు, నన్ను ఎందుకు ఇంత అవస్థల పాలు చేస్తున్నాడు అని భావిస్తుంటారు.
2: మెనీ పీపుల్ థింక్ దట్ ఐ హావ్ సరెండర్డ్ ఎవ్రీథింగ్ టు స్వామి అండ్ వై హావ్ ఐ సఫరింగ్ సో మచ్.
1: నిజముగా శరణాగతి అయినటువంటి వాడు ఈ ప్రశ్నలకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. అక్కడ
2: పర్సన్ హూ హాజ్ రియలీ సరెండర్డ్ వుడ్ నెవర్ గెట్.
1: శరణాగతి అయినప్పటికీ నన్ను బాధిస్తున్నాడంటే బాధిస్తున్నాడే అనేటువంటి నన్ను అనేటువంటి ఉండేటప్పుడు ఇంక శరణాగతి ఎక్కడ వచ్చింది?
2: సో లాంగ్ యాజ్ యూఆర్ ఫీలింగ్ దట్ ఐఎమ్ పుట్ టు సఫరింగ్.
1: శరణాగతి చేయనటువంటి వాడే ఇట్టి భావంలో గురి అయ్యేది.
2: ఓన్లీ ఎ పర్సన్ హూ హాజ్ నాట్ సరెండర్డ్ విల్ గెట్ సచ్.
1: శరణాగతి అయినటువంటి వాడికి అన్ని భగవంతుని యొక్క ప్రసాదమని.
2: ఎ పర్సన్ హూ హాజ్ సరెండర్డ్ విల్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ కర్మకాండను మనం అభివృద్ధి గావించుకుని దానిని పవిత్రం గావించుకుని సార్థకం గావించుకునే నిమిత్తమే మనం హృదయ విచారతను చేసుకోవాలి.
2: ఎంటర్ ఇన్ టు ఫీల్డ్ ఆఫ్ యాక్షన్, బ్రాడన్ యువర్ హార్ట్ అండ్ సర్వ్ ద సొసైటీ.

0: Vasama. Whether you read scriptures, you do worship, you go to forest, you do tapas. Is it possible to transcend and escape the fruits of action?
1: Aite, ee karma daata vacham.
0: But it is possible to escape the fruits thereof and transcend.
1: Daivanugrahani sadhiste, kondalanta pindiga maripothai.
0: But if you can earn the grace of God, you can destroy the mountains of sin.
1: Alanti anugrahamu oka daivattamlone maatrame ivadu untundadi.
0: Such grace can be conferred only by divinity, by God.
1: Anumatramaina agni parvatamlo enti pattini kudanu oka kshanamulo bhasmam chestundi.
0: Just as a spark can destroy mountains of cotton,
1: aithe aa agni ee reetiga manaku labhyam avutundi.
0: But how can you get that spark?
1: Ade ప్రేమ వలన మాత్రమే లభ్యమవుతుంది.
0: ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ గెట్ ఇట్.
1: ఈ ప్రేమను మనం పెంచుకోవాలి.
0: డెవలప్ సచ్ లవ్.
1: ప్రేమతోనే సేవను చేయాలి.
0: సర్వ్ విత్ లవ్.
1: ఏ సేవను చేస్తున్నప్పటికీ నామస్మరణతోనే ఉచ్చరించాలి.
0: వాట్ ఎవర్ సర్వీస్ ఇస్ డన్ డూ ఇట్ విత్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ లార్డ్.
1: నామము లేకపోతే ఈ మనసు ఎక్కడెక్కడో పరిగెత్తిపోతుంది.
0: వితౌట్ ది మైండ్ బీయింగ్ టైడ్ టు నేమ్ ఇట్ రన్స్ హిదర్ అండ్ దిదర్.
1: ఇది చంచలత్వంలో పుట్టిన ఇల్లు పెట్టిన పేరు ఈ మనసుకు.
0: మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అన్స్టడీనెస్ అండ్ వేవరింగ్ నేచర్.
1: కనుక మనము ఇతర చింతనకు చోటివ్వకుండా భగవత్ నామాన్ని ఉచ్చరించుకుంటూ మనం కర్మలో ప్రవేశించాలి.
0: ఎంటర్ ఇన్ టు ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్ ఆత్మ.
1: జన్మదినోత్సవమునందు మీరు తెలుసుకోవలసినటువంటిది, ఆచరించడానికి ప్రయత్నించవలసినటువంటిది, ఈనాటి నుండి మీరు ప్రారంభించవలసినటువంటిది మూడు మాత్రమే.
0: దేర్ ఆర్ త్రీ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు జస్ట్ ప్రాక్టీస్ రిమెంబర్ ఫ్రమ్ టుడే ఆన్.
1: పరులను విమర్శించడం మానుకోండి.
0: Stop criticizing others.
1: Paradushana intiti maha paapam ainatundi.
0: Criticism of others is a very great sin.
1: Parulanu dushinchadame maha paapam anaga paramaatmanu dushinchadamu marinta paapam.
0: If criticizing others itself is a sin, criticizing God what a great sin.
1: Kettana kaani itadu yokka doshamunu kaani manam ye maatram kodanu vicharincharadu.
0: Don't find fault with others. Don't
1: andarini premato manam swagatham cheyali.
0: Welcome everyone with love.
1: Karmalalo manam praveshinchali.
0: Enter into action.
1: Anaga విశాలమైనటువంటి యొక్క దీంట్లో ఉన్నప్పుడు మనము పల్లెలు యందు చేరి పవిత్రమైనటువంటి యొక్క సేవను మనం చేయాలి.
0: గో టు విలేజెస్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ విచ్ ఇస్ సేక్రెడ్.
1: నేను చెప్పాను పురమే.
0: ఐ ఆల్రెడీ టోల్డ్ యూ అర్లియర్.
1: గ్రామ సేవ అన్న రామ సేవ సుమా.
0: సర్వింగ్ ది విలేజెస్ ఈజ్
1: రామరాజ్యం అన్న ప్రేమమయమే.
0: అండ్ ది రూల్ ఆఫ్ రామ మీన్స్ ది రూల్ ఆఫ్ లవ్.
1: ఇచ్చుకొనుము సేవ, పుచ్చుకొనుము ప్రేమ.
0: Offer service, accept love from them.
1: ఈ సేవను యందు మనము పూర్తిగా కంకణం కట్టుకుని అందులో ప్రవేశించాలి.
0: We have to take a vow of service.
1: సమాజ సేవ సర్వేశ్వర సేవగా విశ్వసించాలి.
0: సర్వీస్ సొసైటీ must be considered a service of God.
1: మరొక్కటి మాత్రం ఈనాడు మీరు చక్కగా దృష్టి యందు ఉంచుకోవాలి.
0: వన్ మోర్ థింగ్ యూ షుడ్ రిమెంబర్.
1: మన సమస్తల వారు ఎట్టి కార్యములైనా సరే ఈ సమస్తల పేరుతో ఉండినటువంటి కార్యములు ప్రభుత్వానికి మనకు ఏమాత్రము సంబంధం ఉండకూడదు.
0: Our organization, whatever work is undertaken by them, should not have anything to do with the government.
1: ప్రభుత్వం చేయవలసిన పనులు ప్రభుత్వం చేస్తుంది.
0: లెట్ గవర్నమెంట్ డూ వాట్ ఇట్ వాంట్స్.
1: మన ప్రాప్తి కోసం చేయవలసిన పనులు కనుక స్వయం కృషితో మనం సాధించాలి గాని ఇంకొకరి సహాయం మనకు అక్కర్లేదు.
0: The activity undertaken by us is for our own sake.
1: మనకు ఎంత శక్తి అంత శక్తి చాలు.
0: Let us do according to our capacity.
1: గొప్పగా మనం చేయనక్కర్లేదు.
0: We need not do beyond our own capacity.
1: గంగ గోవు పాలు గంటడేయించాలు కడవడైన నీళ్ళ కరవు పాలు.
0: It is enough to have a spoonful of cow's sacred water, milk or
1: that. సమస్తలు ఏ సమస్తలు అయినా కానీ సరే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉండటం ఒకటి, సమాజంలో ప్రవేశించి సేవలు చేయటం రెండవది, మూడవది పరదూషణ లేకుండా ఉండటము. ఇదే నిజమైనటువంటి సాధన.
0: Not having anything to do with the government, going to the villages and undertaking the service activity and not criticizing others.
1: పిల్లలు ఎందు కానీ పెద్దలు ఎందు కానీ ఎవరి ఎందైనా కూడా సరే ఇతరులు ఎవరైనా నీ పక్కన ఉండి దూషిస్తుంటే 2000 వాడిని అది సరైనటువంటి బుద్ధిగా వస్తుంది.
0: Be he an elderly person or a youngster, when he indulges in criticism of others, give him 2 blows.
1: పిచ్చివాడా, నేను వేసిన దెబ్బ నీ కోసం కాదు, నీ గుణముకు దెబ్బ కొట్టానన్ను చెప్పు.
0: Tell him that, oh mad cap, I have not beaten you. అందరూ ఓన్లీ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ యూ.
1: ఈ చెప్పేటువంటి వారు ఇంకా చెప్తూనే పోతుంటారు. వారి దూషణను మనం వింటూ ఉంటే వారు చెప్పుకుంటూ ఇంకా దూషణ అభివృద్ధి గావించుకుంటూ పోతుంటారు.
0: ఇఫ్ యూ గో ఆన్ హియరింగ్ టు సచ్ క్రిటిసిజం, దే గో ఆన్, దే గెట్ ఎంకరేజ్ అండ్ గో ఆన్ క్రిటిసిజం.
1: మానవుడు,
0: యు ఆర్ ఎ మ్యాన్.
1: సున్వంత విస్తే అమృత పుత్ర అని అమృత పుత్రుడుగా నీవు పుట్టావు.
0: యు ఆర్ ది చైల్డ్ ఆఫ్
1: మ్యాన్. పశువు కాదు.
0: యు ఆర్ నాట్ ఎన్ ఎనిమల్.
1: రాక్షసి కాదు.
0: యు ఆర్ నాట్ ఎ డెమన్.
1: దానవుడు కాదు.
0: యు ఆర్ నాట్ ఎ
1: మానవుడు.
0: యువర్ మ్యాన్.
1: మానవుడై పుట్టి మానవులను తిరస్కరించడము, మానవులను దూషించడము ఇది మహాపాతకము, ఈ మానవత్వానికి సరైనటువంటి యొక్క సహజంకైన గుణం కాదు అని వాడికి బుద్ధి చెప్పాలి.
0: యూ టెల్ హిమ్ ప్రాపర్లీ టు రిమెంబర్ దట్ యువర్ మ్యాన్ and you have to respect man and should not think that
1: you are not your name. నీవు ఇతరులు ఎంత దూషించినావో అంతకు పదింతలు నీవు దూషింపబడతావు మున్ముందు, అది జాగ్రత్తలో పెట్టుకోవాలి.
0: The reason for this is you will be suffering tenfold by such criticism of others. You will criticize anyone.
1: ఇతరుల చెడ్డను నీవు ఎంత కోరుతూ పోతావో అంతకు వెయ్యింతలు చెడ్డ నీకే జరుగుతూ వస్తుంది, అది కూడా జాగ్రత్త.
0: If you desire bad and bad for anyone, tenfold you will be suffering in future.
1: కనుక ఎవరిని మనము విమర్శించరాదు,
0: డోంట్ క్రిటిసైజ్ ఎనీవన్,
1: ఎవరిని మనం దూషించరాదు,
0: డోంట్ హేట్ ఎనీవన్.
1: ప్రేమను పెంచుకుంటే ఈ దూషణ భూషణలంతా కూడా తిరస్కారంలో దూరం అయిపోతాయి.
0: ఇఫ్ యు డెవలప్ లవ్ యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ క్రిటిసిజం అండ్ హేట్రేట్.
1: కనుక భగవంతుని స్మరించుకుంటూ భజించుకుంటూ ప్రేమతో సేవలలో పాల్గొని జన్మను సార్థకం చేసుకుని నేనే దైవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని చింతిస్తూ రాండి.
0: Remember God, enter into society, chant his name, and by such criticism of others, you will criticize anyone.
1: ఇతరుల చెడ్డను నీవు ఎంత కోరుతూ పోతావో అంతకు వెయ్యింతలు చెడ్డ నీకే జరుగుతూ వస్తుంది, అది కూడా జాగ్రత్త.
0: If you desire bad and

0: దేవుడు ప్రత్యేకంగా ఎక్కడో ఒక చోటు ఉన్నాడని కాదు.
1: దేర్ ఇస్ నో గాడ్ సెపరేట్లీ ఎగ్జిస్టింగ్.
0: నీవు దేవుడుగానే ఉంటున్నావు.
1: యు ఆర్ గాడ్ ఫర్ యువర్
0: నీవు వేసుకున్నటువంటి డ్రెస్ నుంచి నేను మానవులను భ్రమిస్తున్నావు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది డ్రెస్ దట్ యు ఆర్ వేరింగ్ ది ఫిజికల్ బాడీ,
0: నీలో ఉండినంత వరకు నీవు బ్రహ్మను చూడలేవు.
1: సో లాంగ్ యాజ్ యూ హావ్ దిస్ డెల్యూజన్ యూ కెనాట్ సీ బ్రహ్మ.
0: బ్రహ్మను దూరం చేయడానికి, బ్రహ్మను దీగావించుకోవడానికి మన భ్రమనే మూల కారణం.
1: ఇట్ ఈస్ ది డెల్యూటెడ్ మైండ్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్
0: బ్రహ్మ సమీపుడే అవుతాడు.
1: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డెల్యూజన్, యూ గెట్ ఎ విజన్ ఆఫ్ బ్రహ్మ.
0: కనుక భజనలతో భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ కాలాన్ని సార్థకంగా గావించుకోండి. క్షణమైనా కూడా మనము అనవసరమైన విషయాల్లో ప్రవేశించరాదు.
1: డోంట్ వేస్ట్ ఈవెన్ మూమెంట్ థింకింగ్ ఆఫ్ యూజ్లెస్ థింగ్స్.
0: రామచింతన చేసినటువంటి కోటి ఎంత హనుమంతుడిగా మారిపోయాడు.
1: ఎన్ ఆర్డినరీ మంకీ బై చాంటింగ్ ది నేమ్ ఆఫ్ రామ బికేమ్ హనుమాన్.
0: ఆ చంచలత్వం కలిగినటువంటి కోతి ఎంత శాంత స్వరూపుడైనాడు.
1: సచ్ ఏ అన్స్టడీ వేవరింగ్ మంకీ.
0: అందుకోసం సీత కూడాను హనుమంతుడిని వర్ణించింది, శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు అని.
1: దట్ ఈస్ వై సీత ఆల్సో డిస్క్రైబ్డ్ హనుమాన్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్ అండ్ ఫుల్ ఆఫ్ వర్చ్యూస్, ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: కనుక అలాంటి శాంత స్వభావం
1: డెవలప్
0: అటువంటి గుణమును
1: అండ్
0: అటువంటి బలమును
1: సచ్ స్ట్రెంగ్త్
0: అటువంటి దివ్యమైనటువంటి యొక్క నామమును మనం ఈనాడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు చాంట్ సచ్ నేమ్ అండ్ ఎంజాయ్ సచ్ పీస్, సచ్ స్ట్రెంగ్త్ అండ్ సచ్ పవర్.
2: ప్రేమ ముదిత మనసే కో

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. The sublime feeling of helping others without any expectation is love. On 1st of April 1995, on the occasion of Ugadi, the Telugu New Year, Bhagavan Baba spoke on the meaning of love. Let us now listen to a tiny clip from that enlightening discourse.
2: ప్రేమనగా ఏమిటి? వాట్ ఈజ్ లవ్? ఎట్టి ఫలమును ఆశించక ఉపకారం చేసేటువంటి ఒక తత్వమునకే ప్రేమ అని పేరు.
3: దట్ బెనిఫిషియంట్ సబ్లైమ్ ఫీలింగ్ మార్క్డ్ బై ద డిజైర్ టు హెల్ప్ అదర్స్ ఈజ్ లవ్.
2: కనుకనే భగవద్గీత యందు సుహృత్ అన్నాడు, భగవంతుడే నిజమైన స్నేహితుడు.
3: ఇన్ ద గీతా ఇట్ ఈస్ మెన్షన్డ్ దట్ గాడ్ ఈజ్ సుహృత్.
2: నీ నుండి ఎట్టి ఫలితమును కూడాను తాను ఆశించక,
3: without any desire of expectation,
2: anni samayamulandu,
3: at all time,
2: neeku todineediga undi,
3: always with you,
2: nee yokka vaachalanu nerveristu vastunnadu.
3: This great God fulfills your desires.
2: Nee nundi atani ye vidhamainatundi phalamunu kodanu atti phalamunu aashinchaka upakaram cheseetundi oka tattumunake prema ani peru.
3: That beneficent sublime feeling marked by the desire to help others.

0: వాడిని ప్రేమిస్తుంది.
1: ద మదర్స్ లవ్ ఫర్ ద చైల్డ్ ఈజ్ మార్క్డ్ బై సెల్ఫిష్నెస్ దట్ హీ మే గ్రో అప్.
0: తండ్రి కూడాను అదే విధంగానే ఏదో ఒక ప్రతిఫల అపేక్ష చేతనే కుమారుణ్ణి ప్రేమిస్తుంటాడు.
1: ఫాదర్స్ లవ్ ఆల్సో ఈక్వల్లీ స్టాంప్డ్ బై సెల్ఫిష్నెస్.
0: కానీ భగవంతుడి యందు ఈ విధమైనటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఉండటం చేతనే ఇది ఒక్కటి మాత్రమే సుహృత్ అనేటువంటి పదమునకు సరైనటువంటి అర్హత.
1: సిన్స్ డివైన్ లవ్ ఈజ్ సెల్ఫ్లెస్ లవ్ ఓన్లీ డివినిటీ డిజర్వ్స్ ద అపలేషన్ సుహృత్.
0: కానీ ఈ ప్రేమ తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ వెరీ సింపుల్.
0: ఈ ప్రేమకు నానార్థములు పెంచి
1: డోంట్ మిస్అండర్స్టాండ్ ఇట్.
0: అనర్థములను స్వీకరించి
1: డోంట్ మిస్టేక్ ఇట్.
0: యథార్థమును విస్మరించి
1: డోంట్ ఫర్గెట్ ద రియల్ మీనింగ్
0: దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు.
1: అండ్ డోంట్ బి సారఫుల్
0: ఈ ప్రేమకు నానార్థములు అనేటువంటివి లేనేలేదు. అర్థమే
1: లవ్ హ్యాస్ ఓన్లీ వన్ మీనింగ్ ఇట్ హ్యాస్ నో అదర్ మీనింగ్.
0: ఇదియే హృదయానికి హృదయము
1: హార్ట్ టు హార్ట్.
0: ఇలాంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమను గుర్తించుకోలేకపోతున్నారు ప్రపంచంలోని ప్రజలు.
1: The selfless, pure, sublime love is not assessed by people properly.
2: Sai Ram, you just heard a divine talklet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.
3: You will now hear some songs sung by the students of the Sri Satya Sai Institute of Higher Learning.

ఓ రామచంద్ర, బై ఎ స్పెక్ ఆఫ్ ద డస్ట్ ఆఫ్ యోర్ డివైన్ ఫీట్ యు ట్రాన్స్ఫార్మ్డ్ ఎ మియర్ స్టోన్ ఇంటూ ఎన్ హెవెన్లీ ఏంజెల్. ఓ శ్యామ సుందర, బై యోర్ సిల్కన్ టచ్ యు కన్వర్టెడ్ ఎ సింపుల్ అండ్ హాలో బ్యాంబూ రీడ్ ఇంటూ ఎ మ్యాజికల్ ఫ్లూట్. ఓ కృష్ణ, just for a handful of puffed rice you bestowed Kuchela with wealth and grace abounding. Oh Sai Krishna, you without even asking for anything or expecting anything from anyone just gave everything and continue to give, give and give. Your heart, dear Lord, is softer than butter, melting away for others incessantly, selflessly, endlessly. This is what is conveyed in the next offering. Sai Rama, He Ghanashyama. Dear Lord, please bless us so that we too strive to sincerely practice in our lives to give all and take nothing, serve all and be nothing.

0: the scholarship of the highest order in terms of mastering all the sacred scriptures and shastras. It is not again any japa or any other mode of ritual that's going to help you to cross this ocean of samsara. It is service and service to your fellow beings alone that is going to confer on you this capacity to cross this ocean of life.
1: Divyatma Sarupulara.
0: Embodiments of the Divine Atma.
1: Manavudu Sukham Nathistunadu.
0: Every individual aspires for a state of happiness and comfort.
1: Aite vastavamainatundi sukham emito gurtinchukoneatundi vyaktulu chala takkuvaga unnaru.
0: The number of individuals who are in a position to recognize a lasting happiness, this number of individuals is rather small.
1: Bhautika sukham, laukika sukham, vaijnanika sukham, adhyatmika sukham, ధార్మిక సుఖం, అనేక విధమైనటువంటి సుఖములు ఉన్నవి. కానీ ఈ సుఖములు ఏది సరి అయిన సుఖము, ఏది సత్యమైన సుఖము, ఏది నిత్యమైన సుఖము అని విచారణ చేసుకోవటం చాలా కష్టమైనటువంటి విషయం.
0: When we talk of comfort, one talks of comfort pertaining to one's physical existence, to one's existence in this world, to one's existence conforming to the scientific field, to one's existence in the spiritual path, to one's existence on the dharmic plane. Now the question is, which of these is permanent? Which of these is lasting?
1: Priyamuga sukhamulu moodu vidhamuga unnadi.
0: Truly speaking, this comfort or happiness could be classified into three categories.
1: Okati sattvika sukham.
0: The first could be called sattvik.
1: Rendavadi rajasika sukham.
0: The second rajasik.
1: Moodavadi tamasika sukham.
0: The third is tamasik.
1: సాత్విక సుఖం అనేటువంటిది ప్రప్రథమంలో విషమయంగా ఉంటుంటది.
0: Now the first of these, the sattvic variety of comfort or joy, at the beginning it appears to be like poison.
1: ఇది చివర చాలా అమృతమయంగా మారుతుంది.
0: But gradually this poisonous state gets transformed into the state of ambrosia or nectar.
1: సాత్విక సుఖమునకు ప్రారంభంలో కొన్ని విధమైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు కొంతవరకు అడ్డుతూలుతాయి.
0: In the initial stages, when you are trying to go on this sattvic path, you are bound to be confronted with difficulties and with challenges and with any number of other problems which you have to encounter.
1: ఇది క్రమక్రమేణ తాత్వికమైనటువంటి భావముతో అమృతమయమై ఆనందమయమై జీవితంలో శాంతిమయంగా రూపొందింపచేస్తుంది.
0: But you can be certain that gradually with the passage of time, as you keep proceeding on this path, this very same poison, these very same difficulties would gradually get transformed in such a way as to confer on you happiness, ananda, peace and all comforts that you are possibly seeking.
1: Anaga prarambhamulo kashtamulaku karanam emiti ani manam vicharinchukunnappudu sattvika sadhanalu yendu samadamadi sadhanalu cheta మానవుడు కొన్ని శ్రమలకు గురి కావాల్సి వస్తుంది.
0: Now when you try to gather the basics of this thing, why do we confront such difficulties in the initial stages? The reason is not far to say, because each individual, by way of securing this sadhana, this sattvic aspect of ananda, has to first of all bend his own body and has to bring to bear whatever he possesses.
1: శ్రమము, ధనము, ఉపరితి, తితిక్ష ఇలాంటి సాధన చేత కొంతవరకు మానవుడు ప్రారంభంలో శ్రమ పడవలసి వస్తుంది.
0: In initial stages, man has to undergo what are called sama, dama, titiksha and the like of such other ritual.
1: ఇవి క్రమక్రమేణా మనము సాధించిన తరువాత ఇవి పరమానందాన్ని అందిస్తుంది.
0: Now gradually, as you have managed to get all these into your stride, you'll be in a position to achieve happiness.
1: మనము నిత్య జీవితంలో డ్రైవింగ్ నేర్చుకుంటుంటాము.
0: Now, it's a common thing that in our day-to-day life, we tend to learn the art of driving.
1: కాని ఒక సైకిల్ కాని లేక మోటార్ కాని ఇంకే విధమైనటువంటి వాహనములు కాని మనం ప్రారంభంలో డ్రైవింగ్ కు కొంతవరకు శ్రమగా ఉంటుంటాయి.
0: Now, it could be a cycle, it could be a motor vehicle, it could be any other form of transport. In the initial stages, we know that this art of driving tends to be very difficult.
1: కొన్ని కష్టములకు కూడా గురి కావాల్సి వస్తుంది.
0: It may also subject us to a great sense of difficulty. We may also come to be injured or hurt.
1: కానీ క్రమక్రమేణా నేర్చుకున్న తర్వాత అది మనకు చాలా సులభంగా రూపొందుతుంది.
0: But then it's again our experience that as we go on learning thus, the thing becomes rather easy.
1: కనుకని ప్రారంభంలో శ్రమగా ఉండి అంత్యమునందు ఆనందాన్ని అందించేటువంటిది సాత్వికమైనటువంటి సాధన.
0: This sattvic sadhana is that wherein initially you'll have difficulties, but in the end, you're bound to be comfortable and happy.
1: Inka rajasika sadhana anaga, vishayamulato sambandhamainatundi.
0: Now the second of these, the rajasika sadhana, has something to do with the material aspects of one's existence.
1: Ee vishayamulato sambandhinchinatundi manastattvamu, prarambhamulo chala aanandamuganu, ఉల్లాసంగాను శాంతిగాను సంతోషంగాను కనిపిస్తుంది.
0: Now through these you have the senses and the mind, which is a close link with the senses, tends to give you the feeling that you are feeling very happy even as you proceed that.
1: ఒక చిన్న ఉదాహరణ. మనము భోజనము కూర్చున్నప్పుడు భోంచడానికి పూర్వము చక్కగా మంచి ఉత్సాహంగా మంచి పుష్టిగా ఆనందంగా ఆ దీన్ని మనం భోజిస్తాము.
0: Now a small illustration here. As you sit down to partake of your meal, you are all enthusiasm, you are all joy to take in the food which is being served to you.
1: Aithe anubhavinche samayamlo bhujinche samayamlo aanandanga undi gaani kamakkamina adi oka vidhamainatundi visugaanu oka vidhamaina kashtam gaanu oka vidhamaina bharam gaanu maarutu vastundi.
0: Now initially of course you are tending to get a lot of joy and a feeling of contentment as you eat this food. But gradually, the very same feeling turns to one of disinterest.
1: ఈ పదార్థం మనకు ఇష్టమని భావించి ప్రారంభములో దానిని భుజించుటకు మనము ప్రయత్నిస్తాము. అదే పదార్థము క్రమక్రమేణ విసుగుగా మారుతుంది, అయిష్టంగా మారుతుంది.
0: Now the very same entity which held a lot of enthusiasm for us, so that we in turn were in a position to eat it with delight and relish, the very same thing gradually turns to be a revolting object for us.
1: కనుక ఈ రాజసిక సుఖం అనేటువంటిది ప్రారంభంలో సుఖమును అందిస్తూ ఆనందాన్ని చేకూరుస్తూ అంతిమనందు మనకు ఒక విధమైనటువంటి విచారమును కష్టమును కొన్ని ఇక్కట్లను కూడా కలిగిస్తుంది.
0: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ రాజసిక సాధన ఆర్ దిస్ టైప్ ఆఫ్ కంఫర్ట్ ఇస్ సచ్ దట్ ఇనిషియలీ ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ టువర్డ్స్ ది ఎండ్ ఇట్ టర్న్స్ యూ ఇంటు ఎ స్టేట్ ఆఫ్ గ్రీఫ్ డిస్ట్రెస్ అండ్ గివ్స్ యూ లాట్ ఆఫ్ డిఫికల్టీ.
1: ఈనాడు లోకములో అనేక భాగము ఈ విధమైనటువంటి రాజసికమైనటువంటి యొక్క సుఖమును మాత్రమే ఆశిస్తూ ఉన్నారు.
0: Now today you find in the world around you that there are many individuals and they are in the majority who try to look for this rajasic type of happiness.
1: ప్రారంభంలో సుఖంగా ఉంటే ఇదే మంచి మార్గము అని తాను ఆనందంగా ఉత్సాహపడుతుంటాడు.
0: Initially when they experience this comfort and joy, they feel this is the comfort and joy they want.
1: క్రమక్రమేణా కొన్ని కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అయినప్పుడు ఈ భక్తి క్రమక్రమేణా కొంతవరకు సన్నగిలుతుంది.
0: And gradually with the passage of time, when he is subjected to increasing difficulties, his sense of devotion also slackens and he tends to show a lot of disinterest.
1: ఇది సరైనటువంటి సాధన కాదు.
0: This is not the correct type of sadhana.
1: కొన్ని సుఖములకు ఆనందములకు లాభములకు విజయములకు మనము సంతోషించటము, నష్టములకు కష్టములకు దుఃఖములకు విచారములకు మనం కేవలం కుంగిపోవటము, ఇది సాత్వికముకు చాలా దూరంగా ఉంటుంటది.
0: Now it is not given to one's being and one's state of existence that one gets elated at the thought or sight or experience of anything that confers joy on him, gets deflated, distressed, and certainly becomes depressed when he is confronted with difficulties, grief and distress and the like.
1: Kanuka ee rajasikamuna kante sattvikam chala uttamamainatundi.
0: So when this is what this rajasik is going to give you, it's much better that you're going for sattvik rather than this rajasik.
1: Inka tamasikam anaga kevalam ee vidhamlo prarambhamunandu kani అంత్యమునందు కాని ఆత్మతత్వమనేటువంటి దానిని స్మరించక విచారించక కేవలము స్వార్థమనేటువంటి జీవితంతో తన యొక్క సాధనలు కలుపుతూ వస్తుంది.
0: Now the third of these, the tamasic type of sadhana, which is going to give you joy, this has no place for thoughts of God whatsoever, either at the beginning or towards the end. All the while, right from the beginning till the end, you are engrossed in activities primarily motivated by a selfish idea.
1: ee tamasika sadhana anetundi leka tamasika sukham anetundi manavuni kevalam oka vidhamainatundi jadava swaroopuniga bhavistundi.
0: Now this tamasic variety again looks upon man or gives that status to man wherein he becomes a mere inert object.
1: ee tamasika jeevanni andinchetundi leka jadamainatundi jeevanni andinchetundi జీవితాన్ని కల్పించేటువంటిది ఈ తామసికము.
0: ఇట్ ఈస్ దిస్ తామసిక్ సాధన విచ్ అల్టిమేట్లీ డిగ్రేడ్స్ అండ్ డౌన్ గ్రేడ్స్ మ్యాన్, బ్రింగ్స్ హిమ్ డౌన్ ఫ్రమ్ హిస్ సుపీరియర్ లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ టు దట్ ఆఫ్ ఎన్ ఇనర్ట్ ఇన్సిగ్నిఫికెంట్ క్రీచర్.
1: అయితే ఈ సాత్విక మార్గమునందు, సాత్విక సుఖమునందు రెండు విధమైనటువంటి సంస్కారం ఉంటున్నవి.
0: నౌ కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ వన్, ద సాత్విక టైప్ ఆఫ్ సాధన, దేర్ ఆర్ టూ టైప్స్ విచ్ వన్ హస్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్ రిగార్డ్.
1: దోషాపనయన సంస్కారము అని ఒకటి.
0: One is called doshapanayana samskara.
1: Rendavadi gunadhara samskaramu.
0: The second is called gunadhara samskara.
1: Ee gunadhara samskaram anetundi emtante oka mokkanu manam petti daniki eruvunu vesi neerunu posi kanchalu katti danani aneka vidhamuluga abhruddhiga cheskovatam.
0: Now talking of the second of these, the gunadhara samskara, an example could be given thus. You sow a seed, it becomes a sapling. You are of course tending it and giving it water and sustenance. You are having a fence around it and see to it that this seed ultimately becomes a useful plant.
1: ఒక నామము అనేటువంటి బీజమును హృదయములో నాటి.
0: The parallel is here that the name of the Lord is like the seed, sowing it in the field of your heart.
1: ప్రేమ అనే జలమును పోసి.
0: You are tending it with the water of prema or love.
1: నమ్మకము అనేటువంటి ఎరువును చల్లి.
0: Faith is a manure that you are going to give to this sapling.
1: Discipline anetundi kanchanu katti.
0: And discipline is the fence around this.
1: Ee naamam anetundi vrutchamunu balaparchukotamu.
0: You are trying to strengthen this seed, this name.
1: Ee vidhamainatundi gunamulu cherinappude idi oka vidhamainatundi pedda vrutchamuga vachi phalapushpalanu andinchadaniki arhata yerpadutundi.
0: When all these are satisfied, the seed in due course of time becomes a huge big tree to give you flowers and fruit.
1: Anaga manavuni kevalam oka sankalpamu chetanu kriyala chetanu sadhana chetanu bhagavat yokka anugrahanni pondatam anetundi gunadhana samskaram.
0: What it also means is that man should be constantly adorned by thoughts of reaching God. He should make such thoughts and such ideas that all his activities are directed towards that end.
1: Rendavadi doshapanayana samskaram.
0: Now the second of these samskaras is called doshapanayana samskaram.
1: Idi vereka shramalaku ee matramu avakasam undadu.
0: Now here there is no room whatsoever for others.
1: Addamu prayana cheyinatvanti okka mattini manamu tudichinanta matramane mana bimbam pratibimbamga spashtanga kanipistundi.
0: The moment you wipe the dust off the mirror, you will be able to see your own self as the image.
1: Mana hrudayamu anetundi addamu prayana cheyinatvanti ee raga dveshamainatundi danini mana sadhana anetundi klatitovano subham chesinappudu mana yokka pratibimbam anetundi sakshatkaramu సహంగా సుప్రకాశంగా మనకు గోచరిస్తుంది.
0: Your heart is the mirror and attachment and hatred are like the dust across it. Sadhana in the form of the cloth to be used to wipe this dust off, and there you are seeing your own true nature reflected in that mirror.
1: అనగా మన హృదయములో చేరినటువంటి ఒక దుర్గుణములను, దురాచారములను, దురహంకారములను, దుర్బోధలను కొంతవరకు దానిని నిర్మూలముగా ఉంచుకునేటువంటి ప్రయత్నమునికే దోషాపనయన సంస్కారం అంటారు.
0: What this word దోషాపనయన సంస్కార ultimately means is that all the evil traits, the tendencies, the thoughts and ideas which are lurking in the heart have no place now, they are removed and thrown.
1: మనం ఈనాడు చేసేటువంటి సర్వ కర్మలు కూడాను ఈ దోషములను నిర్మూలముగా ఉంచేటువంటివి.
0: So all our karmas, all our activities today should be directed towards this end, that of removing all the evil within us.
1: దీనిని చిత్తస్య శుద్ధయే కర్మ అన్నారు. అనగా మన కర్మల ద్వారా చిత్తమును శుద్ధి గావించటమే దీని యొక్క పరిణామం.
0: దట్ ఈస్ the end result is through our karmas or activities we are in a position to purify and cleanse our heart.
1: కనుక మనము చేసే సమస్త కర్మలు కూడాను హృదయమును పరిశుద్ధం గావించటమే.
0: So all our karmas or activities are directed towards this end of purifying our heart.
1: కాన మనము దోషాపనయన సంస్కారమునకు మన సేవలు చాలా ప్రధానమైనటువంటి ఒక సహాయకారులుగా ఉంటుంటాయి.
0: సో వి ఫైండ్ దట్ దిస్ దోషాపనయన సంస్కార ద సెకండ్ ద ఫస్ట్ ఆఫ్ దీస్ సర్టన్లీ స్టాండ్స్ యాజ్ అ గైడింగ్ స్టార్ ఫర్ ఆల్ అవర్ సాధనస్.
1: దృశ్య కల్పితమైన ఈ జగత్ అంతా కూడాను మూడు విధములైనటువంటి వ్యక్తులపైన ఆధారపడి ఉంటుండాలి.
0: Now this world that you see around you, which is after all a creation of your own sight and your own senses, is made up of three categories of people.
1: వీరు ఎవరు అని మనం విచారించుకుంటే దక్షకుడు, రక్షకుడు, శిక్షకుడు ఈ ముగ్గురు కూడాను జగత్తునకు అత్యవసరము.
0: Now this world you find abounds in these three categories of people. The first could be called Dakshaka, second could be called Rakshaka, third could be called Sikshaka.
1: దక్షకుడనగా ఏమిటంటే ఒక విధమైనటువంటి కొన్ని పదార్థములను ఉత్పత్తి గావించి తద్వారా జగత్తునకు అనుకూలములను ఆనందములను చేకూర్చేటువంటి విధానమును అందించేటువంటి వ్యక్తి.
0: Now the first of these individuals, the Dakshaka, is one who strives to see to it that all the raw materials in the world around you are transformed and converted into something which is useful, something which is beneficial. Now this individual certainly does something for the society.
1: అనగా శ్రీమంతుల లోకములో అనేక మంది ఉంటుంటారు.
0: Like for example, there are any number of wealthy people in this world.
1: వీళ్ళందరూ కూడాను అనేక ఇండస్ట్రీస్ అంతా కూడా స్థాపించి ఫ్యాక్టరీస్ అంతా స్థాపించి అనేక విధమైనటువంటి యొక్క దీనిని కల్పించి జనులకు కొన్ని ఉపాధులు కూడా చేకూర్చి తద్వారా జగత్తునకు నిత్య జీవితంలో అనుకూలపడేటువంటి యొక్క వస్తువులను అభివృద్ధి గావిస్తుంటారు.
0: Now these people set up industries and factories. They provide employment opportunities for those who need them. And in their factories and industries, they are trying to turn out products which ultimately will come to give you some assistance and comfort and convenience in the worldly existence of ours.
1: నిత్య జీవితమునకు సంబంధించినటువంటి పదార్థములే లేకుండినా మానవుడి యొక్క జీవితం స్తంభించిపోతుంది.
0: Now man's life would come to a standstill if he is not given these minimum conveniences around him.
1: కనుక జగత్తునకు అవసరమైనటువంటి పదార్థములను అభివృద్ధి గావించి ఉత్పత్తి గావించి సమాజమునకు అందించేటువంటి వ్యక్తుల్ని దక్షకులు అని చెప్తూ వచ్చారు.
0: సో దీస్ దక్షకర్స్ ఆర్ దోస్ హూ టెన్ టు గివ్ మ్యాన్కైండ్ ఎట్ లార్జ్ ద డైలీ కన్వీనియన్సెస్ ద డైలీ కంఫర్ట్స్ అండ్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్.
1: ఈ జగత్తునకు చేకూర్చినటువంటి యొక్క సిరి సంపదలను రక్షించుకునే నిమిత్తమై దీనిని కాపాడి పోషించి అనేక విధములుగా కూడాను దాన్ని నిలబెట్టుకునే నిమిత్తమై చేసేటువంటి యొక్క వ్యక్తి తత్వమునకు రక్షకులు అని చెప్తా వచ్చారు.
0: Then we have the second category of individuals, the Rakshakas. Now it is their job to see to it that whatever is given to man is made secure, is guarded and is protected.
1: మనకు అనేక విధమైనటువంటి సంపదలు ఉంటున్నాయి.
0: Now we certainly have wealth of varying denominations.
1: కానీ ఈ సంపదను రక్షించేటువంటి యొక్క వ్యక్తియే లేకపోతే దక్షకుని యొక్క స్థితి నిర్మూలమైపోతుంది.
0: Now all that we have accrued does, if there is nobody to protect it, then it becomes an exercise in futility.
1: ఎప్పుడు ఉత్పత్తి అనేటువంటిది వస్తుందో దానికి రక్షణ అనేటువంటిది ప్రక్కనే ఉంటూనే ఉండాలి.
0: The moment you talk of productivity or production, you must have somebody who can protect this also.
1: దీనిని భగవద్గీత యందు యోగక్షేమం వహామ్యహం అన్నారు. యోగం అనగా ఏమిటి? మనం చేకూర్చుకున్నటువంటి ప్రాప్తిని, మనం సంపాదించుకునేటువంటి ప్రాప్తిని, మనం అనేక విధములుగా ఆర్జించినటువంటి ప్రాప్తి, ఇది యోగము అంటారు. కానీ క్షేమం అంటే మనం సంపాదించుకున్న దానిని నిలబెట్టుకోవటము, కాపాడుకోవటము, దానిని అభివృద్ధి పరచుకోవటము క్షేమము. అంతేకాని మన యొక్క యోగ క్షేమం అనగా నీ ఆలుబిడ్డలు బాగున్నారా, ఆస్తిపాస్తి బాగుందా అని అడగటం మాత్రమే కాదు, మనం సంపాదించుకున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక శక్తిని, ఆధ్యాత్మిక విషయాన్ని కొంతవరకు రక్షించుకునేటువంటి యొక్క సాధనకే యోగక్షేమము అని చెప్తూ వచ్చారు.
0: Now we do come across this in the Bhagavad Gita where a mention is made of yoga and kshema. What do you mean by this yoga actually speaking? This yoga is that which you are accruing through your prapti, through your efforts, through your sadhanas. And that which has come to you should be safeguarded, should be protected, should be nourished and strengthened. That is kshema. So taken in this way, you should not be misled into believing that yoga and kshema doesn't refer or rather refers to the worldly things like asking about your welfare or your material position.
1: అభివృద్ధి గావించుకున్నటువంటి యొక్క వస్తువులను కాని, ఉత్పత్తి గావించుకున్నటువంటి సంపదను కాని రక్షణ లేకపోతే అది కేవలం పరుణపాలైపోయి కేవలం దుర్వినియోగం అయిపోతుంది.
0: So what you normally get through your own efforts should be protected and safeguarded. Otherwise, it could be snatched away by outsiders.
1: కాని ఈ రక్షణ యొక్క భావమును, ఈ ఉత్పత్తి యొక్క స్థితిని కూడాను చక్కగా అభివృద్ధి గావించుకునేటువంటి శిక్షకులు కూడా ఉంటుండాలి. శిక్షకులు అనగా ఏమి? అధ్యాపకులు.
0: Now, the third category of individuals, the Sikshakas. We of course have room for Dakshaka, have room for Rakshaka. But the Sikshaka is an equally important entity. It is he who highlights the role being played by the first two. And these are the teachers.
1: కనుక జగత్తునకు పదార్థం యొక్క ఉత్పత్తిదారులు, జగత్తునకు రక్షించేటువంటి యొక్క పోలీసు, మిలిటరీ అనేటువంటి యొక్క సమస్త తదుపరి దీనిని అభివృద్ధి గావించుకునేటువంటి విద్యా విధానము, ఈ మూడును లేకపోతే జగత్తు ఏమాత్రం కూడా రాణించదు.
0: సో ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ టు సమ్ అప్ దీస్ త్రీ కేటగిరీస్ ఆఫ్ ఇండివిజువల్స్. వన్ హూ టేక్ టు ప్రొడక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్, ద సెకండ్ వన్ హూ టేక్ టు సేఫ్ గార్డింగ్ వాట్ హస్ బీన్ గివెన్ టు అస్, అండ్ ద థర్డ్ వన్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హూ ఆర్ గోయింగ్ టు టెల్ అస్ వాట్ ఈస్ వాట్ అండ్ వాట్ ఈస్ నాట్.
1: కనుక విద్యనే లేకపోతే శిక్షణ శక్తి అనేటువంటిది కానీ, రక్షణ శక్తి అనేటువంటిది కానీ, అభివృద్ధి శక్తి కూడాను మనకి ఏమాత్రం కూడాను కాలేదు.
0: రిమూవ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ యూ ఫైండ్ దట్ యూ కాంట్ పాసిబ్లీ డూ ఎనీథింగ్ బై వే ఆఫ్ గెటింగ్ ద అదర్ టూ టైప్ ఆఫ్ పీపుల్, ఐదర్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఆర్ ఫర్ సేఫ్ గార్డింగ్.
1: కేవలము విద్యా విధానం అంటే మనము తెలివితేటలను పెంచుకోవటం మాత్రమే కాకుండా క్రియారూపమైనటువంటి దీనిని అభివృద్ధి పరచుకోవటమే విద్య యొక్క ప్రధాన లక్ష్యము.
0: ఎ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డజంట్ కన్సిస్ట్ ఇన్ మియర్లీ ఫర్దరింగ్ యువర్ ఇంటెలిజెన్స్ ఆర్ యువర్ బికమింగ్ మోర్ క్లెవర్. ఇట్ మస్ట్ ట్రై అండ్ టెల్ యూ హౌ బెస్ట్ టు యూటిలైజ్ యువర్ ఓన్ కేపబిలిటీస్.
1: అయితే లోకములో దక్షకులు అనగా ధనవంతులు.
0: సో ఇన్ దిస్ వరల్డ్ వీ హ్యావ్ దక్షకస్ ద వెల్దీ వన్.
1: దీనిని రక్షించేటువంటి యొక్క మన యొక్క సిపాయిలు,
0: దోస్ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దిస్ ద సిపాయిస్.
1: వీరిని సరైనటువంటి తరబీతి చేయించేటువంటి యొక్క విద్యా విధానము,
0: అండ్ దోస్ ఆర్ గోయింగ్ టు ట్రైన్ దీస్ కేటగిరీస్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఇద్దరు మాత్రం ఉంటే దీని యొక్క అభివృద్ధి చేకూరుతుందా? చేకూరదు.
0: Now, merely having these three, can we possibly have a harmonious state of affairs?
1: Certainly not.
0: These three could be considered to be like a tripod.
1: Three legs.
0: A stand having just three legs.
1: Three legs undinanta matramuna manam danipaina kurcholevu.
0: Now, a stand which boasts of just three legs cannot give you a degree of stability. You can't sit in comfort on
1: it. ఒక చక్కని పలకను దీనికి అన్ని విధాలా అతికించాలి.
0: Now you must have a table top attached to these three legs.
1: మూడు కాళ్ళు ఉండినంత మాత్రమే కూర్చోటకు వీలు కానటువంటిది. ఈ మూడు కాళ్ళపైన సమంగా ఉండేటువంటి ఒక్క పలకను మనము దాన్ని సంపాదించుకోవాలి.
0: The three legs by themselves can't give you a place to sit. Over it you must attach a plate, a table top, so that you can sit on it.
1: ఇదే ప్రేమ.
0: This is love.
1: ఈ ప్రేమ అనేటువంటి పలకను శిక్షకుని యందు, రక్షకుని యందు, దక్షకుని యందు, మూడింటి యందు సమంగా మనము చేకూర్చినప్పుడే మనము జీవితాన్ని నిలుపుకోవటానికి, భద్రంగా కూర్చోవటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
0: Now this piece of wood which is attached in such a way to these three legs, you will easily notice that it falls equally on all the three legs. What it really means now is that this element of love should flow through uniformly and equally through all these three types of people, dakshaka, rakshaka and shikshaka.
1: కనుక మనము కార్మికులు ఉంటున్నారు, కర్షకులు ఉంటున్నారు, వ్యాపారస్తులు ఉంటున్నారు, ఇంకా సంసారులు ఉంటున్నారు, ఉద్యోగస్తులు ఉంటున్నారు, ఈ అందరి ఎందుకులను సమత్వమైనటువంటి ప్రేమతత్వాన్ని మనము అభివృద్ధి గావించాలి.
0: Now we have those who are taking to producing things, those who are protecting or safeguarding, and those who are taking part in the system of education. Now what it means is that this element of love should try and circulate in such a way that everybody ultimately gets a state of equanimity urged on by this element of love.
1: Mahavani Kuruve cheppadu nalugu rakamlainatundi garlandlu manam ee moodu samvatsaramlo chakkaga abhivruddhi cheyalannadu.
0: Mahavin Kuruve was just now telling us that during the course of these 3 years we must try and perfect four different types of garlands.
1: Okati education vidya vidhanamu,
0: first is the system of education,
1: rendavadi vaidya vidhanamu,
0: second is the way you assist on the medical field,
1: moodavadi service vidhanamu,
0: third is the service activities,
1: nalugavadi individual sadhanalu,
0: fourth confirms the spiritual existence in terms of your individual.
1: Ivi nalugu haramulu kaadu.
0: Now these four cannot be looked upon as four different garlands.
1: నాలుగు నాలుగు వరుసలే కాని లింక్ ఒక్కటే. నాలుగు గార్లెండ్ కాదు, నాలుగు చేరి ఒకే గార్లెండ్.
0: ఆల్ దీస్ ఫోర్ టుగెదర్ మేక్ అప్ వన్ సింగిల్ గార్లెండ్. దే ఆర్ లైక్ ద ఫోర్ డిఫరెంట్ స్ట్రింగ్స్ కమింగ్ టుగెదర్ అండ్ మీటింగ్ ఎట్ ఎ పాయింట్. యూ షుడ్ నాట్ లుక్ అపాన్ దెమ్ యాస్ ఫోర్ డిఫరెంట్.
1: ఆడవాళ్లు కొంతమంది ధరిస్తుంటారు, ఒకటి ముత్యముల మాల ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, కానీ ఇక్కడ లింక్ ఒక్కటే ఉంటుంటారు.
0: ది విమెన్ ఫోక్ జనరలీ హ్యావ్ సచ్ ఆర్నమెంట్స్, pearls being essentially the same, which make up different roles, and they come down one below the other, but actually they all have a common link at the back.
1: Adi vidhamgane mana health, education, individual sadhana, samaja sadhana ivanni kudanu okka danto cheri untundali.
0: In the same manner, what you are now categorizing as four different types should all come to a common meeting point.
1: Idi etlanaga భగవద్గీతని చక్కగా మనకు నిరూపిస్తూ వస్తుంది.
0: Now you may ask, how is this possible? You have got an illustration in the Bhagavad Gita.
1: మొట్టమొదటిది విషాద యోగము.
0: The first one is called the Vishada Yoga.
1: రెండవది సాంఖ్య యోగము.
0: Second is the Sankhya Yoga.
1: మూడవది కర్మ యోగము.
0: Third is the Karma Yoga.
1: ఈ విధంగా విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మ యోగము, జ్ఞాన యోగము, క్షత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము, ఇవన్నీ వేరువేరుగా ఉంటున్నాయి. కానీ యోగం యోగం యోగం యోగం యోగం ఒక్కటిగానే ఉంటుంటారు.
0: Now here you find that you talk of Vishada Yoga, Sankhya Yoga, Karma Yoga, Jnana Yoga, Kshetra Kshetrajna Yoga, Bhakti Yoga. You find that there is one common denominator in all these, and that's the word Yoga.
1: Yogamu anaga emitante nijamainatunti paripurnamainatunti prema tattvame ani.
0: What actually does this word Yoga mean? It talks about a wholesome total love.
1: Kanuka manam ee naadu motta mota vidya vidhanamu అనేటువంటిది ఎడ్యుకేషన్ గాడ్ ల్యాండ్ అన్నారు. ఆ ఎడ్యుకేషన్ కు, హెల్త్ కు, ఇండివిజువల్ సాధనకు, సమాజ సాధనకు ప్రేమ అనేటువంటి లింక్ ఒకటే ఉండాలి.
0: Now, in the same manner now, you are talking of education as one, health as two, service as three, and individual sadhana as four. You must know that all these four should come to a meeting point at prema or love.
1: ఇక్కడ కొన్ని విధమైనటువంటి యొక్క సమస్యలు మనకు ఎక్కువగా కొన్ని బాధిస్తూ ఉంటాయి.
0: Now it's quite likely though that at times and at points we are confronted with questions and doubts.
1: ఈ విధమైనటువంటి సాధన చేస్తూ యోగ తత్వములు ప్రేమ తత్వములు మనము కొంతవరకు ప్రవేశించినప్పుడు కొన్ని రకమైనటువంటి యొక్క అనుమానాలు మనలో అభివృద్ధి అవుతుంటాయి.
0: When we start making our efforts directed towards discipline, it's extremely possible that we will keep having doubts and a sort of confusion also sets in.
1: ఇది సత్యమా అది సత్యమా, ఇది రైటా అది రైటా అనేటువంటిది కొన్ని బయలుదేరుతుంటాయి.
0: లైక్ ఇస్ దిస్ ట్రూత్ ఆర్ ఇస్ దట్ ట్రూత్, ఇస్ దిస్ రియల్ ఆర్ ఇస్ దట్ రియల్.
1: మానవునికి మూడు విధములైనటువంటి కర్మలు ఉంటున్నాయి.
0: నౌ మ్యాన్ ఇస్ గివెన్ టు అండర్టేక్ కర్మ ఆఫ్ త్రీ డినామినేషన్.
1: మొదటిది అకర్మ.
0: ఫస్ట్ ఇస్ కాల్డ్ అకర్మ.
1: రెండవది సకర్మ.
0: సెకండ్ ఇస్ కాల్డ్ సకర్మ.
1: మూడవది నిష్కామ కర్మ.
0: థర్డ్ ఇస్ కాల్డ్ నిష్కామ కర్మ.
1: అకర్మ అనగా ఏమిటంటే ఏ పని లేకుండా సోమరత్వాన్ని పెంచుకుని అనవసరమైనటువంటి దీంట్లో జీవితాన్ని వ్యర్థం గావించుకోవటం, ఇది అకర్మ కింద ఉంటుంది.
0: ద ఫస్ట్ వన్ అకర్మ ఇస్ వన్ వేర్ అన్ ఇండివిజువల్ ఇస్ గివెన్ టు లేజినెస్ ఆఫ్ ద వర్స్ట్ ఆర్డర్. హి డజంట్ డు ఎనీథింగ్ బై హింసెల్ఫ్ ఆర్ బై అదర్స్.
1: ఇంకా సకర్మ అనగా ఏమిటంటే ఏది చేసినా ఇది నా కర్తవ్యం, నేను చేసే తీరాలి, తప్పక నేను వచ్చినదే ఈ కర్మ కోసం అనేటువంటి సద్భావంతో ఆచరించేటువంటి సకర్మ అంటారు.
0: ద సెకండ్ వన్ ఇస్ సకర్మ వేర్ హీ హాజ్ ఎ నోబుల్ థాట్ that he has to do is something by way of discharging his duty or responsibility, and he feels that it is bound upon him to undertake it and he executes it.
1: మూడవది ఏ పని చేసినా భగవత్ ప్రీత్యార్థం, నా కోసం కాదు, నేను చేయవలసినటువంటిది ఇది, కేవలం నేను ఒక ఇన్స్ట్రుమెంట్, నేను ఒక పనిముట్టు, నా ద్వారా దైవం చేస్తున్నాడు, మంచి కానీ చెడ్డది కానీ తనకే అనేటువంటి భావంతో ఆచరించేటువంటిది నిష్కామ కర్మ.
0: The third one is the nishkama karma, where the individual feels that whatever he is doing is being prompted by God within him. Whatever he is doing is being offered as an act of worship to God. Whether it is good, whether it is bad, all are God's doing and he is but an instrument in the hands of God.
1: Manam oka bread nu koyyalani chustam.
0: Now we try to slice a loaf of bread.
1: Kani kosedi emiti? Katti.
0: Now what is it that's slicing it? It's this knife.
1: Kani aa katti స్వశక్తితో తాను కోయగలుగుతున్నదే.
0: ద నైఫ్ బై ఇట్సెల్ఫ్ ఇస్ ఇట్ ఏబుల్ టు స్లైస్ త్రూ ద బ్రెడ్?
1: ఈ కత్తిని ఒక వ్యక్తి పట్టుకొని ఆ దీని ద్వారా ఈ యొక్క బ్రెడ్ ని కోస్తున్నాం.
0: నో, ఎన్ ఇండివిజువల్ హ్యాస్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ద నైఫ్ అండ్ ఇట్ ఇస్ ద ఇండివిజువల్ హూస్ వర్కింగ్ త్రూ ద నైఫ్.
1: కనుక మనము ఒక సూటి అయినటువంటి కత్తి వంటి వారము.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ వి ఆర్ లైక్ ద పాయింటెడ్ షార్ప్ ఎడ్జ్ నైఫ్.
1: ఇది భగవంతుని చేతిలో ఉన్నటువంటి పనిముట్టు.
0: దిస్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్, ఇట్స్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కనుక తాను తను పట్టుకుని ఈ కత్తి అనేటువంటి దేహం ద్వారా అనేక కర్మలు ఆచరిస్తున్నాడు.
0: సో ఇట్ ఈస్ హీ హూస్ వీల్డింగ్ దిస్ నైఫ్ ఆఫ్ ద బాడీ అండ్ ఇట్ ఈస్ హీ హూస్ అండర్టేకింగ్ ఆల్.
1: ఈ విధమైనటువంటి భావం మనం స్మరించినప్పుడు, చింతించినప్పుడు ఈ కర్మ ఫలం మనకి ఏమాత్రం కూడాను చేకూరదు.
0: When we are ennobled by such thoughts, then whatever we are trying to do, the fruits thereof, we are not bothered either.
1: Aithe ye karmalu cheyakunda unde danikante sakarmalu cheyatam manchidi.
0: Now looking back on this, it is much better that you do something rather than do nothing like the akarma one.
1: Manamu sakarmalu cheyatukante nishkama karmalu cheyatam marinta uttamamainatundi.
0: Going a step further, If you are able to do sakarma, you might as well do nishkama karma, one step ahead of it.
1: Aithe mottamotta manamu kartavya karmalu manam prarambhinchali.
0: Now the starting point for us, however, is this sakarma, where we tend to discharge our
1: responsibility. Oka chinna udaharanamu.
0: A small example for this.
1: Oka sannyasi pavitramainatundi Jamuna nadi lopala snanam chestunnadu.
0: One sannyasi at one time was taking a dip in the holy waters of
1: Jamuna. Pravaham anetundi వర్షాకాలం అవుట చేత చాలా నురుగులు నురుగులుగా ప్రవాహం అధికమవుతూ వస్తుండాలి.
0: Now it was the monsoon season and the river was in full flow and the foam was gathering at great intensity.
1: ఒక నురుగు పైన కొంత చెత్త ఉండుండాలి, ఆ చెత్త పైన ఒక తేలు ఉంటుండాలి.
0: At one particular spot it so happened that atop this foam there was a lot of dust and twigs and bark and things like that, and on top of it was perched a scorpion.
1: అది కదులుతూ ఉంటుండాలి పాపం. ఈ సన్యాసి చూచాడు, అయ్యో ఈ జీవి ఈ ప్రవాహంలో ప్రాణం కొట్టుకుని పోతుండేది, దీన్ని ఎట్లయినా రక్షించాలి అని చెప్పి ఒక్కతూరి పట్టినాడు. మరి అది కుట్టింది, కుట్టి దప్పటికి వదిలిపెట్టాడు.
0: Now this sannyasi sighted this scorpion desperately trying to save itself. He took pity on this scorpion and said, oh poor thing, it's being lost, it's losing its life, why not I protect it? So he held out his hand and held the scorpion by his hand. No sooner did he do this than the scorpion stung him and through pain he let it go.
1: కాని ఈ సన్యాసి వదలలేదు, తిరిగి దానిని పట్టుకొని రక్షించడం కోసమని పోయినాడు, తిరిగి కుట్టింది.
0: Again he tried to make an effort to get hold of it because he didn't want to leave the poor scorpion out. Again the thing stung him.
1: ఈ విధంగా ఐదు ఆరు పర్యాయాలు దానిని పట్టి కట్టుకోవేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ బాధ లేక కొంతవరకు కుట్టడం చేత వదిలిపెట్టడం జరుగుతూ వచ్చింది.
0: Now this is how he was going on. This happened for 5 or 6 times. Every time he would get hold of it, the scorpion would sting him and he would let it go.
1: ప్రక్కనే స్నానం చేస్తున్నటువంటి మరొక సన్యాసి చెప్పాడు, ఏమిటండి ఇది, దాని స్వభావం అది విషపురుగు, దాని స్వభావాన్ని మీరు ఎందుకు ఆ విధంగా దీన్ని కట్టి పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, కనుక మీరు ఊరుకోవటం మంచిది అన్నాడు.
0: Now a fellow sannyasin who was also taking a dip close by remarked, oh, why are you unnecessarily wasting your time and effort in by way of saving the scorpion? It's given to its nature to sting, it's a poisonous insect, so don't do anything by way of doing again something against it.
1: అప్పుడు ఈ సన్యాసి చెప్పాడు, బ్రదర్ దాని యొక్క స్వభావం అది, మహా ఆపత్తులో ఉండినప్పటికీ తన యొక్క కర్తవ్యము తన స్వభావాన్ని తాను వదలకుండా ఉంటుండాలి. నేను సన్యాసిని, కాషాయ వస్త్రం వేసుకున్నాను, మానవుడను, అట్టయకుడను, నా స్వభావాన్ని మాత్రం నేనెందుకు వదలాలి? దాన్ని రక్షించడం నా స్వభావము. విషపుడిగే తన స్వభావాన్ని తాను ఆచరిస్తుంటే అమృతమైన మానవుడు తన స్వభావాన్ని ఆచరించకుండా పోవటము ఇది చాలా దోషం, తప్పక దాన్ని తిరిగి పట్టి నేను వేస్తానని తిరిగి పట్టి గట్టుకు వేశాడు.
0: Then the first sannyasin replied, oh brother, it is given in the nature of the scorpion to sting, it is at the point of losing its life till it is not letting go its nature which is to sting. This is what a mere insignificant insect is doing. Now what about me? I am a man, I am wearing an ochre robe, I am given to a certain code of conduct, a certain ethics bounds me, and when the scorpion is doing its bit by way of upholding its nature, I should do my bit by way of upholding my nature, which is to rush to the rescue of those who are in distress. Come what may, I shall rescue it. So saying, he went again, held it and put it on the shore of the bank.
1: Atanu cheddavadu kadani, atanu swabhavanu manam dikkarinchadaniki pokoddu. Atanu cheddavadu kavachunu. Nee manchi vaadu anukunnaku anukunnanduku nee manchi swabhavanni aa cheddavani daggara nee upayogapettu.
0: Merely pointing out the other man is a wicked one, you shouldn't let him go like that. Try and show him the path. Go out of your way by way of upholding your own nature and try to do what you must do.
1: అతను ఒకడు చెడ్డవాడుగా ఉంటుంది, అనేక చెడ్డ పనుల్లో తాను ప్రవేశిస్తుంటాడు.
0: Now a particular individual could be wicked and evil and he could undertake acts which are not desirable.
1: నువ్వు మంచివాడని నువ్వు భావిస్తున్నావు.
0: Now you are treating yourself as a good one.
1: మంచివాడు మంచి పనులు చేయాలి, కానీ చెడ్డవాడు కదా, చెడ్డవాడితో పాటు మనం కూడా చెడ్డ పనులు చేయకూడదు.
0: Now you who is basically good must try to do things which are good. You should not mix with the other one who is bad and start doing things which he is doing.
1: మానవుడు కర్తవ్య కర్మను నిర్వర్తించుకునే నిమిత్తమై అవతరించినాడు.
0: Now man has been born so that he can discharge his responsibilities, his duties.
1: కనుక మనము డ్యూటీ అంటే ఏమిటి, మన యొక్క బాధ్యత అంటే ఏమిటి?
0: What do you mean by these two words, duty and responsibility?
1: ఈనాడు మనము ఏదో జగత్తు లోపల అనేక విధమైనటువంటి ప్రోగ్రెస్, చాలా అభివృద్ధికి వస్తున్నామని భావిస్తున్నాము.
0: So today we boast ourselves by way of saying that we have advanced in a great number of ways.
1: ఏంటి మన యొక్క ప్రోగ్రెస్?
0: What is the progress that we have achieved?
1: కేవలం నిత్య జీవితంలో ప్రోగ్రెస్సా?
0: Is it the progress pertaining to our daily existence?
1: Yes, sambandhamaina sukamlo progressa?
0: Or comforts pertaining to the body?
1: Vishalamaina hrudayamlo progressa?
0: Or in terms of a broadened vision?
1: Meeku premakattumlo progressa?
0: Or in terms of the aspect of love?
1: మనకే అర్థం కావటం లేదు.
0: వి ఆల్సోస్ ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు అండర్స్టాండ్.
1: ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఏదో గొప్ప అభివృద్ధి అయినట్టుగా మనం భావిస్తున్నాం. మనము కలిగిన అభివృద్ధి ఏమిటి?
0: Now we certainly keep, when we compare ourselves with our ancestors, we boast that we have advanced in progress. What is this progress that we are talking about?
1: ఈ ప్రోగ్రెస్ అంటే కూడాను లౌకికంగా భౌతికంగా అభివృద్ధి గాంచుతూ ఉన్నది.
0: Now this progress pertains basically to one's physical existence and to the world around us.
1: సూరము బొంబాయి నుంచి ఒక కాశీకి పోవాలంటే ఒక మాసము కాలం పట్టేటువంటిది.
0: Now in the olden times, for a person undertaking a journey from Bombay to Varanasi or Kashi, it used to take 1 month.
1: నడుచుకుని పోవడం చేత

0: క్షణ క్షణమునకును విశ్వేశ్వర విశ్వేశ్వర ఓం నమ శివాయ ఓం ఈ రోజు విధంగా భగవంతుని స్మరించుకుంటూ ఈ నెలకాలం కూడా గడిపేటువంటి వాడు.
1: బికాస్ ద పర్సన్ వుడ్ గో వాకింగ్ ఇట్ టేక్ హిమ్ వన్ మంత్ బట్ ఈచ్ సెకండ్ హీ వుడ్ కాల్ అవుట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ విశ్వేశ్వర and he would constantly think about him and thus undertake his pilgrimage.
0: Aithe ee naadu aadhunikam lopala mana prayanalu chaala anukoolavantanga progress ayipindi.
1: But today in modern times we find that our journey tends to be very comfortable.
0: ఇక్కడ ఒక 8 గంటలకు బయలుదేరేసేస్తే 8:30కు వారణాసి లో దిగేసేస్తున్నాం.
1: You get off on your journey at 8 and then you are there at Varanasi at 8:45.
0: ఇంకా అక్కడ 9:00 దర్శనం చేసుకున్నాము 10:45కు బొంబాయి వచ్చేస్తున్నాం.
1: So we have had our darshan at 9:00 and again get into the mode of transport and are back in Bombay at 10:00.
0: Mana bhakti bhavam kuda nu 3/4 gantalone vellipothavu.
1: So this element of devotion in us is also now equated to just 45 minutes.
0: Puram yokka nelanta kuda nu daiva chintana cheyatam valla ee daiva bhavu hrudayamlo chaala natukoni poyetundi.
1: Formally because through one month at a stretch one would think constantly of God, it would have a lasting impression on the individual.
0: ఈ నాడు ప్రయాణ సౌకర్యములు మితిమీరి పోయిపోయినాయి.
1: But today mode of transport has become one of convenience.
0: కనుకనే ప్రపంచము చిన్నదైపోయింది.
1: That's why the world also has become a smaller place to live in.
0: మన యొక్క ప్రదేశములో కొంత ఒక దినం అలగడేమైనా జరిగిందా, ఒక స్ట్రైక్ జరిగిందా, ఒక వైలెన్స్ ప్రారంభమైందా, నెక్స్ట్ 5 మినిట్స్ లోపల ఢిల్లీ స్టార్ట్ అవుతా ఉంది.
1: That's why we find that any disturbance or any violence would get started at one point, press like wildfire to the neighboring areas and beyond, and everything is engulfed in the process.
0: ఎక్కడ ప్రారంభమైందో అక్కడ జరిగినటువంటి యొక్క అశాంతి అక్కడనే అణిగిపోక దేశమంతా వ్యాపించి ఒక విధమైనటువంటి యొక్క అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉండాలి.
1: Anything like violence or a riot, it spreads and it brings disaster to the areas around.
0: ఇవన్నీ మనం ప్రోగ్రెస్ అని చెప్పడానికి వీలవుతుందా?
1: Can we possibly call all this progress?
0: Ivanni kaadu mana progress.
1: Certainly not. We can't call all this progress.
0: Nijamga mana hrudayamunu vishalamga avinchukovali.
1: We should broaden and enlarge our vision.
0: Inaadu manam cheseetundi panam lopala chetulato pani chesi nadumunchi chevataachi kashtinchi krishilo manam palugonali.
1: Whatever work we do should be done in such a way that we bend our bodies, we do something physically through our hands, sweat it out and do something constructive.
0: కానీ ఈనాటి విద్యా విధానము శ్రమించేటువంటి మార్గమును పురికొల్పటం లేదు.
1: But today's system of education doesn't give an individual this sense of participating.
0: అంతఃకరణ పరిశుద్ధిగా ఆవించుకునేటువంటి ప్రయత్నమునకు పురికొటం లేదు.
1: Nor does it give you a way of purifying yourself, the inner self.
0: నైతిక ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధిగా ఆవించడానికి పురికొటం లేదు.
1: Nor does it make an effort to give you strength in the moral and the spiritual domain.
0: కేవలం శబ్దమునకు అర్థమును చెప్పడం మాత్రమే ఇందులో అభివృద్ధి అవుతుంది అది కానీ ఈ అర్థం యొక్క విషయమును సార్థకమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవటం లేదు.
1: ఇట్ మియర్లీ గివ్స్ యూ ద మీనింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ వర్డ్, నెవర్ టెల్స్ యూ సో మచ్ యాజ్ హౌ టు ట్రాన్స్లేట్ దిస్ ఇంటూ ప్రాక్టీస్.
0: ఈనాటి విద్యా విధానము తెలివితేటలను పెంచుతుందాది కానీ గుణమును పెంచటం లేదు.
1: టుడేస్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అగైన్ గివ్స్ యూ ఎ గ్రేట్ డిగ్రీ ఆఫ్ క్లెవర్నెస్ ఆర్ ఇంటెలిజెన్స్ బట్ డజంట్ డు ఎనీథింగ్ బై వే ఆఫ్ అపోల్డింగ్ యువర్
0: క్యారెక్టర్. ఈనాటి విద్యా విధానము యాంత్రికంగా ఉంటుందాది కానీ మంత్రంగా తయారు కావటం లేదు.
1: ఇట్ డజంట్ డు మచ్ ఫర్ యువర్ క్యారెక్టర్. టుడేస్ ఎడ్యుకేషన్ అగైన్ ఇస్ మోర్ మెకానికల్, doesn't have much of innate strength to it.
0: Kevalam ee naadu pedda pedda degree lu teeskoni poi edantastulu meda paina kurchoni current panka kinda kurchoni chakka gaali pinchukuntunnam sahajamaina gaalini kuda pinchukune praapti lekunda pothundadi.
1: Now today's system again we find gives you a job, gives you a degree, then you sit atop a 7-storied building, sit under a fan, and the air that you breathe in again is not the natural one.
0: కేవలము కృత్రిమైనటువంటి గాలిని మనం పెంచుకునేటువంటి స్థితి వచ్చింది కానీ సహజమైనటువంటి గాలిని కూడా మనం పెంచుకునేటువంటి అవకాశం లేదు.
1: ది స్టేజ్ హస్ బీన్ రీచ్డ్ వేర్ యు డోంట్ ఇన్హేల్ ది ప్యూర్ నేచురల్ ఎయిర్, యు హావ్ పొల్యూటెడ్ ఎయిర్ టు బ్రీత్.
0: ఇది నిజమైన ప్రోగ్రెస్ అవుతుందా?
1: కెన్ వి కాల్ దిస్ రియల్ ప్రోగ్రెస్?
0: కాదు కాదు,
1: సర్టెన్లీ నాట్.
0: కేవలం లౌకికమైనటువంటి జగత్తునందు ఈ అనిత్యమైనటువంటి దేహమునకు ఒక అసత్యమైనటువంటి సుఖములను అందించేటువంటి ప్రోగ్రెస్ ఇదంతాను.
1: నౌ దిస్ ప్రోగ్రెస్ ఇస్ సంథింగ్ వేర్ ఇన్ దిస్ ఎఫెమెరల్ వరల్డ్ ఆఫ్ యువర్స్, in a fleeting existence like that of the body, you are trying to secure happiness which is transient.
0: Kulinuku aanandamunu chittamunuku sukamunu manasunuku shantini chekurcheetunte oka margamu nijamainatunte margamu.
1: That path which confirms on a state of happiness, a state of peace, that is the true path which one should seek.
0: Kanuka okke daivattamainatunte aham aneka roopamullo aneka perlato aneka sthayilato aneka vidhamainatunte anubhootini andukuntundi.
1: Now this entity called I, the supreme I, is one, and that is God. He manifests himself in different beings so that we have different names and forms.
0: Ivi aham aham aham, ivi aham brahmasmi. Ee aham anetunte brahma tattvamu kevalam sthoolamaina dehamlo cherinappudu ivi చిత్తము చిత్తము చిత్తము అని పేరును పొందుతా ఉంది.
1: నౌ దిస్ ఆస్పెక్ట్ ద ట్రూ నేచర్ ఐ దిస్ ఇస్ అహం బ్రహ్మాస్మి. నౌ వెన్ ఇట్ బికమ్స్ వన్ విత్ వన్స్ చిత్త ఆర్ ఇంటెలిజెన్స్,
0: ఈ స్వప్నావస్థ ఎందుండినటువంటి ఒక సూక్ష్మ దేహాన్ని ధరించినప్పుడు ఇది మనసు మనసు అనేటువంటి పేరును పొందుతుండాలి.
1: దిస్ పర్టైన్స్ టు వన్స్ గ్రాస్ ఎగ్జిస్టెన్స్. నౌ వెన్ ఇట్ గెట్స్ ఇన్ టు దిస్ డ్రీమ్ స్టేట్ ద సటిల్ వన్ you talk of mind there.
0: ఇది కారణ దేహమును పోయినప్పుడు ఇది బుద్ధి బుద్ధి అనేటువంటి పేరుతో ఉచ్చరిస్తుండాలి.
1: We associate this I with one's causal existence, one causal body, you talk of buddhi.
0: ఒకే అహము దేహంతో స్థూలంలో ఉండినప్పుడు చిత్తముగాను, మనసు యొక్క తత్వం ఒక సూక్ష్మమైనటువంటి దేహము ధరించినప్పుడు కేవలం మనసుగాను, కారణ దేహము ధరించినప్పుడు బుద్ధిగాను, నాలుగు విధమైనటువంటి రూపనామములను ధరిస్తుండాలి.
1: సో వీ హ్యావ్ ఫస్ట్లీ ద ఫోర్మోస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఆఫ్ దీస్ ఐస్ ద అహం బ్రహ్మాస్మి ద వన్ విచ్ ఇస్ ద రియల్ వన్. When you associate it with this gross existence, the body, you talk of chitta. When you associate it with the subtle one, mind, you talk of the mind. When you associate it with buddhi, the causal existence, you talk of it as buddhi.
0: Idi emantaru deeniki peru handkerchief antaru.
1: Now here is an example. We talk of this as a handkerchief.
0: Ee handkerchief lo undinatvanti emiti anam vicharisthe manamu pratte.
1: Now when you ask this question, what is it in this piece of handkerchief, it is cut.
0: మరి ఇంకొకటి ఇది ఏమిటి అని అడిగితే ఇది బట్ట అంటాము.
1: At the time you ask the same question, you identify it as a piece of cloth.
0: కానీ ఈ క్లాత్ లో ఉండేది ఏంటి? ఇది ప్రత్తి.
1: What is it in this piece of cloth? It's cotton again.
0: అనేకత్వంలో ఉండేటువంటి యొక్క భేదత్వము నిర్మూలమైపోతుంది.
1: In the same manner, this tattva, aham tattva, the supreme I, manifests itself in different ways, in different forms, depending upon the way you associate it with your existence, the type of existence, the time, and so forth. What is required now is understanding this underlying unity in this diversity of existence.
0: దీనిని భగవద్గీతయందు ఈశ్వర సర్వభూతానాం ఉత్తిష్ఠే అర్జున తిష్ఠతి అన్నాడు. అనగా సర్వభూతములు యందు కూడా ఉండినటువంటి నేనే ఈ విధమైనటువంటి అంశముగా రూపొందింప చేస్తున్నానన్నాడు.
1: This is what has also been proclaimed in Bhagavad-gita when Krishna says that it is me and me alone and I who manifests himself in different ways in a diverse set of being.
0: అయితే మానవత్వము ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడికి పోతున్నది అనేటువంటి ఒక సత్యాన్ని విచారించలేకపోతున్నాడు.
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ వేర్ హి హస్ కమ్ ఫ్రమ్, వాట్ హిస్ డెస్టినేషన్ ఇస్.
0: దీనిని భాగవతం కూడాను ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి, ఎక్కడి నుంచి పుట్టామో అక్కడికి పోక తప్పదు అనేటువంటి ఒక సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
1: సో వి ఫైండ్ దిస్ ట్రూత్ అప్హెల్డ్ ఇన్ ద భాగవత. మ్యాన్ హ్యాస్ టు గో టు ద ప్లేస్ ఫ్రమ్ వేర్ హి హస్ కమ్. దిస్ ఇస్ ద ట్రూత్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: an illustration for this.
0: ఇప్పుడు మనకు ఒక నది లోపల నీరు ప్రవహిస్తుండాలి.
1: Now we have a river flowing.
0: ఈ నీరు ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where have you got this water from?
0: ఇది వర్షం నుంచి వచ్చింది.
1: Now this water has been brought from rain.
0: ఈ వర్షం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where did you get this rain in the
0: first place? మేఘం నుంచి వచ్చింది.
1: From clouds.
0: ఈ మేఘం ఎక్కడ నుంచి వచ్చింది?
1: What about the clouds themselves?
0: కేవలం ఒక సముద్రం నుంచి వచ్చినాయి.
1: The clouds again have the origin on the oceans.
0: కనుక సముద్రం నుంచి ఒక మేఘములుగా పుట్టి, మొదలు ఆవిరిగా పుట్టి, తర్వాత మేఘములుగా పుట్టి, తర్వాత వర్షములుగా కూర్చి, తర్వాత వంకలుగా వచ్చి, ప్రవాహంగా వచ్చి, కట్టకట్టి ఈ నీరు ఎక్కడ పోతున్నాయి? తిరిగి సముద్రాన్ని చేరుతున్నాయి.
1: సో యూ హ్యావ్ దిస్ లింక్ ఇన్ దిస్ మేనర్. Vapor from the ocean condenses into clouds. Clouds in turn give you rainwater. Rainwater in turn river. And these rivers flow and ultimately merge into the ocean.
0: Nadi naam sagaro gatihi.
1: So we find this water. It has its place of origin at one point. Its destination.
0: Nadi emina pravahistunte dana daggariki velli, hey nadi ekkadiki nee velutunnavu ani prashniste javabu kuda cheppadu. తన స్వస్థానానికి పోయి చేరిపోవడం కోసమని ఆతృతతో ప్రవహిస్తుపోతుండాలి.
1: ద రివర్స్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఓషన్. నౌ యూ ఆస్క్ ఎ క్వశ్చన్, ఓ రివర్ వేర్ ఆర్ యూ ఫ్లోయింగ్, ఇట్ వుంట్ ఈవెన్ వెయిట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఆఫ్ యోర్స్ బికాస్ ఇట్స్ ఆల్ ఈగర్నెస్, ఆల్ ఎంథూజియాజం టు రీచ్ ద డెస్టినేషన్.
0: తన లక్ష్యం స్వస్థానం పైన ఉంటుండాలి.
1: ఆల్ ఇట్స్ ఎయిమ్ ఇస్ సెట్ ఆన్ ఇట్స్ డెస్టినేషన్ విచ్ ఇస్ ఓషన్.
0: మట్టి జగత్తులో పుట్టినటువంటి మట్టి, దీని యొక్క ఆదర్శాన్ని కూడా మనం విచారించాలి.
1: నౌ దెన్ లెట్స్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆర్ ఐడియల్ ఆఫ్ దిస్ మడ్ ఆర్ క్లే.
0: ఈ మట్టితో ఒక కుండ చేశారు.
1: నౌ అవుట్ ఆఫ్ దిస్ క్లే యు హావ్ మేడ్ ఎ పాట్.
0: ఈ కుండ ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ డిడ్ యు గెట్ దిస్ పాట్?
0: మట్టి నుంచి వచ్చింది.
1: ఫ్రమ్ క్లే.
0: ఈ కుండను మనం అనేక విధములుగా ఉపయోగిస్తూ వచ్చాము.
1: నౌ యు ఆర్ యూజింగ్ దిస్ పాట్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: కానీ కొంతకాలంలో అది పగిలిపోతుంది.
1: ఆఫ్టర్ ఎ వైల్ ది పాట్ హస్ బ్రోకెన్ డౌన్.
0: తిరిగి ముక్కలు ముక్కలు అయిపోతుంది.
1: ఇట్ హస్ అగైన్ బికమ్ ఇంటు టిట్స్ అండ్
0: బిట్స్. కట్టకట్టకి ఎక్కడ చేరుతుందది? మట్టికి చేరుతుందది.
1: వేర్ హస్ ఇట్ గాన్? అల్టిమేట్లీ బ్యాక్ ఇంటు క్లే.
0: మట్టి నుంచి వచ్చినటువంటి కుండ మట్టికి చేరిపోతుంది.
1: సో దిస్ పాట్ విచ్ హస్ కమ్ ఫ్రమ్ క్లే ఇన్ ది ఫస్ట్ ప్లేస్ హస్ గాన్ బ్యాక్ టు క్లే.
0: కనుక మానవుడు కూడాను శృణ్వంతి విషయే అమృతస్య పుత్ర. ఈ ఆత్మస్థాయి నుంచి వచ్చినటువంటి మానవుడు తిరిగి ఎన్ని విధమైనటువంటి యొక్క వ్యవహారం జరుపుకున్నప్పటికీ తిరిగి ఆత్మస్థాయికి చేరిపోవాలి.
1: ఇన్ ద సేమ్ మ్యాన్ ఆఫ్ మ్యాన్ హూ హస్ కమ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆత్మ షుడ్ అల్టిమేట్లీ ఇర్రెస్పెక్టివ్ వాట్ హీ గోస్ త్రూ మర్జ్ అండ్ బికమ్ వన్ విత్ ద ఆత్మ.
0: కనుక మనము ఎక్కడికి వెళ్దాము, ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటి ప్రశ్నని మనం వేసుకోవటం లేదు.
1: Now what we find is we never so much as ask a question, where have we come from, where are we heading for?
0: దీన్ని మనం జాగ్రత్తగా వహించాలి. ఆత్మ నుంచి వచ్చాం, ఆత్మస్థాయికి పోయి చేరడానికి మనం ఆత్మభావం అనుసరించాలి అనేటువంటి ఒక దీక్షను మనం పొందాలి.
1: Now this is a question which should be uppermost and the answer should be we have come from Atma, we have to go back to the Atma. That is our primary aim in this existence of ours.
0: ఒక ఫ్రెండ్ కు ఒక పెద్ద కవర్ రాశాము, రిజిస్టర్ కవర్.
1: Now to a friend of ours we have written a registered letter.
0: దానిపైన అడ్రస్ వేశాము.
1: And we have written the address on the top.
0: అది పోస్ట్ బాక్స్ లో వేస్తాము.
1: And we have posted it.
0: కనుక అడ్రస్ ఉంది కనుక ఆ ఫ్రెండ్ కు పోయి చేరిపోతుంది.
1: Now because the address has been written on it, it's bound to reach the addressee.
0: అట్లు కాకుండా మనం జాబ్ మాత్రం రాసి కవర్ లో పెట్టి అడ్రస్ రాయకుండా మనం పోస్ట్ లో వేస్తే ఎక్కడ పోతుంది?
1: But rather than do this, suppose you have written the letter, you have enclosed it in an envelope, you have not written the address on the top and still you have posted it. Where will it go now?
0: మరి టూ అడ్రస్ అయినా వేయాలి, లేకపోతే ఫ్రమ్ అడ్రస్ అయినా వేయాలి.
1: నా అట్లీస్ట్ యూ షుడ్ హావ్ రిటన్ ది అడ్రస్, ఇఫ్ నాట్ ద టూ అడ్రస్ అట్లీస్ట్ ద ఫ్రమ్ అడ్రస్ ఆన్ ఇట్.
0: టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రెండు వేయకపోతే ఎక్కడ చేరుతుంది? వేస్ట్ పేపర్ బాస్కెట్ లో పోయి చేరిపోతుంది.
1: నా యూ హావ్ రిటన్ నైదర్ ది టూ అడ్రస్ నాట్ ద ఫ్రమ్ అడ్రస్, సో వేర్ విల్ ఇట్ గో? ఇట్ బి డంప్డ్ ఇన్ ద వేస్ట్ పేపర్ బాస్కెట్.
0: కనుక మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు.
1: సో వే హావ్ వీ కమ్ ఫ్రమ్, వీ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ ఫ్రమ్ అడ్రస్.
0: ఎక్కడికి పోతాము, టూ అడ్రస్ తెలియటం లేదు.
1: వేర్ ఆర్ వీ గోయింగ్, దాట్స్ ద టూ అడ్రస్, దట్ ఆల్సో వీ డోంట్ నో.
0: కనుక మనం వ్యర్థ జీవులం అయిపోతున్నాం.
1: సో అవర్ లైఫ్స్ ఆర్ మియర్లీ బీయింగ్ వేస్టెడ్ అవే.
0: కనుక మనం ఎట్టి కర్మలు చేస్తే అట్టి స్థానం చెందుతాము అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేస్తాం.
1: సో యూ మస్ట్ ఫస్ట్ ఫర్ డెవలప్ దట్ కన్విక్షన్ దట్ వాట్ ఎవర్ వీ డూ అల్టిమేట్లీ ఈస్ గోయింగ్ టు డిటర్మిన్ ద స్టేట్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఫ్యూచర్.
0: కనుక మనం ఉత్తమ కర్మలు ఆచరించినప్పుడు ఉన్నత స్థాయికి పోయి చేరుతాం.
1: సో డూ సంథింగ్ ఎన్నోబ్లింగ్ నౌ అండ్ యూ విల్ బీ ఇన్ ఎన్ ఎలివేటెడ్ స్టేట్.
0: అధమ కర్మలు ఆచరించినప్పుడు అధమ స్థాయికి చెందిపోతాం.
1: డూ సంథింగ్ విచ్ ఇస్ డౌన్ గ్రేడింగ్ అండ్ యూఆర్ డౌన్ గ్రేడింగ్ యువర్ సెల్ఫ్.
0: ఈ మమత్వం అనేటువంటిది మనం కొంతవరకు దూరం చేసుకుని సమత్వము అనేటువంటి దాన్ని పెంచుకున్నప్పుడే దివ్యత్వము అనేటువంటిది ప్రాప్తిస్తుంది.
1: బ్రేక్ ఫ్రమ్ ద షాకిల్స్ ఆఫ్ మైండ్ అండ్ థైన్ అండ్ ట్రై టు లుక్ అరౌండ్ విత్ అన్ ఈక్వల్ మైండెడ్ వ్యూ సో దట్ యూ కెన్ ఎన్లార్జ్ అండ్ బ్రాడన్ యువర్ విజన్ సో దట్ యూ కెన్ టేక్ ఎవ్రీథింగ్.
0: చిన్న ఉదాహరణ,
1: an example for this.
0: ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: You have a huge big tree.
0: ఆ వృక్షం కింద చల్లని ఛాయ ఉంటుండాలి.
1: Under this tree you got a lot of shade.
0: ప్రయాణికుడు ఆ చల్లని ఛాయ కింద వచ్చి కూర్చొని తన శ్రమను తీర్చుకొని హాయిగా తాను వెళ్ళిపోతాడు.
1: A weary traveler comes, rests under this tree in the shade, secures comfort, proceeds on his journey.
0: అయితే ఆ వృక్షం ఉంటుండాలి, ఇది నా చల్లని ఛాయి, నా చల్లని ఛాయని ఈ ప్రయాణికుడు అనుభవించి సుఖాన్ని పొందుతున్నాడు, ఈ సుఖములకు నేనే కారణము అని ఆ వృక్షం చింతించటం లేదు.
1: Now what about that tree? Does it ask a question? Oh, this shade is mine, this outside is coming and sitting under me, he is taking comfort thereof. Will it start asking such question?
0: ఈ వృక్షమునకు మమత్వము లేదు కనుక శాంతిగా జీవిస్తుండాలి.
1: It never asks such questions because it is not assailed by such feelings like mine and thine. So it is having a peaceful existence.
0: ఈ మానవ జీవితం అనేటువంటి వృక్షం కింద ఈ సంసారం అనేటువంటి ఛాయ లోపల భార్య, పిల్లలు, స్నేహితులు, మిత్రులు, బంధువులు అందరూ కూర్చుంటే వీరు నావారు, వీరు నావారు, వీరు నావారు ఈ మమత్వం పెట్టుకోవడం చేతనే ఈ జీవితం అనేటువంటి వృక్షము చాలా అశాంతితో జీవిస్తుండాలి.
1: So also this life is like the tree. The life of man is like the huge big tree. Under that you have the shade. And what you find, you are nourishing and sustaining under the shade, what you call are yours, like your family, like your belongings, like your possessions.
0: My wife, my son, my relation, my friend, or my.
1: You keep talking all the while of my wife, my child, my relations, my this, my that, constantly talking about my.
0: దీనివల్ల వాడు దుఃఖాన్ని పొందుతున్నాడు.
1: As a result, what you are getting is grief and
0: disruption. వృక్షం నా షాడో, నా యొక్క కంఫర్ట్, నా యొక్క అనటం లేదు కనుక వృక్షం పీస్ఫుల్ గా ఉంది. మీరు నా వైఫ్, నా చిల్డ్రన్, నా వీడికి అశాంతిగా ఉంది. ఈ మమత్వం చేతనే అశాంతి కలుగుతుండాలి.
1: The tree never so much as says it's my shadow and it is me who's giving comfort etc. So it's having peace. Man on other hand keeps talking of my wife, my children, my things. So
0: ఉన్నంత వరకు కుటుంబాన్ని చక్కగా కర్తవ్య రీతిగా పోషించవలసింది నీ కర్తవ్యం.
1: సో హీ ఈస్ డిస్ట్రెస్డ్ నౌ. సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఈస్ యువర్ జాబ్ అండ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
0: కేవలం ఈ చిన్నది మాత్రమే కాదు నీ ఫ్యామిలీ, ఈ విశ్వమంతా నీ ఫ్యామిలీ.
1: బట్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ఈస్ ఇట్స్ నాట్ దిస్ లిమిటెడ్ నంబర్ విచ్ ఈస్ యువర్ ఫ్యామిలీ, ది ఎంటైర్ యూనివర్స్ ది వరల్డ్ అరౌండ్ యూ ఇస్ యువర్ ఫ్యామిలీ.
0: ఈ విధమైనటువంటి విశ్వం అనేటువంటి యొక్క తత్వం లోపల మనము ఈ సమాజాన్ని అభివృద్ధి పరచాలి.
1: సో విత్ దిస్ అవుట్లుక్ try and do something positive for the society.
0: Kanukani manavuni yokka nirmanam vishya nirmanam anetunte lakshyanni manam pettukoni sevana cheyali.
1: So you must try and be inspired by this feeling that when you're taking care of an individual, you are really taking care of the world as such.
0: Manaku prakkalopalni pedda samudram kanipistundadi manaku.
1: Now by our side we see a huge big ocean.
0: Ee samudram anta ekkadi nunchi vachayi? Moodu samudram untunnayi.
1: Now where have these ocean waters come from? There are three types now.
0: Tirpu samudram, Bangala gatham.
1: Now we have these three of these seas. First is the Bengal, Bay of Bengal.
0: పశ్చిమ సముద్రం అనేటువంటిది అరేబియా సముద్రము.
1: ఆన్ ది వెస్ట్ వి హావ్ ది అరేబియన్ సీ.
0: ఈ రెండింటిని చేర్చేటువంటిది హిందూ మహాసముద్రము.
1: ది మీటింగ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ ఈస్ ది ఇండియన్ ఓషన్.
0: దీనిని మన తూర్పు దేశము అనేటువంటి దీంట్లో ఒక ఆత్మతత్వము.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ నౌ వాట్ యూ హావ్ ఆన్ ది ఈస్ట్ ఈస్ యువర్ ఆత్మతత్వ.
0: పరమత తత్వం అనేటువంటిది జీవతత్వము.
1: What you have on the west is the jiva tattva.
0: ఈ రెండింటిని చేర్చేటువంటిది ఆధ్యాత్మిక తత్వం, హిందూ తత్వం.
1: And where you have a confluence of these two, the ఆధ్యాత్మిక తత్వం is like this Indian ocean.
0: దీనిని అసి తత్తు త్వం అసి అసి అనేటువంటిది రెండింటినీ కూరుస్తుండాలి.
1: So this is what is called tattvam asi. It is this ease which is bridging the gulf between tat and tvam.
0: కనుక ఈ ఈస్ట్ ను వెస్ట్ ను రెండింటినీ కలిపేటువంటి యొక్క తత్వము ఈ అసి. ఈ అసి అనేటువంటిది కలిపేదే కానీ వేరు చేసేటువంటిది కాదు.
1: సో ది నేచర్ ఆఫ్ దిస్ ఈజ్ ఈజ్ టు బ్రింగ్ టుగెదర్ టూ థింగ్స్ విచ్ హావ్ బీన్ డిఫరెంట్ అండ్ సెపరేటెడ్.
0: కనుక మనం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తి ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ఈ విధంగా పెట్టుకుంటూ పోతే 70 కోట్ల మంది భారతీయులంతా ఒక్క చేతులారా కలిసినారంటే ఎంతటి సుఖాన్నైనా ఎంతటి ఆనందాన్నైనా మనం అందుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
1: సో వెన్ యూ హ్యావ్ దిస్ నోబుల్ ఫీలింగ్ ఇన్ యూ దట్ దిస్ ఈజ్ తత్ ఫ్రమ్ అసి, when you have this feeling in you, then you can bridge the understanding between one and another, and as a result you can bring together the 70 crores of people living in this country, and any number of things could be done in a unified manner in this
0: kanuka satyasai samastala nitindi vishalam vishalam vishalam idi mana progress inte kani narrow ga undatam kaadu mana progress adhikanga chalavatam kaadu mana progress neatuga dress veyatam kaadu mana progress sukhanga kaarulo tirigatam kaadu mana progress mana progress enti hrudayanni penchukovatam nijamaina progress.
1: So the word progress has got a different connotation altogether in terms of our society organization. The word progress does not stand for your material comfort, does not stand for comfort of your physical existence and the life. Your progress consists in your trying to develop a large view, an expanded outlook, wherein you can take everybody into you in the same degree of love and affection.
0: సమత్వాన్ని అభివృద్ధి కావించుకోవాలి.
1: And try and build up this point of view where you can
0: take it. సమత్వము మనకు చక్కని ఉపదేశం చేస్తుండాలి.
1: Where you will be unruffled and calm. Now here again the ocean waters have a lesson for us.
0: ఎండల కాలం లోపల సముద్రం నీరునంతా సూర్యుడు ఆవిరిగా మార్చుకుని పైకి తీసుకెళ్తున్నాడు. ఎన్నో వేల ఇది గ్యాలెండ్లుగా లక్షల కోట్లుగా తీసుకుని పోతున్నాడు.
1: Now during summer time we find that this heat tends to evaporate the surface of the ocean waters and gallons and thousands of gallons of water are evaporated back.
0: అయితే ఇంత నీరు తీసుకుని పోతుంటే కూడాను సముద్రము కించిత్తైనా తగ్గటం లేదు.
1: But in spite of the fact that gallons of water like this are being evaporated away, the content and quantum of the ocean water basically remains the same.
0: వర్షా కాలములో గొప్ప గొప్ప జీవనదులంతా వచ్చి దాంట్లో చేరిపోతుండాలి.
1: On the other hand, during monsoon time, rainy seasons, you find that life-giving rivers gush out and flow forth in abundance and join the ocean.
0: అది పెరగటం లేదు.
1: But then you find that the ocean water doesn't increase.
0: ఎండల కాలమని తగ్గటం కానీ వర్షాకాలం అని పెరగటం కానీ పెరుగు తరుగు రెండు లేనిటువంటి సమత్వము సముద్రం బోధిస్తుండాలి.
1: ఇట్ డజంట్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ క్వాంటిటీ. సో ఇన్ సమ్మర్ ఇట్ డజంట్ గెట్ డిక్రీజ్డ్, ఇన్ రెయినీ సీజన్ ఇట్ డజంట్ గెట్ ఇంక్రీజ్డ్. సో యూ ఫైండ్ దట్ ఇట్ రిమైన్స్ ద సేమ్.
0: ఇంతే కాదు, సముద్రంలో ఏదైనా ఒక చెత్త వచ్చి పడిందంటే తక్షణమే అనేక అలలు పంపించి ఆ చెత్తను గట్టుకు నెట్టిస్తుండదు, కానీ తనలో పెట్టుకోవటం లేదు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఎనీ అమౌంట్ ఆఫ్ డర్ట్ కుడ్ బి డంప్డ్ ఆన్ ఇట్, బట్ వాట్ డస్ ఇట్ డూ? Waves after waves come and wash aside and wash ashore this dirt and filth and the like to the
0: deen yokka antaratham emiti.
1: What is the inner meaning of this?
0: Manavuni hrudaya samudramulo pala aneka chintalu anetuvanti dust nu cherchukokunda tachchame danni purchi veyali, danni paikaku baitaku nettali.
1: The lesson is, in the heart of man, whatever be the evil and the wicked things which might come, you should give no room whatsoever for it. Try to remove it then and there.
0: Inte kaadu tana yokka కడుపు లోపల అనేక భయంకరమైనటువంటి మృగములంతా పెట్టుకుంది.
1: అండ్ దెన్ అగైన్ యు ఫైండ్ దట్ ఇన్ ద ఓషన్ డెప్త్స్ వి హావ్ క్రీచర్స్ which are very harmful.
0: అంతేకాకుండా తన యందు విలువలైనటువంటి ముత్యములను కూడా పెట్టుకుంది.
1: But at the same time, it also nourishes and sustains and secures precious gems and pearls.
0: కానీ చిప్పలను మాత్రం బయటకు నెట్టుతుండాలి.
1: But it throws up on the surface valueless shell.
0: ఈ చిప్పలను బయటకు నెట్టి ముత్యములను తనలో పెట్టుకుంటుంది.
1: It pushes out the valueless shells, make secure the precious pearls within.
0: అదే విధంగా సద్గుణములను మనలో పెట్టుకోవటము దుర్గుణములను పైకి నెట్టివేయాలి.
1: So in the same manner, keep the sadgunas, the good traits deep within you. Remove the dirt outside and remove them all.
0: Inte kaadu paina aneka vidhamaina alaluga undina kaani lokala samudram prashantangane untuntadi.
1: Then again we find waves atop the ocean surface giving you a state of agitation, but deep within everything is calm and serene.
0: Manaku bai bhagam lokala laukikamaina dantlo aneka dukkamulu kashtamulu konni baadhalu kalagavachunu kaani lokala prashantangane untundali.
1: So also outwardly pertaining to our physical and bodily existence, we might be subjected to grief, distress and the like, but we should ever remain calm, unruffled and serene deep within.
0: Kanuka nijamaina aadhyatmikam ante emantante manasu nischalanga nirmalanga pettukoni tadwara ee vidhamaitunte yokka deenlo kudanu.
1: Keep the sadgunas, the good traits deep within you. Remove the dirt outside and remove them all.
0: Inte kaadu paina aneka vidhamaina alaluga undina kaani lokala samudram prashantangane.

0: దానికలుపుతూ రావాలి.
1: సో దిస్ ఆధ్యాత్మిక పాత్ ఇస్ దట్ విచ్ విల్ గివ్ యూ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ విచ్ ఇస్ సెరీన్ ప్యూర్ అండ్ విచ్ విల్ కన్ఫర్ ఆన్ యూ ది స్టేట్ ఆఫ్ ఈక్వానిమిటీ వేర్ యూ రిమైన్ అన్రఫుల్ వేర్ యూ రిమైన్ కామ్ అండ్ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ దే కమ్.
0: ఇండివిజువల్ సాధన అనగా మన ప్రత్యేకించినటువంటి జపములు ధ్యానములు లేక పఠనములు ఏదో ఒకటి కొన్ని చేస్తూ మన యొక్క దివ్యత్వాన్ని కూడా కొంత విచారణ చేస్తూ రావాలి.
1: నౌ వెన్ యూ టాక్ ఆఫ్ ది ఇండివిజువల్ సాధన there certainly you have some of these things prescribed like japa dhyana or reading from the scriptures and the like.
0: Tananu taru telusukolenatundi vyakti itannu ye reetiga sadhinchagaladu.
1: Now this is the first step for him. If he is not in a position to understand his own true nature, how can he make others understand their nature?
0: Tanaku taru manchi padi itarnu manchi cheyataniki ponukovali.
1: He should prosper first, then he can take care of others.
0: Tanaku manava jeevithamu chaala viluvainatundi jeevithamu.
1: So man's life is something precious.
0: Ee viluvainatundi jeevithamunu pavithramaina margamlo praveshapetta.
1: And this precious life should be diverted for a good cause.
0: అన్నింటికంటే సేవా భావం చాలా ఉత్తమమైన భావం.
1: And the greatest of feelings one could have is that of service to others.
0: ఈ సేవ యందు ఉండేటువంటి ఆనందము మరొక సాధనలో యందు మనకు లభించదు.
1: The happiness or bliss that you can get through this medium of service which you cannot get anywhere else.
0: హృదయాన్ని విశాలం చేసుకుంటూ పోవాలి.
1: Try and broaden your vision.
0: మనం ఎక్స్‌పాన్షన్ లవ్ మన హృదయాన్ని అభివృద్ధి గావించుకుంటూ పోయినప్పుడే అంతా ఏకత్వంగా ఉంటుంటుంది.
1: Reach the stage where you talk of expansion love.
0: ఈ సంకుచితమైనటువంటి భావానికి మనం ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: There should be no room whatsoever for a narrow and contracted vision.
0: కనుక ఈ దేహం అనేటువంటి దాంట్లో నేను నేను అనేటువంటిది తెలుసుకోవటమే ఒక విధమైనటువంటి ఘటాకాశం.
1: సో ఇన్ దిస్ బాడీ this aspect of your existence when you keep asking about your own self,
0: ఇక సంకల్పంతో కూడినప్పుడు ఉండేటువంటిది జలాకాశము.
1: This could be called the ghatakasa. Now where you have all your thoughts coming in the way is called the jalakasa.
0: ఈ నేను అనేటువంటి వాడు ఈ సంకల్పమును లక్ష్యంలో పెట్టుకుని చూచేటువంటిది జఠరాకాశ.
1: Now this eye, he is goaded on by his thoughts and he tries to do something thereof, that is called jatrakasa.
0: దీనిని దహరాకాశం అని కూడా చెప్తూ వచ్చారు.
1: This third one, jatrakasa, is also called dharakasha.
0: కేవలం సాక్షిభూతంగా ఉండేటువంటి స్థితి మాత్రమే ఒక చిదాకాశం అని చెప్తూ వచ్చారు.
1: Over and above this, you have got the chidakasa where you are a mere witness.
0: ఇంకా నిర్వికల్ప స్థితి ఎందు ఉండేటువంటిది మహదాకాశం అన్నారు.
1: And then you have the mahadakasa where you have no thought of any nature whatsoever.
0: Kanuka manamu aham aneetunti yokka ghatakasam nunchi jalakasam nunchi dharakasam nunchi uchidakasam nunchi mahadakasam lo manam cheripovali.
1: So beginning from this first stage ghatakasa aham, you try to proceed through these various stages jalakasa, finally you come to the highest state of existence, the mahadakasa.
0: ఈ మహదాకాశమే దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి స్థానము.
1: నౌ దిస్ మహదాకాశ ఇస్ ద స్టేట్ వేర్ గాడ్ హింసెల్ఫ్ రిసైడ్స్.
0: ఆ స్థానమును చేరడానికి ఇవన్నీ కొన్ని స్టేషన్స్.
1: సో ఆల్ దీస్ అదర్ స్టేజెస్ స్టేషన్స్ లీడింగ్ ఆన్ టు దట్ మెయిన్.
0: కనుక మనము ఈనాడు చేయవలసిందంతా ఘటాకాశం నుంచి జలాకాశంలో పోవాలి అనే సంకల్పములు సంకల్ప వికల్పాత్మకం మనహ ఈ మనస్సు యొక్క స్థాయికి మనం చేరిపోవాలి. ఈ మనస్సు అనేటువంటి దాని నుంచి సాక్షిభూతమైనటువంటి యొక్క దహరాకాశంలో ప్రవేశించాలి. ఈ సాక్షిభూతం నుంచి కూడా ఒక విధమైనటువంటి నిశ్చలమైనటువంటి ఒక నిర్మలమైనటువంటి ఒక స్థాయి అదే చిదాకాశంలో చేరాలి. ఇక్కడ నుంచి నిర్వికల్ప స్థితి ఎందే మహదాకాశం కలిపి లభిస్తుంది. నిర్వికల్పం అనగానే సంకల్ప వికల్పము లేనటువంటిదే నిర్వికల్పం.
1: So we have these different stages. You are in the ghatakasa stage. Now the mind comes into the picture, giving you thoughts and ideas and the like. That is the jalakasa. From there you must transcend and go on to a higher state of existence, the dharakasa, where you will become a mere witness as such, far removed from everything that is going on within you. But you have a further stage to achieve, where you will have a serenity descending on you. That is the chidakasa stage. And then you come to the ultimate step, that is the madakasa, where you have nothing to do whatsoever.
0: దీనిని అనేక మంది కుండలిని శక్తి అని ఒక్కొక్క స్థాయి నుంచి ఒక్కొక్క స్థాయికి ప్రయాణం చేయటం, దీనిని కుండలిని శక్తి అని కూడా చెప్తూ వచ్చారు. కానీ అది సరైనటువంటిది కాదు. మన యొక్క దర్శనాశక్తిని మనం అభివృద్ధి పెంచుకుంటూ పోవాలి.
1: Now some people talk about the kundalini shakti with regard to this journey. This is not the correct statement as such. One could talk about these different darshanas.
0: ఈ దర్శన శక్తులు ఎందుకు ఈ ఐదు దర్శనంలో మనం పొందినప్పుడే ఆరో దర్శనంలో మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకుంటాం, ఏడో దర్శనంలో మధ్య అయిపోతాం.
1: But you have these five darshanas given to you, then in the sixth darshana stage you will be really be able to aware of what you really are, and the seventh stage consists in your merging into God.
0: Oka sadhana yende ee yedu darshanalu aaru darshanalu kodanu pondalaniki avakasam untundali.
1: It is this medium of sadhana by which an individual can possibly achieve this sixth darshana.
0: Ee pani chesina daiva bhavanto manam cheyali.
1: Whatever we do is for God.
0: Sabari chakkani aadarsham
1: is for God. Take the example of Sabari in this context.
0: Ee yetti

0: చదవలేదు.
1: షీ హెస్ నాట్ స్టడీడ్ ఎనీథింగ్.
0: ఎట్టి వేదమును తెలియదు.
1: షీ హెస్ నాట్ స్టడీ ఎనీ వేద.
0: ఎట్టి శాస్త్రమును తెలియదు.
1: నాట్ షీ ఈజ్ వెల్ వర్స్ ఇన్
0: శాస్త్రం. దట్టమైన అడవి లోపల ఋషులు మాట్లాడుకుంటున్నారు, శ్రీరామచంద్రుడు అరణ్యానికి వచ్చాడు సీతా సమేతుడయ్యని.
1: ఇన్ ద థిక్నెస్ ఆఫ్ ఎ జంగిల్ షీ ఓవర్హర్డ్ ద రిషీస్ టాకింగ్ అబౌట్ శ్రీరామ హావింగ్ కమ్ టు ది ఫారెస్ట్ ఏరియా
0: విత్ వైఫ్.
1: With his wife.
0: అప్పుడు ఆహా, శ్రీరామచంద్రుడు ఈ అరణ్యానికి వచ్చాడేమో అని తాను ఒక దారిని పోతూ, ఏక ఏనాడైనా శ్రీరాముడు ఈ దారిలో రావచ్చును అని దారినంతా ఊడ్చటం.
1: Having heard about this, she would feel, oh, one day Sri Rama might come this way. So why not I make the path clear for him?
0: ఇంకా శ్రీరామచంద్రుడు వస్తే ఈ గుండు పైన ఏమైనా కూర్చుంటాడో ఏమో అని ఆ గుండునంతా చక్కగా మెత్తపరచటము.
1: షీ గోస్ అబౌట్ ఇట్ అండ్ దెన్ షీ ఫీల్స్ ఇఫ్ శ్రీరామ వర్ టు కమ్ హీల్ హావ్ టు హావ్ ఎ ప్లేస్ టు సిట్ ఆన్. సో హీ స్టార్ట్స్
0: క్లీనింగ్. ఎట్లు నడుచుకుంటూ వచ్చేసేసి ఏమమ్మా ఏమైనా కొంత ఆహారం ఉందా అని శ్రీరాముడు అడుగుతాడు ఏమో అని కొన్ని పండ్లంతా తీసి ఏది పెట్టుకోవటం.
1: So she starts clearing a bowl and then she feels, oh, if Sri Rama were to come, she could ask me, is there anything for me to eat?
0: Anaga nirantaram kodunu ramachintanlone pandu cheruthundadi, ramachintanlone road clean chestundadi, ramachintanlone gundanta nayam chestundadi, ramachintanlone podalanta periki vestu anta ramachintani sarvam ramamayam anetundi diniga undatam chetane ramulu ravatam sevarini anugrahinchatam jarigindi.
1: So she starts looking around for some fruit which is palatable. So what we find is, whether with regard to Sri Rama's coming, or for the place for him to sit, or for some food to be offered to him, she is constantly immersed in the thoughts of Rama, and no other thought comes to her during this course of her activities. So it is no surprise that one day Sri Rama comes and confers on her this benediction and showers his grace on her.
0: కనుక మనం చేసేటువంటి ఒక సర్వ కర్మలు కూడాను మామిడి గురువు చెప్పినట్టుగా ఇది దైవ తృప్తి కోసము, దైవానందం కోసము, దైవ సంతృప్తి కోసం అని ఈ భావంతో మనం చేస్తే ఇదంతా దైవునికి అర్పితమైపోతుంది.
1: So as Mavin Kuve has just said, whatever we do, every thought of ours, every deed of ours, every activity of ours, if you were to feel that this is, we are doing this for the sake of God, as an act of worship, then certainly you are sanctifying your day-to-day
0: existence. In Upanishadulu, sarva jeeva namaskaram kesavam prativacchate. Evariki chesina namaskaramu naa swamiki chestunnanu anukunte adi tappaka nee swamike chindipothundi.
1: You have a parlance in the Upanishad. Whatever namaskar, to whosoever I am doing it is bound to reach my Swami. If you have that feeling, it is bound to reach Swami.
0: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరినైనా మనం తిరస్కారం చేస్తే అది కూడా దైవానికి చేరిపోతుంది.
1: బై ద సేమ్ టోకెన్, ఇఫ్ యూఆర్ రిజెక్టింగ్ ఎన్ ఇండివిజువల్, బీ అష్యూర్డ్ దట్ దిస్ యాక్ట్ ఆఫ్ రిజెక్షన్ ఈస్ బౌండ్ టు రీచ్ గాడ్.
0: కనుక ఈ రెండింటి మీ దృష్టిలో పెట్టుకుని మీరు సేవలు చేయండి.
1: సో కీప్ దిస్ ఇన్ వ్యూ అండ్ ప్లంజ్ ఇన్ టు యువర్ సేవ.
0: ఎవరికి సేవ చేసినా నా దైవానికే చేస్తున్నానని భావించుకోండి.
1: Your service may be directed towards an individual, but be assured and convinced that you are doing your God.
0: Yes, slum area lo manam pan chestunnamu, ee bedavaniki pan chestunnamu, ee specialist anta vachesi eye camp lo pan chestunnamu ani ee rakamga manam pettuko, evvariki chesina naa daivanike chestunna ee bhavam chaala uttamainatundi bhavam.
1: That you are serving God himself. So constantly have this feeling. You might be working in the slum area, you might be giving some medical assistance by the specialist, or you might be doing anything by way of the seva activities. Be convinced in the first place that you are serving God himself in such manifold ways.
0: Manam ee naadu jagattunuku aadarshavantanga choopinchavalsinatundi.
1: This is the ideal that we have to uphold to the world at large today.
0: Satya sai samastaliyandu pratyekamainatundi ee uttamainatundi bhavanni, sakramainatundi bhavanni, shastrottamainatundi bhavanni manam aacharinchali.
1: Now this feeling which permeates the Satsai organization is the most laudable aspects of our organization. This is what makes it unique in terms of all that goes on.
0: ఇలాంటి సమయంలో ఎవరేం అనుకున్నా కూడా మనం ఏమాత్రం కూడాను లక్ష్యం చేయకూడదు.
1: డ్యూరింగ్ సచ్ ఎ పీరియడ్ వాట్ ఎవర్ అదర్స్ మైట్ సే, వి షుడ్ నాట్ ఫీల్ బ్యాడ్, వి షుడ్ నాట్ బి
0: నిందా స్తుతులను కూడా మనం ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: వి షుడ్ బి ఏబుల్ టు టేక్ ఇన్ అవర్ స్ట్రైడ్ ఈవెన్ రిడిక్యూల్ అండ్ క్రిటిసిజం.
0: మంచి వారికే కొన్ని చిక్కులు కలుగుతుంటాయి.
1: నౌ బి ష్యూర్ దట్ ఇట్స్ ఓన్లీ ది గుడ్ వన్స్ హు ఆల్వేస్ ఆర్ ట్రబుల్డ్.
0: ఇప్పుడు కాకులు ఎన్నో తిరుగుతున్నాయి, దాన్ని ఎవరైనా పద్యంలో పెట్టి పోషిస్తున్నారా?
1: Now you have crows, any number of them. Does anybody make an effort to cage a crow?
0: కాదు, మనం ఈ చిరుకులు మాత్రమే తెచ్చి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
1: సర్టెన్లీ నాట్. ఇట్స్ ద ప్యారట్ దట్ యు గో ఆఫ్టర్ అండ్ యు వాంట్ టు కేజ్ ఇట్.
0: చాలా అందంగా ఉంటుంటది.
1: బికాజ్ ద ప్యారట్ ఇస్ సో వండర్ఫుల్ టు లుక్ అట్.
0: చాలా ప్రీతిగా ఉంటది.
1: అండ్ సంథింగ్ విచ్ గివ్స్ యు లాట్
0: ఆఫ్ లవ్. మంచిది కూడాను.
1: ఇట్స్ ఎ గుడ్ వన్.
0: అది మంచిది కాబట్టి పంజరంలో పెట్టి పోషిస్తున్నాం.
1: బికాజ్ ఇట్ ఇస్ సచ్ ఎన్ ఎనోబ్లింగ్ వన్.
0: మంచి దానికి బంధనం వచ్చింది కానీ కాకులకు బంధనం రాలేదు.
1: సో యు ఫైండ్ దట్ ప్యారట్ విచ్ ఇస్ బేసికలీ గుడ్ ఈస్ కేజ్డ్ అండ్ ఇంప్రిజన్డ్ ఇన్.
0: బంధనం లేదు కదా అని కాకులు గొప్ప అని ఎవరైనా చెప్తున్నారా?
1: Just because a crow has not been caged, does anybody say the crow is greater as the two?
0: అదే విధంగానే మంచి వారికి కొన్ని చిక్కులు కొన్ని బంధనలు ఏర్పడుతుంటాయి. ఇది మంచిగా మనం భావించాలి.
1: So it's also that the good and the noble ones alone are subjected to troubles and distress and difficulties.
0: తీపి కూడాను ఒక గుండును అనేక దెబ్బలు కొట్టడం చేతిని అది సుందరమైన ఆకారంగా తీర్చిదిద్దుతున్నాడు.
1: The sculptor you find, he starts working on an amorphous mass of rock. But because of the work that he does on the rock, it becomes a beautiful idol. It becomes a beautiful idol. Without these blows from the sculptor, the boulder would not become a beautiful idol.
0: Manakkudanu aneka nindalu nishturamulu kashtamulu vachinappude mana yokka samastha yokka pavitramaina vidhi vyapti avutundi.
1: In the same manner, all this criticism, all this ridicule which is being hurled at our organizations is for our own good. It's only then that the glory and the grandeur of this setup will be shown to the world at large.
0: పవిత్రమైన భావంతో విశాలమైన హృదయంతో సమాజ సేవలో మన వారందరూ కూడా పాల్గొని ఒక ముంబై డిస్టిక్ లో పని 1000 మంది ఆఫీస్ బోయ్స్ ఉన్నారంటే 1000 మంది ఎంత పని చేయొచ్చును.
1: To have such sacred ideas, have this broad outlook and plunge into your activities. We talk of 1000 office bearers here. How much work can possibly be done by these 1000 workers?
0: ఒక్క నలుగురు శంకరాచార్య శిష్యులే జగత్తునంతా గొప్ప వ్యాప్తి గావించి శంకరాచార్య యొక్క ప్రచారము అభివృద్ధి గావించారు.
1: There were but 4 disciples of Shankaracharya. It was just these 4 who spread the message of their master to every nook and corner of this
0: ఒక్క బొమ్మాయి లోపలి 1000 మంది ఆఫీసర్స్ బేరర్స్ గా ఉన్నారంటే ఎంత మనం స్ప్రెడ్ చేయొచ్చును.
1: Now in Bombay alone, we have 1000 office bearers. You can see the extent to which this message could be spread.
0: కనుక నెక్స్ట్ ఇయర్ కు ఇంకా ఇంకా ఇంకా ఇంకా అభివృద్ధి చేసి మన యొక్క దీని లోపల ఈ 3 సంవత్సరంలో 3000 మంది ఆఫీస్ బేరర్స్ కావాలి బొంబాయిలో.
1: So in the next year, try and further and develop and build on these activities so that in the next 3 years, this 1000 would become 3000.
0: కేవలం ఈ క్వాంటిటీని మాత్రమే మీరు చేయకండి, క్వాలిటీ కూడా ఉంటుండాలి.
1: బట్ దెన్ డోంట్ గో మియర్లీ బై ద క్వాంటిటీ పార్ట్ ఆఫ్ ఇట్. యూ మస్ట్ ట్రై అండ్ సీ టు ఇట్ దట్ ద క్వాలిటీ.
0: కానీ ఇక్కడ ఒక సంస్థ, అక్కడ ఒక సమధి, అక్కడ ఒక భజన మండలి, ఇవంతా ప్రయత్నం చేసి ప్రయోజనం లేదు, క్వాలిటీతో ఉంటుండాలి. మరి
1: you must also look to the quality part of it. Now just because Swami has said don't go about starting a samiti here, a bhajan mandali there, just for the sake of increasing the number, you must try and make a case for the quality part too.
0: Kanuka ee Mumbai pattanam lopala modati nunchi kudanu chaala goppaga sevalu chestune unnaru, enno vidhamaitundi yokka aadarshanni kudanu veer nirupistunnaru. మీరు ఇంకా మున్ముందు కూడాను ఉన్నతమైన ఉత్తమమైన కొత్తమైనటువంటి ఆదర్శాలను ఇతర యొక్క ప్రాంతంలో వారికి కూడాను ఆదర్శంగా నిరూపించి మీరు కూడా ఆనందించి సర్వజీవులు కూడాను ఆనందాన్ని చేకూరుస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: బాంబే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దే హావ్ బీన్ ఎఫర్ట్స్ డైరెక్టెడ్ టువర్డ్ డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లాడబుల్, డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ లాఫ్టీ ఇన్ దేర్ ఎయిమ్స్ అండ్ అంబిషన్స్. And they have succeeded, they have been succeeding all these years. They have verily stood out as ideals and models for others elsewhere. It's my hope that in the coming years, you would grow from strength to strength. Strengthen your activities, build upon what you have already achieved, and finally, do something in such a way that everybody could possibly take a leaf out of whatever is being done here. And be assured that you would succeed. And hoping and blessing you thus, I bring this discourse to a close.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1983, addressing Mumbai Sai Sevaks.

0: Om Shri Sai Ram. Invoking Bhagavan's divine blessings, marking the 25th year of spreading Bhagavan's message of pure love to every corner of the world, the Silver Jubilee celebrations of Sri Satya Sai Media Center will be held tomorrow, the 29th of August, here in Prashanti Nilayam. The morning session in Sai Kulwanth Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:20, the morning program will commence comprising talk by Sri Shashidhar Shankara, volunteer, Sri Satya Sai Media Center, talk by Ms. Nirmala Dinesh, volunteer, Sri Satya Sai Media Center, dance presentation titled Swagatam by children, a devotional music program titled Pancha Amritam by the volunteers of Sri Satya Sai Media Center. The morning session in Sai Kulwanth Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwanth Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the evening program will commence comprising talk by Sri Sundar Swaminathan, director, Sri Satya Sai Media Center, a documentary presentation, a devotional musical offering filled with loving gratitude titled Hari Bhajan Bina by the staff members of Sri Satya Sai Media Center, followed by a prize distribution ceremony for the contest winners conducted by the Sri Satya Sai Media Center. The evening session in Sai Kulwanth Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divya Anugra Asisalato 25 Vasantala Nundi Prapancha Nalumulalaku Sai Bhagavanuni Divya Prema Sandeshani Vyaptimpa Chestunna Shri Satya Sai Media Center Yokka Rajatotsava Vedukalu రేపటి రోజు ఆగస్ట్ 29వ తేదీన ప్రశాంతి నిలయంలో జరగనున్నాయి. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:20 నుండి ఉదయం కార్యక్రమాలు ఈ క్రమంలో జరుగుతాయి. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్లో వాలంటీర్లుగా సేవలందిస్తున్న శ్రీ శశిధర్ శంకరా గారిచే ప్రసంగము, తదుపరి నిర్మలా దినేష్ గారిచే ప్రసంగము, అనంతరం స్వాగతం పేరిట చిన్నారులచే నృత్య సమర్పణ, తదుపరి శ్రీ సత్యసాయి మీడియా సెంటర్లో సేవలందిస్తున్న వాలంటీర్లు పంచ అమృతం పేరిట కృతజ్ఞతాపూర్వకంగా భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 నుండి సాయంకాలం కార్యక్రమాలు ఈ క్రమంలో జరుగుతాయి. శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ డైరెక్టర్ శ్రీ సుందర్ స్వామినాథన్ గారిచే ప్రసంగము, డాక్యుమెంటరీ ప్రదర్శన, శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ సిబ్బందిచే హరి భజన బినా పేరిట కృతజ్ఞతాపూర్వకంగా భక్తి సంగీత కార్యక్రమం సమర్పణ, తదుపరి శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ వారు నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: The first thing you have to do is to conduct yourself in a manner that that discipline will be attractive and will receive the appreciation of all others who look at you.
1: Too much talk, chala chedadi.
0: It is a bad thing to indulge in too much talking.
1: మీలో మీరు కూడాను అవసరం వచ్చినటువంటి విషయాలు ఏమైనా ఉంటే ఏదో ఒకటి రెండు మాటలు మాట్లాడాలి, కానీ లేకుండా 24 గంటల సేపు అనవసరమైనటువంటి మాటల లోపల ఊరికి కాలంను వ్యర్థం చేయటం చేత మీ యొక్క ఎనర్జీని అంతా కూడా పాడు చేసుకున్న వారైపోతారు.
0: ఈవెన్ అమంగ్స్ట్ యువర్ సెల్ఫ్స్ ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్ యూ కెన్ టాక్ జస్ట్ ఎనఫ్ ఫర్ కన్వేయింగ్ దట్ మ్యాటర్. But if you go on talking for all the 24 hours, you will have expended all the energy that you have in merely talking.
1: Inte kaakunda navadalu kudano adhikamaipoyutunnayi.
0: Not only this, I also notice that sometimes laughter has also increased beyond the limits.
1: Aadavallaku navvu nalugu margamulo chetuga kanipistundi.
0: For women to laugh, it creates some difficulty and harm in 4 different ways.
1: Draupadi kudanu navu valane tanaku anni padarana tvanti avasthalu palai poi padarani nindala kudanu padarani avamanamulu kudanu padavalsu vachindi.
0: Draupadi in our tradition had so many difficulties merely on account of laughter. She was subjected to disrespect, she was subjected to troubles, and she was also insulted on account of laughter.
1: ప్రతి ఒక్కదానికి చిన్నదానికి పెద్దదానికి అనవసరంగా నవ్వటం అనేటువంటిది కేవలం పిచ్చివాళ్లు మాత్రమే చేస్తారు.
0: ఫర్ ఎ స్మాల్ థింగ్ అండ్ ఎ బిగ్ థింగ్ వితౌట్ ఎనీ రీజన్ టు లాఫ్ దట్ ఈస్ ఓన్లీ ఎ సింప్టమ్ విచ్ ఇస్ ఎగ్జిబిటెడ్ బై పీపుల్ హు ఆర్ మ్యాడ్ ఆర్ హు ఆర్ లూనటిక్స్.
1: మగవాళ్లు కానీ ఆడవాళ్లు కానీ నవ్వటం అనేటువంటిది చాలా చెడ్డది.
0: మెన్ ఆర్ విమెన్ జస్ట్ టు లాఫ్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ విచ్ ఇస్ బ్యాడ్.
1: కారణం వచ్చినప్పుడు ఏదైనా తమాషలు వచ్చినప్పుడు జోక్ చేసినప్పుడు నవ్వచ్చును, అంతేకాని ఆడవారు మగవారు ఉన్నటువంటి ప్రదేశం లోపల అనవసరంగా నవ్వటం అనేటువంటిది అది కేవలం కొంచెం లూజ్ అయినటువంటి వాళ్లే ఆ పని చేస్తారు.
0: వెన్ దేర్ ఇస్ రీజన్ వెన్ దేర్ ఇస్ జస్టిఫికేషన్ ఆర్ వెన్ దేర్ ఇస్ సమ్ జోక్ ఎస్ వన్ కెన్ లాఫ్ బట్ విదౌట్ ఎనీ రీజన్ వేర్ దేర్ ఆర్ మెన్ అండ్ విమెన్ ఆల్ ప్రెసెంట్ టుగెదర్ ఇఫ్ యూ సింప్లీ లాఫ్ దట్ విల్ బి వెరీ బ్యాడ్.
1: అది కొన్ని రకములైనటువంటి అపార్థాలను కూడా కలిగిస్తుంది.
0: Sometimes it also gives rise to a kind of misunderstanding.
1: కనుక ఇలాంటి ప్రవర్తనలు మన విద్యార్థులు చక్కగా పాటించాలి.
0: Our students should take great care about such conduct.
1: ఇంకా చూపులు కూడాను అదుపులో పెట్టుకోవటం లేదు. ఆడవారు వస్తుంటే మగవారు చూడటం, మగవారు వస్తుంటే ఆడవారు చూడటము, ఇది కేవలము ఒక కాకి చూపు వంటివే తాని మనుషుల చూపులు కావు.
0: We are also not controlling our vision. Men looking at women when they move along, women looking at men when they move along, these are not good. These are like the vision to which crows are accustomed.
1: Kaluka manamu drushtini navunu tanganu manam aduplo pettukovali.
0: Our sight, our tongue, that is our talking, and we should keep these in our full control. Our mind, we should keep these 3 in our full control.
1: ఈ విధమైనటువంటి క్రమశిక్షణ మనం మొట్టమొదట అలవర్చుకున్నప్పుడే మనం నేర్చుకునేటువంటివి కాని మనం విన్నటువంటివి కాని ఒక సార్థకమవుతాయి.
0: It's only when we get used to such disciplined behavior, whatever we either listen to or whatever we learn during these classes, they will become purposeful and useful.
1: Inte kaakunda manamu peddalainatvanti varu uttamainatvanti yokka bodhanalu manam salputundeetvanti samayam lopala enni rakamlainatvanti yokka gauravamtonu enta రకమైనటువంటి యొక్క మనోభావముతోనూ దాన్ని శ్రవణం చేయడానికి పూనుకోవాలి.
0: నాట్ ఓన్లీ దిస్ వెన్ ఎల్డర్స్ ఆర్ కన్వేయింగ్ టు అస్ సమ్ గుడ్ ఐడియాస్ ఎస్ ఎ రిజల్ట్ ఆఫ్ దర్ ఎక్స్పీరియన్స్ వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు లిసన్ టు దెమ్ అండ్ టు అబ్సార్బ్ దెమ్ విత్ ఆల్ హ్యూమిలిటీ విత్ ఆల్ రెస్పెక్ట్ దట్ ఈస్ పాసిబుల్.
1: ఏ విధమైనటువంటి యొక్క నిగ్రహంతో మనము దానిని శ్రవణం చేస్తామో దానికి అన్ని రకములైనటువంటి ఫలితం కూడా మనకు దక్కుతుంది.
0: The extent of control that you exercise when you listen to them, that will determine the return and the usefulness that will come out of those lessons.

0: కృష్ణుడు కూడాను అర్జునుడికి భగవద్గీత బోధించడానికి పూర్వము చిత్తేకాగ్రేణ చేతస అన్నాడు, అనగా ఏకాగ్ర చిత్తుడై వినమని చెప్పని మొట్టమొదట బోధించాడు.
1: కృష్ణ ఆల్సో బిఫోర్ హీ టాక్ భగవద్గీత టు అర్జున, హీ టోల్డ్ అర్జున దట్ యు మస్ట్ లిసన్ టు దిస్ విత్ ఎ కాన్సన్ట్రేటెడ్ మైండ్.
0: ఆ విధమైనటువంటి యొక్క ఏకాగ్ర చిత్తం వినటం చేతనే అర్జునుడికి విశ్వ విరాట స్వరూపం కూడాను ప్రాప్తించింది.
1: ఇట్స్ బికాస్ హీ లిసన్ టు ఇట్ విత్ సచ్ ఎ కాన్సన్ట్రేటెడ్ మైండ్ అర్జున వాజ్ గ్రాంటెడ్ ది విజన్ ఆఫ్ ది లార్డ్ యాజ్ ఎ విశ్వ విరాట్.
0: మన దేహము కాని మన యొక్క అంగముల లోపల ఏ అంగములు కాని అటు ఇటు కదిలించకుండా మనము చక్కగా వింటూ ఉండాలి. అట్టు కాకుండా చాలా మంది ఫ్రంట్ లోనే కూర్చుంటారు, కూర్చోవటం కూడాను వికారమైనటువంటి రూపకంగా కూర్చుంటుంటుంటారు. అది వినేటువంటి వారి లక్షణాలు కావవి, సోంబేర్ల యొక్క లక్షణాలు.
1: ఐదర్ యువర్ బాడీ ఆర్ ది వేరియస్ లింబ్స్ ఆఫ్ యువర్ బాడీ దే షుడ్ బి స్టడీ, దే షుడ్ నాట్ బి మూవ్డ్ హిదర్ అండ్ థిదర్ వైల్ యూ లిసన్ టు ది టీచింగ్స్ అండ్ ది లెసన్స్. కాంట్రరీ టు దట్ సమ్ పీపుల్ హూ సిట్ ఇన్ ది వెరీ ఫ్రంట్ రోస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ సిట్ స్టడీలీ, దే మూవ్ అబౌట్ అండ్ దే షో వేరియస్ కైండ్స్ ఆఫ్ డిస్టార్టెడ్ మూవ్మెంట్స్. దీస్ ఆర్ నాట్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ స్టూడెంట్స్.
0: ఆ విధంగా ముందు కూర్చున్నటువంటి వారు సక్రమంగా కూర్చోవటానికి చేతగానేటువంటి ఒక డ్రైనేజ్ పైప్స్ దగ్గర ఉంటుంటే వెనక వైపును కూర్చోవాలి. అంతేకాని వా అలాంటి వారు వచ్చి ముందు కూర్చోవటమును మహావికారమైనటువంటి ఒక రూపకంగా కూర్చుంటుంటే ఇది కేవలము అది విద్యార్థులకు సరైనటువంటిది కాదు, అవమానకరము.
1: దోస్ హు ఆర్ సిట్టింగ్ ఇన్ ది ఫ్రంట్ రోస్ ఫర్ సమ్ రీజన్ సచ్ యాస్ దే మే బి వేరింగ్ టైట్ ప్యాంట్స్ అండ్ ఇఫ్ దే కెనాట్ సిట్ వెల్ అండ్ కంఫర్టబ్లీ ఇన్ ది ఫ్రంట్ రోస్ దే షుడ్ గో అండ్ సిట్ ఇన్ ది బ్యాక్ రోస్. ఇట్ ఇస్ నాట్ రైట్ దట్ సచ్ పీపుల్ షుడ్ సిట్ ఇన్ ది ఫ్రంట్ రోస్ అండ్ మేక్ మూవ్మెంట్స్ ఆఫ్ ఆల్ కైండ్స్. దిస్ ఇస్ నాట్ బిఫిటింగ్ ఆఫ్ గుడ్ స్టూడెంట్స్.
0: ప్రతి ఒక్కటి కూడాను మనము కూర్చునేది మొదలు, చూచేది మొదలు, మాట్లాడేది మొదలు, చదివేది మొదలు, వినేది మొదలు, ప్రతి ఒక్కటి కూడాను మనం ఇతరులకు ఆదర్శప్రాయంగా మనం చూపించాలి.
1: Everything that you do, namely sitting, the manner of listening, the manner of absorbing, the manner of conducting yourselves, every one of these things, you should do it in a manner that it will be an ideal to follow for others. It should be an example to follow for others.
0: Kani aneka mandi peddalanta vachesesi ముందు కూర్చొని ఈ యొక్క సమ్మర్ కోర్స్ లోపల చేరినటువంటి విద్యార్థుల యొక్క అదృష్టం ఏమిటా అని కాచుకొని ఉంటుంటారు. అలాంటి సమయం లోపల ముందు కూర్చున్నటువంటి వారంతా కూడాను ఏదో వికారమైనటువంటి రీతిగా కింద కూర్చోంటుంటే ఏమిటి ఈ పిల్లలు ఇంత అలక్ష్యంగా కూర్చున్నారు, ఇలాంటి వాళ్ళని ఎట్లా సెలెక్ట్ చేసినారని చెప్పని మా సెలెక్ట్ కమిటీ కూడా ఒక పెద్ద అవమానం.
1: So many of the older people, so many of the experienced people come into the summer classes. They sit there in the hope of looking at the students. And when they look at the students, and when they find that they are not paying necessary attention to various methods of conduct, they may feel, and they will feel, what has happened to these people? How have these people who are negligent about their own behavior been selected for the summer classes? In that way, it will bring a kind of black mark on the committee of selection who have selected these students into the summer classes.
0: Kanuka maaku mukhyanga మాకు డిసిప్లిన్ మాకు ప్రధానం, అంతే కాని ఎంఏలు బిఏలు తలభారమైన డిగ్రీలు తీసుకోవటం మాకేమంత ఆనందం లేదు.
1: టు us, it is of the greatest importance that you should inculcate discipline into your lives. To us, whether you have an MA degree or a BA degree, these are of no consequence at all.
0: ఏమి ఈ డిగ్రీలు తీసుకుని ఏదో పొట్టకూటి కోసం ఉద్యోగాలకు పోవాలి? ఈ ఉద్యోగం అనేటువంటి వాచ్మ్యాన్ కూడా ఒక ఉద్యోగమే, ఒక స్వీపర్ కూడా ఒక ఉద్యోగమనే అంటాడు. ఇలాంటివి మనం కావాల్సింది డిసిప్లిన్ మనం తీసుకోవాలి, దాంట్లో చక్కని పెద్దల దగ్గర గౌరవాన్ని మనం పెంచుకోవాలి, అటువంటి వారి దగ్గర మంచి సత్కీర్తిని మనం అందుకోవాలి. అది మన యొక్క మనుష్యత్వానికి తగినటువంటి కీర్తి.
1: What is the use of all these degrees? What is the purpose served by them? You take a degree in order to go and get a job and do some service. A watchman also calls his work a job. A sweeper also calls his work a job. What is the purpose of these degrees? On the other hand, you should learn to inculcate discipline. You should know how to conduct yourself in the presence of seniors and elders. This is what you should learn, and discipline is the most important thing.
0: జయదేవ్, గౌరాంగ, తుకారాం, రామకృష్ణ పరమహంస, వివేక్, వీరందరూ ఏ డిగ్రీలు తీసుకున్నారు, ఏ యూనివర్సిటీకి పోయినారు, ఏ విధమైనటువంటి పట్టాలు వారు అందుకున్నారు, ఏ యొక్క కాలేజీలకు ఏ యొక్క స్కూల్ కూడా వారు కాలేదు. కానీ వారి యొక్క కీర్తులంతా కూడాను వారి యొక్క పేరు ప్రతిష్టలంతా కూడాను స్థిర స్థాయిగా కూడాను మన భారతదేశంలోనే కాకుండా మిగతా ప్రపంచానికి కూడా వ్యాపింపు చేసుకునేటువంటి యొక్క గుణమును వారు పెంచుకున్నారు.
1: Jaydev, Gauranga, Tukaram, Ramakrishna Paramahamsa, to what colleges have they gone? What degrees have they obtained? Without obtaining degrees and this kind of insignia, they have developed such good qualities that they are known all the world over. The qualities which they have developed have brought credit to our country. Not only our country, their reputation has spread all over the world.
0: Manamu, itaru dagra, yevidamainatuvanti gauravanni, yevidamainatuvanti peru pratishthalanu అందుకోవాలని మనం ఆశిస్తున్నామో దానికి తగినట్టుగా కూడాను మనము ప్రవర్తించాలి.
1: ది కైండ్ ఆఫ్ అప్రోబేషన్, ది కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ విచ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు గెట్ ఫ్రమ్ అదర్స్, వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ ఇన్ ఎ మేనర్ దట్ డిజర్వ్స్ దట్ కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ అండ్ అప్రోబేషన్ విచ్ యూ వాంట్ టు గెట్ ఫ్రమ్ అదర్స్.
0: ఇతరులు ఈ రీతిగా ఉండాలి, ఆ రీతిగా ఉంటుండాలని మనం మాత్రం కోరటము, మనము ఆ రకమైనటువంటి యొక్క స్వభావం మనలో లేకపోవటము, ఇది కేవలం ఒక విధమైనటువంటి స్వార్థమే.
1: ఫర్ అస్ టు డిజైర్ దట్ అదర్స్ షుడ్ బి లైక్ దిస్, షుడ్ అప్రిషియేట్ అస్ అండ్ సో ఆన్, అండ్ ఇన్ రిటర్న్ అవర్ సెల్వ్స్ నాట్ బిహేవింగ్ ఇన్ ఎ మేనర్ విచ్ డిజర్వ్స్ దట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ అవుట్ సైడర్స్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఇన్ యూ.
0: ఎవరైనా సరే, పెద్దలు కానీ, పిన్నలు కానీ, నేను కానీ, భగవంతం కానీ, ఇంకొకరు కానీ, ఇంకొకరు కానీ, ప్రతి ఒక్కరు కూడాను చెప్పిన దానికి తగినటువంటి రీతిగా వారు నడుచుకుంటున్నప్పుడే దానికి తగినటువంటి గౌరవం.
1: ఎనీవన్ డస్ నాట్ మ్యాటర్ వెదర్ దే ఆర్ యంగ్ పీపుల్ ఆర్ వెదర్ దే ఆర్ ఓల్డర్ పీపుల్ ఆర్ ఎల్డర్స్, వెదర్ ఇట్ ఈస్ మై సెల్ఫ్ ఆర్ ఎనీవన్ ఎల్స్, అన్లెస్ దే డూ థింగ్స్ ఇన్ అకార్డెన్స్ విత్ వాట్ దే సే అండ్ వాట్ దే ఆస్క్ అదర్స్ టు డూ, దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఫర్ వాట్ దే సే.
0: కనుక మనము సరి అయినటువంటి యొక్క దీనిని మనం అనుభవించి తద్వారా మన యొక్క మానవత్వాన్ని కొంత సార్థకమైన మార్గంలో పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ మస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ ఇన్ ది ప్రాపర్ వే, వీ మస్ట్ కండక్ట్ అవర్ సెల్ఫ్ ఇన్ ది ప్రాపర్ వే, ఇన్ దట్ మేనర్ వీ షుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ క్రెడిట్ టు అవర్ హ్యూమన్ బిహేవియర్.
0: డిసిప్లిన్ ఏ లైఫ్, ఆ డిసిప్లిన్ లేకుండా పోతే అది లైఫ్ కాదు, లివింగ్ డెత్.
1: డిసిప్లిన్ ఈజ్ లైఫ్, వితౌట్ డిసిప్లిన్ లైఫ్ ఈజ్ లైక్ లివింగ్ డెత్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్,
0: మన రామాయణం నందు ఒక చిన్న ఉదాహరణ.
1: దేర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ రామాయణ.
0: సీతను తాను అందుకోవాలనేటువంటి ఉద్దేశంతో రావణుడు అనేక రకములైనటువంటి యొక్క పన్నాగములు పన్నినాడు.
1: రావణ విత్ ఎ డిజైర్ టు గెట్ సీత ఫర్ హిమ్సెల్ఫ్ హీ హ్యాడ్ సో మెనీ డిఫరెంట్ ప్లాన్స్.
0: అయితే ఆ సీత ఎందుకు రావణుడికి దక్కలేదు?
1: వై కుడ్ రావణ not get Sita for himself?
0: ఆ సీతకు తగినటువంటి గుణములే కలిగినటువంటి వాడై ఉండినా తప్పక సీత కూడా దక్కి ఉండేటువంటిది.
1: ఇఫ్ రావణ హ్యాడ్ క్వాలిటీస్ విచ్ వుడ్ డిజర్వ్ టు గెట్ సీత, షూర్లీ సీత వుడ్ హ్యావ్ బీన్ బిలాంగ్ టు రావణ.
0: శూర్పణఖ వచ్చింది, శూర్పణఖ కూడాను నాకు రాములు దక్కాలి, రాములు దక్కించుకోవాలని అనేక ప్రయత్నాలు చేసింది.
1: శూర్పణఖ ఆల్సో had the desire to get Rama for herself and did so many things, had so many plans to get Rama for herself.
0: Kani aa Surpanaka kemana Ramulu dakkada chikkada?
1: But did Surpanaka get Rama? Was she able to do it at all?
0: Kani evariki evaru dakkutaru? Ramula vanti Ramulaite Sita vanti Sita chikkutundi, Sita vanti Sita ayinappude Ramula vanti Ramulu chikkutadu. అంతేకాని రావణుడు వంటి రాములు, సీత వంటి సీత ఒకరికొకరికి సంబంధం కలగాలంటే ఇది ఎప్పటికీ సంబంధం కలగదు.
1: హూ విల్ బిలాంగ్ టు హూమ్? ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వన్ హూ థింక్స్ ఈజ్ రామా ఈజ్ లైక్ రామా హీ విల్ బి ఏబుల్ టు గెట్ సీత. ఇట్స్ ఓన్లీ వెన్ వన్ హూ థింక్స్ దట్ షీ ఈజ్ లైక్ సీత, అన్లెస్ షీ ఈజ్ రియలీ లైక్ సీత, షీ వోంట్ గెట్ రామా. Therefore, unless Ravana was like Rama, he could not have got Sita. Unless Surpanaka was like Sita, she could not have got Rama.
0: Indulo manamu kudanu ante. Manaku kavalsinatuvanti vaaru maatramu manchi variga untundali, uttamuluga untundali, naa yagna meeranatuvanti variga untundali, Sita vanti naa bharya naaku chikkali ani purushulu adukkovachunu, aashinchavachu.
1: We are also like that. It is possible that men would desire that they should have a wife like Sita, like one who conducts herself like Sita, one who is very obedient and one who is very good. One may desire so.
0: Kani Sita vanti bharya kavalani kore etuvanti vaadu రాములు వంటి వాడుగా తయారు కావాలి, కానీ రావణుని వలె వీడు తయారైపోయి సీత వంటి భార్య కావాలంటే అది ఏ నాటికి చిక్కదు.
1: One who has the desire to get a wife like Sita, he himself should become like Rama. If he wants to become like Ravana and yet want a wife like Sita, this is not going to happen.
0: ఆడవారు కూడా అంతే, రాముల వంటి భర్త నాకు కావాలి, మంచి గుణవంతుడుగా ఉంటుండాలి, ఏకసత్ని పతివ్రతుడుగా ఉంటుండాలి అని ఆ రకంగా కోరే సమయంలో మనము కూడాను సీత వంటి వారిగా తయారైనప్పుడే రాముల వంటి భర్త కూడాను చిక్కుతాడు. కానీ రాముల వంటి భర్త కావాలని కోరుకోవటము మనం శూర్పణక వలె తయారైపోయింది అంటే అలాంటి భర్త మనకు చిక్కుతాడా?
1: ఇట్ ఈస్ ది సేమ్ విత్ విమెన్. వన్ ఉమెన్ మే థింక్ దట్ షీ వాంట్స్ టు గెట్ ఎ హస్బెండ్ లైక్ రామా. వన్ హూ హ్యాస్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ రామా, షీ మే వాంట్ టు హ్యావ్ ఎ హస్బెండ్ హూ ఇస్ ఎ ఏకపత్ని వ్రత, అండ్ షీ మే థింక్ దట్ దిస్ ఈస్ హర్ డిజైర్. బట్ on the one hand, while wanting a husband like Rama, and if you yourself become a surpanaka, how are you going to get a husband like Rama?
0: Kanuka manamu etti darini manam korutamo atti dariki sambandhinchinatvanti yokka deenikinda manam tayar kavali appude daniki taginatvanti yokka sannihitamu taginatvanti yokka sambandham kudanu erpadutuntadi.
1: So what you desire to have, you must yourself become one who will deserve to get that desire fulfilled. It is only then that your desire and the object of your desire will have a correlation between the two and the two can go together.
0: Vidyarthulara meeku nityamu ee vidhamainatvanti yokka virakti sambandhamainatvanti kontha discipline ku bhadramainatvanti yokka vishayalanu kudanu meeku nityamu andinchatam valla meeku kontha visugu kalagavachchu.
1: Students, every day as I am telling you certain things which have a relation to detachment and virakti, but things which have great importance in the context of discipline, it is possible listening to such things day after day you may be feeling somewhat tired.
0: Kani prastuta paristhitulu yandu meeku avi kashtanganu kontha vidhamainatvanti visugganu meeku kanipinchavachunu, kani nitya jeevitham lopala manam ee vayasu lopala ఎలాంటి మార్గం లోపల మనం ఈ దీనిని అరికట్టుకోవాలి అనేటువంటిది చాలా అవసరం. కనుక ఈ వయసునందు మీరు విన్నటువంటి వాటిపైన విరక్తి కాని లేక విసుక్ కాని అవకాశం ఇవ్వక మీరు అతి శ్రద్ధతో దీనిని ఈనాడు మీరు అనుభవించినారంటే భవిష్యత్తుకు ఇవి చాలా పవిత్రమైనటువంటి రీతి కింద మీ జీవితానికి సహాయకారులుగా నిలుస్తాయి.
1: స్టూడెంట్స్, ఇట్ మే బి ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ టుడే అండ్ హౌ యు ఆర్ లివింగ్ టుడే, you may feel that such sayings and such teachings are causing you some irksomeness and are causing you some kind of difficulty, but if you look at your future and if you understand the need for discipline in your future life, then you will realize that these are very important. You should not feel tired. You should not feel that these things are being told to you without a specific purpose. You should listen to them with very great care.
0: Dinamu చెప్పినటువంటి విషయాలే చెప్తున్నారే, విన్నటువంటివే వింటున్నామే అనేటువంటి యొక్క విసుగు కూడా మీలో రాకూడదు.
1: యు షుడ్ నాట్ ఫీల్ డిస్గస్టెడ్ అండ్ టైర్డ్ దట్ యు ఆర్ లిసనింగ్ డే ఆఫ్టర్ డే టు ది సేమ్ థింగ్స్ దట్ పీపుల్ ఆర్ టెలింగ్ యూ డే ఆఫ్టర్ డే వాట్ హెస్ ఆల్రెడీ బీన్ టోల్డ్ టు యూ. దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ షుడ్ నాట్ కమ్ ఇన్ టు యువర్ మైండ్స్.
0: అయితే నిత్య జీవితంలో మీరు తిన్న కడుపుకే తింటున్నారు, కడిగిన ముఖాన్నే కడుగుతున్నారు, ఎందుకు కడగాలి, ఎందుకు తినాలి?
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ we are eating food for the same stomach for which we have been giving food day after day. We are washing the same face which we have washed yesterday and day after day. Why do we do that?
0: Kanuka tinna kadupuke tinatamu kadigina mukhamune kadukkovatam lopala enta madhya madhya parishuddhata yerpadutuntado enta balam yerpadutuntado ade vidhamgane vinna vishayale vinatamu tirigi cheppinatvanti vishayale cheppatam cheta mana yokka hrudayamlo kudanu avi chaala bhadranga naatukoni povataniki oka avakasam untuntadi.
1: Eating for the sake of the same tummy and washing the same face day after day, these things do cause cleanliness for you both inside and outside. In the same manner, listening to these things day after day, what you have listened yesterday, and taking in those things which you have taken in yesterday and day before yesterday, these will cause considerable amount of security for your life.
0: ఇది ఇష్ట అయిష్టముల యొక్క భావములు కేవలములు మన యొక్క ఇచ్చలపైన ఆధారపడి ఉంటుంటాయి.
1: The ideas of your liking or disliking, they simply and merely depend on our own desires.
0: ఇప్పుడు 20 సంవత్సరములు 30 సంవత్సరములు ప్రొద్దున సాయంకాలము విసుగు లేకుండా మనము కాఫీలు తాగుతుంటున్నాము. ఒక్క 5 నిమిషములు ఏమైనా లేట్ అయిపోయినా హెడ్ ఏక్ వచ్చేస్తుంది. ఆ విధంగా త్రాగినటువంటి ఒక కాఫీనే మనం త్రాగుతూ ఉండటం లోపల ఏమాత్రము మనకు విసుగు పుట్టడం లేదు. కానీ జ్వరమేగిన వచ్చిందంటే 3 దినములు క్వినైన్ మిక్చర్ తాగిందంటే 4వ దినం దానిపైన విసుగు పుడుతుండాలి. కారణం ఏమిటి? ఈ క్వినైన్ మిక్చర్ పైన ఇష్టం లేదు, కాఫీ పైన ఇష్టం ఉంటుంది. న్యాయంగా చూస్తే ఆ క్వినైన్ మిక్చర్ ఈ యొక్క కాఫీ రెండు ఒకే టేస్టే.
1: ఫర్ 20 ఇయర్స్ ఆర్ 30 ఇయర్స్ డే ఆఫ్టర్ డే ఎవ్రీ మార్నింగ్ వీఆర్ టేకింగ్ కాఫీ. We don't seem to be disgusted with that. Even if taking that coffee is 5 minutes delayed, we get headache and we get upset. On the other hand, if we get fever and if the doctor prescribes quinine mixture for 3 doses, for taking those 3 doses, we feel very much upset and we feel that it is bitter. Why should we feel so much attracted to taking coffee day after day? Why should we feel so much repelled for taking quinine mixture when we have fever? It is only your like and dislike. You like to take coffee, you don't like to take quinine mixture. In truth, the taste of coffee and the taste of quinine mixture are both the same.
0: నిజముగా మనము ఏ యొక్క కాఫీని మనం ఇష్టపడుతున్నామో, ఎంత ప్రీతితో తీసుకుంటున్నామో, ఆ కాఫీనే మనకు అనారోగ్యాన్ని ఇస్తుంటుండేది. ఎంత విసుగ్గా ఎంత అయిష్టంగా మనం క్వినైన్ మిక్చర్ తీసుకుంటున్నామో, ఆ యొక్క అయిష్టమైనటువంటి యొక్క క్వినైన్ మిక్చరే మన రోగాన్ని నివారణ చేసేది.
1: ట్రూలీ ది కాఫీ విచ్ వి లైక్ అండ్ విచ్ వి వాంట్ టు టేక్ అండ్ వి టేక్ విత్ గ్రేట్ ప్లెజర్ ఈజ్ వాట్ కాజెస్ యు డిజీజ్ ఇన్ ది లాంగ్ రన్. On the other hand, the quinine mixture, which you do not like, which you don't want to take, it is that cures your disease.
0: Ade vidhamugane untunnadi ee naadu loka paristhiti. Edi manamulnu cheduputundo, edi manamu durmargamlo praveshimpa chestundo, edi manaku chedda perunu teppistuntundado, vaati paina manamu chaala ishtanga mundu munduku jarigipothuntunnamu. ఏది మనకు సత్కీర్తిని తెప్పిస్తుందో, ఏది మానవత్వాన్ని నిలబెడుతుందో, ఏది మంచి గుణములు పెంపొందిస్తుందో, అటువంటి వాటిపైన మన యొక్క మోజు ఏమాత్రము ముందుకు పోవటం లేదు. కారణం ఏమిటి? మన జన్మాంతర కర్మనే దీనికి మూల కారణం.
1: The situation in the world is very much like that today. Such things which will give you trouble, such things which will put you on the wrong path, such things which will ruin your life, those things we are taking to easily and with great liking and affection. On the other hand, things which will improve you, things which will set your path right, things which will improve your character, such things we are not willing to take them and we find a kind of repulsion to have them. Why? What is the reason? Why do we dislike good things and like bad things? This is simply our janmantara karma, what we have earned in our past births.
0: Vidyarthulara, meeru kashtamulaina kontha baadalu kaliginchina pavitramainatundi jeevithaniki meeru taginatundi prayatnam cheyandi. Ilanti avakasam chikkatamu chaala adrushtamu. Ilanti adrushtanni maatramu meeru durvinyoga parchukokunda vachinanduku ee nela dinamulu kudanu ikkada mee bhavishyattuku taginatundi yokka bhadramainatundi yokka భావములను మీ హృదయం లోపల స్థాపించుకుని తద్వారా మీ స్థానములకు వెళ్లి దీనిని తిరిగి మన లోకం లోపల ఉన్నటువంటి సహచరులకంతా కూడా పంచి దానిని తగినటువంటి రీతి కింద మన భారతదేశాన్ని తీర్చిదిద్దుతారని కూడా మేము ఆశిస్తున్నాం.
1: స్టూడెంట్స్, ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ సమ్ ఎఫర్ట్ ఆన్ యువర్ పార్ట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ దట్ యు హావ్ టు గో అవుట్ ఆఫ్ యువర్ వే అండ్ డూ సర్టన్ థింగ్స్ విచ్ యు డు నాట్ అపారెంట్లీ లైక్, టేక్ టు దెమ్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ యువర్ ఫ్యూచర్. Do not waste your time here. Use this 1 month of summer classes to the best possible manner. And when you go, spread these good things to your friends. It is my hope that you will acquire these good qualities, even it be at some trouble and at some difficulty for you, and spread them to your friends and bring credit to our country.
0: Manalo unnatundi cheddanu మరుగుపరుచుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయొచ్చు. అవి ఏనాడైనా కూడా మన లోపల ఉండినప్పుడు ఏ సమయం నందైనా కూడా అవి బయటకు వచ్చి మనము భ్రష్టులు గావించవచ్చు.
1: If these evil things remain in us, sometime or other, someday or other, they will come out and they will cause us such great discomfort and they may even ruin us.
0: రావణుడు గతించిన తర్వాత అతని కళేబరం పైన పడి తాను అతను చచ్చిపోయాడే అనేటువంటి యొక్క బాధ ఆమెను ఏమాత్రం కూడా దుఃఖింపచేయలేదు. కానీ అతని యొక్క ప్రాణము కోతుల ద్వారా పోయినా ఏమి ఇది ఇతని కర్మ, ఈ కోతులు ఇతని ప్రాణం తీవటం లోపల ఉన్నటువంటి ఇతను చేసిన పాపం ఏమిటి అని ఆ పాపమును గురించి తాను ఆలోచిస్తూ వచ్చింది. మండోదరి
1: మండోదరి డిడ్ నాట్ ఫీల్ వెన్ రావణ డైడ్, షీ డిడ్ నాట్ వీప్ ఫర్ హిమ్ లుకింగ్ ఎట్ ది డెడ్ బాడీ ఆఫ్ రావణ, బట్ వాట్ హర్ట్ హర్ ఇస్ దిస్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్ యాజ్ రావణ హ్యాడ్ టు లూజ్ హిస్ లైఫ్ ఎట్ ది హ్యాండ్స్ ఆఫ్ ది స్మాల్ లిటిల్ థింగ్స్ లైక్ ది మంకీస్. వాట్ ఈస్ ఇట్ దట్ హీ హ్యాడ్ డన్ ఇన్ హిస్ పాస్ట్ లైఫ్ బై విచ్ దీస్ లిటిల్ థింగ్స్ లైక్ మంకీస్ హ్యాడ్ టు కిల్ రావణ.
0: అతను మహా తపస్వి, అతను వేద శాస్త్ర ఇతిహాస పురాణములంతా కూడాను అన్ని కూడాను చక్కగా తెలిసినటువంటి వాడు, అలాంటి మహా తపస్వి అయినటువంటి వాడు, మహాబ్రహ్మ మానస పుత్రుడైనటువంటి వాడు, మహావేద విద్వాంసులైనటువంటి వాడు, ఉపనిషత్తు యొక్క వాక్యములంతా కూడా ఆచరించేటువంటి వాడు అయినప్పటికీ అతనికి ఈ కోతుల ద్వారా ప్రాణం పోవటం అనేటువంటిది చాలా అవమానకరమైనటువంటిది. కనుక మండోదరి దీనిని గురించి చాలా విచారించి కట్టగడపడకు తన యొక్క హృదయంలో ఒకదాని నిర్ణయం చేసుకుంది. అయ్యో, ఎటువంటి మంచి యొక్క శాస్త్రములు కాని, వేదములు కాని, ఇతిహాసములు కాని, పురాణములు కాని, పవిత్రమైనటువంటి యొక్క రత్నముల వంటివి లోపల ఉండినప్పటికీ అందులో హృదయ అడుగు భాగంలో అందు ఈ యొక్క విశేష సంబంధమైనటువంటి యొక్క దుర్వాంఛ అనేటువంటిది లోపల ఉండటం చేత కట్టగడపటికి అతన్ని అరికట్టలేనటువంటి పరిస్థితి లోపల ఈ అపవిత్రమైన మార్గంలో ప్రవేశించి చీతాపహరణ జరపటము, తద్వారా ఈ కోతుల ద్వారా అతని ప్రాణం పోవటము. కనుక దీనికి దుర్గుణమే మొదటి కారణం కాని చేసినటువంటి తపశ్శక్తి కానేదని ఆమె నిర్ణయం చేసుకుంది.
1: రావణ వాజ్ అ గ్రేట్ తపస్వి, హీ వాజ్ అ గ్రేట్ మ్యాన్, he knew all the contents of our shastras and of our vedas, he did many great things, why then was he killed at the hands of these monkeys? Mandodari, his wife, made up her mind and came to the conclusion that it cannot be the result of his tapas or his good qualities. In his heart was hidden at the bottom a lust, desire for women. It is as a result of that bad quality of lust that he wanted to get Sita. And because he did not pull it out of these various things, this lust had dragged him to the end. And the reason, the consequence was that he had to die at the hands of the monkeys.
0: Kaluka, manalo unnatundi bhavamlo, tachchame teesi paravesi, sadbhavam nimpukotaniki, మీరు పూనుకోండి. ఇది చక్కని అవకాశము. ఇలాంటి పవిత్రమైనటువంటి అవకాశము మరీ మనకు చిక్కాలంటే చిక్కేటువంటిది కాదు. ఏదో జన్మాంతర సుకృతం చేత ఇట్టి అవకాశం చిక్కింది, కనుక చిక్కిన దానిని దక్కించుకోవటానికి ప్రయత్నం చేయండి.
1: యు మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు పుల్ అవుట్ ఆల్ ది బ్యాడ్ ఐడియాస్, యు మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఫిల్ యువర్ హార్ట్ విత్ గుడ్ ఐడియాస్. దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ, ఏ గుడ్ ఆపర్చునిటీ విచ్ యూ విల్ నాట్ గెట్ అగైన్. యూ హ్యావ్ గాట్ దిస్ గుడ్ ఆపర్చునిటీ, మేక్ ది బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్ అండ్ ఫిల్ యువర్ హార్ట్ విత్ గుడ్ ఐడియాస్.
0: కనుక మీరు నేటి నుంచి ఈ డిసిప్లైన్, ఈ ఆడపిల్లలు ఉండేటువంటి హాస్టల్ దగ్గర కూడాను చాలా గట్టిగా మాట్లాడుతుంటుంటారు. రాత్రి భోజనం అయిన తర్వాత మరి ఇక్కడ ఉండనక్కర్లేదు, చాలా మంది చెట్ల కిందంతా వచ్చి కూర్చోటము, తిరిగి రాత్రి అంతా చాలా పొద్దయ్యేంత వరకు ఉండటము, ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసములు చాలా చెడ్డవి. కనుక అట్టి చెడ్డ అభ్యాసములను నేటి నుంచి కూడాను అరికట్టుకుని సదభ్యాసము లోపల మీరు ప్రవేశిస్తారని కూడాను ఆశిస్తున్నాను.
1: ప్రాక్టీస్ డిసిప్లిన్ at the place where the girls live near the hostel, loud talk is heard. Not only that, after your dinner, some people sit under the trees and talk too long. It is not necessary to stay in the compound after your dinner. Mind all these things. And from today, I hope that you will change your manner of living in such a way that you will fill your life with discipline.
0: Pradhana, yoga bhyas samay lopala, ఇందిరాదేవి కొన్ని బుక్కులు తెచ్చేసేసింది. ఆ బుక్కులు ఇస్తున్నప్పుడు ఎట్ట పోయి చేరినారంటే కోతులు కూడా అట్ట చేరం. ఆ రకంగా ఆ బుక్కులు పెరుక్కోవటం కోసమని, ఆ బుక్కులు ఇప్పించుకోవటం కోసమని ఆ రకమైనటువంటి డిసిప్లిన్ మీరు ప్రదర్శించటము చాలా అవమానకరమైనటువంటి విషయం.
1: ఇన్ ది మార్నింగ్ ఇంద్రాదేవి బ్రాట్ సమ్ బుక్స్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఆఫ్టర్ ది యోగా క్లాసెస్. ది వే యు సరౌండెడ్ హర్ to take those books was like a group of monkeys. This is not the way in which you have to go, even if it be for getting those books. You should not do that.
0: Varu paschatya deshiyulu evitra Indians ee rakamainatundi oka discipline pravartistunnare poni Indians gaani Americans gaani discipline ippudu complete kharab ayipoyindi aina మన యొక్క క్లాసులకు అటెండ్ అయినటువంటి వారు, మన యొక్క క్రమశిక్షణలో ఉన్నటువంటి వారు కూడాను ఈ రకమైనటువంటి ప్రవర్తనకు పూనుకుంటున్నారని వారు కూడా మీ ఎదురుకు చెప్పకపోవచ్చును, కానీ హృదయంలో మాత్రము తలంచవచ్చు.
1: షీ కమ్స్ ఫ్రమ్ ఎ వెస్టర్న్ కంట్రీ, she may feel, what has happened to discipline to Indians? Maybe discipline in India or in America has gone beyond all control. But she may feel that why these individuals who have come to join our summer classes, why these people have lost their discipline? She may not express it outwardly, but she may have the feeling in her mind.
0: మీరు వెళ్లేకు ముందుగా ప్రతి ఒక్కరికి నేను దర్శనమిచ్చి నమస్కారం ఇచ్చి వారిని సంతృప్తి పరిచి నేను తప్పక పంపుతాను. కానీ అట్లు ఆతృతతోపల మీరు ఆ విధమైనటువంటి యొక్క శాంతిని మీరు వహించక భోజనానికి వచ్చినప్పుడు, టిఫిన్కి వచ్చినప్పుడు, టీకి వచ్చినప్పుడు విభూతి పట్టాలు అందించడము, పటములు అందించడము, ఇది కేవలం ఒక బ్యాడ్ హ్యాబిట్. మీరు పోయేకు ముందుగా వచ్చి స్వామి దగ్గర అన్ని టచ్ చేయించుకుని, సిగ్నేచర్ చేయించుకుని, ప్రసాదాలు ఇప్పించుకొని లక్షణంగా మీరు వెళ్లవచ్చును. అలాంటి అవకాశం తప్పక నేను అందిస్తాను. సమయం గాని సమయం లోపలంతా కూడాను ఆ విధమైనటువంటి దీనికి మీరు ప్రదర్శించడము, ఇది ఏదో విలేజర్స్ కూడాను ఆ రకంగా చేయరు. మీరు చదువుకున్నటువంటి వారు కూడా ఈ రకంగా ప్రవర్తిస్తున్నారంటే మీ చదువుకంతా కూడా ఏం విలువ లేనట్టుగా ఉంటుంటారు.
1: Before you go back to your homes, I should certainly give you darshan, namaskar and talk to each of you. This I should make you feel happy. On the other hand, contrary to this, when you come for your tiffin, when you come for your food, when you come for the meeting, in all unusual places, you begin to bring vibhuti or photos or get me to touch them and so on. Why this hurry? Even people from villages and uneducated people don't behave like that. You are educated people. With all your education, if you do not know how to conduct yourself at appropriate places, that is not befitting of your education. Surely, when you go, and before you go, you can bring your photos, you can bring your vibhuti, you can talk to me, and all that will be done, and you will be satisfied, and you will go home satisfied. But do not do like this.
0: సమయాన్ని పురస్కరించుకొని మీరు మీ యొక్క ప్రవర్తనను కొంతవరకు ప్రవేశపెట్టాలి.
1: యు మస్ట్ చేంజ్ యువర్ కాండక్ట్ అండ్ అడాప్ట్ ఇట్ సో యాజ్ టు సూట్ ది టైమ్ అండ్ ది కండిషన్స్.
0: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణమే ఉంటుంది. హోటల్కి వెళుతుంటారు ఎవరైనా, అక్కడికి హోటల్కి వెళ్లి అయ్యా ఇడ్లీ ఉందా, వడ ఉందా, దోశ ఉందా అని అడిగితే అక్కడ ఏమైనా చెప్పడానికి కానీ అడగడానికి కానీ ఒక రీజన్ ఉంటుంటుంది. హోటల్లో పోయేసేసి ఏమయ్యా నీ దగ్గర శారీడోన్ ఉంటుండదా, ఆస్ప్రో ఉంటుండదా అనేటువంటి నీతి కింద వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, ఇతను ఏమిట్రా హోటల్ పేరు చూడలేదేమో, బుద్ధి తక్కువ మనిషి అనుకుంటారు.
1: ఇట్స్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ గో టు ఎ హోటల్ అండ్ ఆస్క్ హిమ్ వెదర్ హీ హస్ గాట్ ఇడ్లీ ఆర్ దోశ ఆర్ సంథింగ్ లైక్ దాట్, హీ కెన్ గివ్ యూ ఎ రిప్లై, సే యెస్ ఆర్ నో. బట్ ఇఫ్ యూ గో టు ఎ హోటల్ అండ్ ఆస్క్ హిమ్ హ్యావ్ యూ గాట్ శారీడోన్, హ్యావ్ యూ గాట్ ఆస్ప్రో, దెన్ ది హోటల్ మ్యాన్ విల్ థింక్ దట్ యూ హెవ్ నాట్ ఈవెన్ రెడ్ ది నేమ్ ఆఫ్ దట్ పర్టికులర్ షాప్ అవుట్ సైడ్. వాట్ హెస్ గాన్ రాంగ్ విత్ యూ? దిస్ ఇస్ వాట్ హీ విల్ థింక్.
0: ఇంకా మనము ఇంకా మెడిసిన్ షాప్ కు పోతున్నాము, ఆ షాప్ పేరు చుట్టం లేదు, ఒకటి చుట్టం లేదు, ఆటికి పెద్ద దోశలు ఉన్నాయా ఇడ్లీ ఉన్నాయా అని అడిగితే ఎంత బుర్ర తక్కువ వాళ్ళుగా ఉంటుంటాము.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ గో టు ఎ మెడిసిన్ షాప్ అండ్ యూ డోంట్ ఈవెన్ రీడ్ ది బోర్డ్ అవుట్ సైడ్, యు గో ఇన్ సైడ్ అండ్ ఆస్క్ ది మ్యాన్ హ్యావ్ యూ గాట్ ఇడ్లీ, హ్యావ్ యూ గాట్ దోశ, వాట్ విల్ హీ థింక్? హీ విల్ థింక్ దట్ యూ హ్యావ్ నో హెడ్ ఎట్ ఆల్.
0: కనుక అదే విధముగానే మనం క్లాసులకు అటెండ్ అయినటువంటి సమయం లోపల ఆ క్లాస్ అటెండ్ సమయంలో వివిధ ముట్టు, సిగ్నేచర్ చేయి అంటే ఈ క్లాసుకు సంబంధించినటువంటి విద్యలా ఇవన్నీ? క్లాసుకు విరుద్ధమైనటువంటి విద్యలు. కనుక మీరు ఊరికి వెళ్లే సమయం లోపల ఈ రకమైనటువంటి యొక్క మీ వాంఛలంతా అడగండి, తప్పక మీకు సంతృప్తి చేసి ఇన్ని రకములైనటువంటి యొక్క మీ యొక్క యోగక్షేమాన్ని చూచుకున్న స్వామి మీరు వెళ్లే సమయంలో మిమ్మల్ని సంతృప్తి చేయకుండా పంపుతాడా? ఎప్పటికీ పంపడు.
1: In the same manner, when you go to a class, sitting in that class, if you say, touch this vibhuti, touch this photo, are these things to be obtained in a class where you have to get lessons? This is not so. You should not do that. You can certainly ask for such things at an appropriate time before you go back to your homes. Swami, who has done so much to look after your comforts, is he not going to do those one or two small things before you go and make you happy and feel satisfied? That surely will be done.
0: కనుక మీరు మీరు ఏ ఏ పనుల లోపల మీరు ప్రవేశిస్తారో ఆ పనులు యందు నిన్నటి దినం కథ చెప్పాను, మన కర్తవ్య కర్మను నిర్వర్తించాలి. ఏ ఏ సమయమునందు, ఏ ఏ యొక్క కాలమునందు, ఏ ఏ యొక్క వ్యక్తి యందు ఏ రకమైనటువంటి కర్మలు చేయాలని ఆ కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకోవటానికి టైం ప్రకారము ఏ ఏ టైం లోపల ఏ ఏ కార్యం చేయాలో ఆయా కార్యం లోపల మనం పూర్తి లీనం కావాలి.
1: You must do your duty and your work appropriate to the time and place. Yesterday I told you a story. The story says that you must bear in mind the proper time, the proper person with whom you are dealing, the type of work which you have to do, and you must shape the work which you have to do in accordance with the requirements of the time and place.
0: ఈనాడు మనము సమాజ సేవ చేస్తున్నాము. ఈ సమాజ సేవలో కూడాను ఒక పవిత్రమైనటువంటి భావం లోపల మీకు మున్ముందు చెప్పినట్టుగా కొంత మన హృదయపూర్వకమైనటువంటి రీతి కింద మనం సేవలు సరిపి సేవాభావమే నా యొక్క జీవితానికి చక్కని ఒక విలువను అందిస్తుంది అనేటువంటి యొక్క విశ్వాసంతో పలా మీరు ఈనాడు ఈ కర్మలో మీరు పాల్గొనండి.
1: టుడే వి ఆర్ డూయింగ్ సోషల్ సర్వీస్. యాజ్ హస్ ఆల్రెడీ బీన్ టోల్డ్ టు యూ ఇన్ ది పాస్ట్, యూ మస్ట్ ఫీల్ దట్ సోషల్ సర్వీస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ వర్క్ అండ్ దట్ సర్వీస్ షుడ్ కమ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. ఎంటర్ టుడేస్ వర్క్ విత్ దట్ ఫీలింగ్ that it is a part and parcel of your life and do the service that is put down for today with that feeling.
0: Nijamuga itti manchi bhavamulunu manchi uttamamainatundi margamulunu bodhinchetundi varu chikkati me pedda arudu.
1: Such good ideas and such good things, those who can teach and say such things, it is very rare for you to find people.
0: Meelo unnatundi doshamulunu evaru nirupistaro అట్టివారే మీకు గురువుగా మీరు విశ్వసించాలి. అంతేకాని మీ దోషములంతా కూడా కవరప్ చేసేటువంటి వాళ్ళు మీ యొక్క జీవితానికి హాని చేసేటువంటి వాళ్ళే.
1: యు మస్ట్ రిగార్డ్ ఓన్లీ దోస్ పీపుల్ హూ విల్ పాయింట్ అవుట్ యువర్ ఫాల్ట్స్ అండ్ హూ విల్ టెల్ యూ హౌ టు రెక్టిఫై దెమ్ యాజ్ యువర్ గురుస్. ట్రూలీ దోస్ హూ ట్రై అండ్ హైడ్ యువర్ ఫాల్ట్స్ అండ్ నాట్ టెల్ యూ వాట్ యువర్ ఫాల్ట్స్ ఆర్, దే ఆర్ నాట్ యువర్ గురుస్, దే ఆర్ యువర్ ఎనిమీస్.
0: కనుక మనము మీలో ఉన్నటువంటి యొక్క దోషములను చెప్పేటువంటి స్వామి మాకు చిక్కినాడే, దీనివల్ల మా దోషములను చక్క చేసుకుని పవిత్రమైనటువంటి రీతిలో మేము ప్రవేశించడానికి అవకాశం ఇస్తున్నాడు అని దీనికి మీరు ఎంతో సంతోషించవలసిందే కానీ నిరుత్సాహములకు కానీ ఏ విధమైనటువంటి విసుగు కానీ మీరు అవకాశం అందించకూడదు.
1: దట్ వి హావ్ బీన్ ఏబుల్ టు కమ్ నియర్ స్వామి, స్వామి హూ ఇస్ ఏబుల్ టు టెల్ అస్ వాట్ ది ఫాల్ట్స్ ఇన్ అస్ ఆర్, స్వామి హూ ఇస్ టెలింగ్ అస్ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దీస్ ఫాల్ట్స్, యూ షుడ్ ఫీల్ దట్ ఇట్ ఈస్ యువర్ గ్రేట్ గుడ్ luck and a good chance that you have come to the vicinity of such a person, and you should feel happy. You should not feel hurt that your faults are being pointed out.
0: ఇక్కడికి వచ్చి ఈ నెల దినములు కూడాను మీరు ఈ పవిత్రమైనటువంటి యొక్క అభ్యాసం మీరు చక్కగా కొంత అభివృద్ధి చేసుకున్న తర్వాత మీరు మీ గృహమునకు వెళ్లినప్పుడు మీ తల్లిదండ్రులు కూడా మీ ప్రవర్తన చూసి ఎంతో ఆనందిస్తారు. అట్టి ఆనందాన్ని వాళ్ళకి అందించడము, ఇట్టి సంతృప్తిని మాకు అందించడము మీ జీవితం అనేటువంటి దాంట్లో సౌభాగ్యమైనటువంటి సంతోషమైనటువంటి సుఖ జీవితం మీరు గడుపుకోవటము ఎంత పవిత్రమైనటువంటి యొక్క జీవితమో మీరే యోచించుకోవచ్చు.
1: ఆఫ్టర్ హావింగ్ కమ్ హియర్ అండ్ ఆఫ్టర్ హావింగ్ లెర్న్డ్ దీస్ గుడ్ థింగ్స్ అండ్ ఇన్కల్కేటింగ్ డిసిప్లిన్ ఇన్ యువర్ ఓన్ లైఫ్స్, వెన్ యూ గో బ్యాక్ హోమ్, when your parents see you, the parents will feel extremely happy. Moreover, we feel very satisfied. You yourself can consider and estimate how good it is for your own life that you are able to satisfy your parents and give them happiness, that you are able to give satisfaction to us here, and that you have acquired good qualities by which you can shape your life properly. You yourself can see how good and how beneficial it is to yourselves.
0: Vidyarthulara, నిజంగా మీరు వాపసు వెళ్లిన తర్వాత మొట్టమొదటి ఇంటిలో కనిపెడతారు మా పిల్లవాడి ప్రవర్తన ఎట్లా ఉంది అని. దాంట్లో ఏదైనా మార్పును మీరు కలిగించుకునేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవాలి. లేకుండా ఇక్కడ ఉన్నంత వరకు మాత్రం ముట్టుకుని ఉండి తిరిగి అక్కడికి పోతానే పాత పాట పాడరా పాడపండ రామడా అన్నట, అక్కడ పోతానే మీరు పాతాభ్యాసం లేని మొదలు పెట్టినావటంటే మా పిల్లవాడు సమ్మర్ కోర్సుకు పోయి వచ్చి ఏం ప్రయోజనము అని తల్లిదండ్రులకు కూడా ఒక నిరుత్సాహము. ఇంతేకాదు మీ పాత ఫ్రెండ్స్ అంతా ఉంటుంటారు, వీళ్ళు విజిల్లు వేసుకుంటూ తిరగటము, సినిమాలు తిరగటము, బజార్లు అమ్మడి కుక్కల వల్లే తిరగటము, అలాంటి స్నేహితుల దగ్గర కూడాను వరే వీరు సమ్మర్ క్లాస్ పోయి వచ్చిన తర్వాత ఎంత మార్పు వచ్చినాడు రా అని వాళ్ళ దగ్గర కూడాను మీ యొక్క పవిత్రమైనటువంటి ప్రవర్తన ప్రదర్శించాలి. అంతేకాని వాళ్ళ దగ్గర పోతాను ఇక్కడ మాత్రం అలో ఉంటుంది, అక్కడ పోతానే కమాన్ కమాన్ కమాన్ అని పోయిందంటే మన యొక్క సమ్మర్ క్లాస్ అంతా కూడాను ఒక్కతూరు టైర్ పంచర్ అయిపోయినట్టుగా మనలో తీర్చుకున్నటువంటి పవిత్రత అంతా కూడాను పాడైపోతుంది. ఆ విధంగా మీరు కాకుండా చూసుకోండి.
1: In truth, when you get back home after these summer classes, the first thing that will happen is your parents will watch to see if any change has come about you. If you do not try and show the changes that you have acquired during the summer classes, if you revert back to living in the way in which you were living before you entered the summer classes, your parents also will feel very much disappointed. They will say, what is the result and purpose of having sent my child to the summer classes? Therefore, you should not do that. You should change your manner of living. Similarly, friends with whom you were moving about in a reckless and careless manner in the streets, whistling and so on, such friends will also want to see what changes have come about in you. If you repeat your life as you had before coming here, they will also think that you have not changed at all. On the other hand, you must carry with you all the good qualities that you have imbibed here. Continue to exhibit them and make both your parents and your friends feel that the summer classes have produced an enormous change in your outlook and conduct.
0: Inka paina lechi mee ee naati karyakramamlo meeru palgonandi adhikanga maatladakunda meeru mee yokka karyamulu ante mee yokka manasunu eenam cheskoni aa cheseetundi karyamulandu kudanu చక్కని భావంతో హృదయపూర్వకమైనటువంటి కర్మను ఆచరించి తదుపరి ఈనాటి నుంచి నేను ఇప్పుడు చెప్పినటువంటి క్రమశిక్షణను అనుసరిస్తూ కొంతవరకును స్వామికిని మీకును తగినటువంటి సంతృప్తిని అందించుకొని అందించడానికి పూనుకోండి.
1: You can now get up and go and participate in the program for today. In participating in the program for today, do not talk too much. Involve yourself in the work that is given. From today onwards, inculcate the discipline that has been mentioned to you today and give satisfaction to Swami and satisfaction to yourself.
0: Okka Swami satisfaction trupti ayipoyinante lokamanta trupti avutundi. దానికి మీరు పూనుకోండి. మీ తుచ్చమైనటువంటి తృప్తి కోసం మీరు పాకుపడకండి. స్వామి చెప్పేటువంటి ప్రతి ఒక్కటి కూడాను మంచి కోసమని, స్వామి స్వార్థం ఇందులో ఏమాత్రం కూడా లేదు. అన్నింటి యొక్క జీవితం యొక్క తత్వాన్ని పురస్కరించుకొని, మీ భవిష్యత్తు యొక్క అభివృద్ధిని పురస్కరించుకొని, మీ జీవిత ధన్యతను పురస్కరించుకొని స్వామి ఇన్ని ప్రబోధలు సల్పటం అంతేకాని నాకు కావాల్సింది ఒక్కటి లేదు.
1: If Swami is satisfied, the whole world will be satisfied. There is no selfishness here. Do not think of your own comfort and your own pleasure. All that is being told to you is being told to you in an utterly selfless manner with a view to improve you. This is what you should understand.
0: మీరు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క తల్లి ప్రేమను మాత్రమే మీరు అనుభవించుకుంటారు, కానీ స్వామి ప్రేమ వెయ్యి తల్లుల ప్రేమ వంటిది. మీ మంచిని, మీ అభివృద్ధిని, మీ యొక్క క్షేమాన్ని ఏ తల్లిదండ్రులు కూడా ఇంతగా కోరరు. స్వామి ఇన్ని రకములుగా కోరుతున్నటువంటి సమయం లోపల దీనిని హృదయం లోపల చాలా హృదయపూర్వకంగా మీరు భావించి ఇంకా మున్ముందుకైనా కూడాను దీనిని చక్కగా ఆచరించడానికి పూనుకోండి.
1: Each one of you would have experienced the affection and love of one mother, your mother. But Swami's affection and love is like that of 1,000 mothers all put together at a time. You do not understand that. You must see that this affection and love is being given to you in an unprecedented manner. Make the best use of it and correct your future behavior.

وَلِيٌّ